ಸುಹಾಸಿನಿ ಸುಮಧುರ ಭಾಷಿಣಿ ಸುಖ

శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ మీద 102.4 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 29వ తేదీ సోమవారం. శ్రోతలకు శుభం.

ಭೂಷಣ ನಿರೀಹಿತ ನಿರ್ವಿಕಾರ ನಿರ್ಮಾಯ ನಿಶ್ಚಲ ನಿರಂತರ.

विभो तव सुप्रभातम् तव सुप्रभातम् पाताल गांगजलम

సీన సోమ చూడ సకరుణ నయన కాంగన స్మీరవక్త్ర శంభుశ్రీదామరీశ ప్రకటిత విభో దేవతా.

మరింతవరకు భక్తంజన కార్యక్రమంలో పివి శ్రీనివాస్ ఎస్ జానకి ఆలపించిన శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తరజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సూక్తి సుధా డాక్టర్ ఆదవాణి.

0: హనుమంతప్ప గారి హితోక్తులు వింటారు.
1: ఆత్మతత్వం అంటే నేను అంటే ఎవరు అని ఎవరు మట్టుకు వారు ప్రశ్నించుకోవాలి. అంటే పలానా వారి కుమారుడు పలానా ఉద్యోగం నాది అన్న బాహ్యమైన జవాబు కాదు ఇక్కడ కావలసింది. అంతర్గతంగా చూడాలి. అసలు శిష్యుడు గురువు దగ్గరకు పోయి కోహం అని ప్రశ్నించాలట. అంటే కహ అహం అంటే నేను ఎవరు అని. తన్ను తాను తెలుసుకున్నవాడు అత్యంత ఘనుడు అని చెబుతారు. మానవుడు చేయు ఉత్కృష్ట కార్యాలలో మహోత్కృష్ట కార్యమేదంటే తన్ను తాను తెలుసుకొనుట అని మహాత్మా గాంధీజీ గారన్న ఈ మాటలను అప్పటి దినపత్రికలో ప్రకటించారని శ్రీ కొంకా బళ్ళారి తిప్పన్న గారు కార్తీక మాస వేదాంత మహాసభల్లో అనంతరం జిల్లా ఉరవకొండ తాలూకా నిమ్మగల్ల గ్రామంలో చెప్పారు. అంటే తన్ను తాను ఎరిగిన వారు ఈ లోకంలో అందరికంటే ఘనులు అని బూద్యాలు సెలివేరి శివప్ప గారు తమ తత్వగీతాల్లో చెప్పారు. కొన్ని తత్వగీతాల భాగాలను మాత్రం ఇక్కడ చెప్పుకుందాం. అన్నా చెల్లెల సంవాదంలాగా ఉన్న ఈ తత్వాన్ని చూడండి.
2: ధరణిలో ధన్యులైన వారెవ్వారన్నరో అన్న వారెవ్వారన్నరో.
1: అప్పుడు అన్న ఈ విధంగా సమాధానం చెబుతున్నాడు.
2: ఘనులు తన్నెరిగినా వారేవో చెల్లెలా తన్ను తా

చెల్లెలా అంటే తను తాను తెలుసుకునేది ఎట్లా అంటే నేనంటే ఎవరు అనే దాన్ని తెలుసుకునే ముందు ఇంకా కొన్ని తత్వాలను మనం చూస్తే తనను తాను తెలియగలేని తపములెందుకే జన్మ పావన జాడా తెలియని జపములెందుకే ఇక బ్రహ్మాస్వరూపుండు నీవు తరహా మాతృడవు నీవు అని ఈ తత్వగీతంలో సమాధానం కూడా ఉంది. తానంటే ఎవరో చెప్పాడు, బ్రహ్మస్వరూపుండు నీవు అన్నాడు. బ్రహ్మం యొక్క అంశమే నీవు అన్నమాట. అంతేకాక తరహా మాత్రుడవు అన్నాడు. అంటే తానగా తరహా మాత్రం. ఈ తరహా అంటే ఏమిటి? తరహా అంటే ప్రత్యేకాత్మ. అంటే ఒక ఆత్మ ఇంకొక ఆత్మలో కలువక ప్రత్యేకంగా ఉండేది, అదే ప్రత్యేగాత్మ. దైవం కంటే భిన్నం, బ్రహ్మం యొక్క అంశం ప్రత్యేగాత్మ. అంటే దీనికో చిన్న ఉదాహరణ ద్వారా మనం చెప్పుకోవచ్చు. సముద్రంలో జలాన్ని ఒక పాత్రలో తీసుకున్నాం అనుకుందాము. పాత్రలో నీటిని సముద్ర జలం అనవలసిందే తప్ప ఆ నీటినే సముద్రం అనడానికి వీల్లేదు కదా. మనమంతా బ్రహ్మాంశ సంభూతలమే తప్ప నేనే బ్రహ్మమనరాదు. తరహా అంటే ప్రత్యేగాత్మ, ఒకటిలో ఒకటి కలవనిది. అంతర్గతంగా ఆ విధంగా చెప్పారు. దీన్ని బహిర్గతంగా కూడా చెప్పవచ్చు. ప్రపంచంలో ఎంతో మంది జనులున్నారు. అన్ని వేల మిలియన్ల ముఖాల్లోనూ ఒకరి ముఖము ఉన్నట్టు ఒకరి ముఖం ఉండదు. ఏవో కొన్ని పోలికలు ఉండవచ్చు. పోలికలున్నప్పటికీ స్పష్టంగా వేరు చేయవచ్చు. ముఖం చూడకముందు దూరంలో ఉన్న మనిషిని కాని, ముఖం అటువైపు తిప్పుకున్న మనిషిని కాని చూసి బాగా తెలిసిన వ్యక్తి అని దగ్గరికి పోయి మాట్లాడిస్తే అతను మనకు తెలిసిన వ్యక్తి కాదు అని తెలిసింది. పరిచిత వ్యక్తికి అపరిచిత వ్యక్తికి కొన్ని పోలికలు ఉండడం వల్ల భ్రమపడ్డాం. ముఖం తిప్పిన తర్వాత మనవాడు కాదని తెలిసింది. అంటే ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తి వేరు చేయగలిగిన గుణం ముఖంలోనే ఉందన్నమాట. అదే తరహా లక్షణం. ఇదే సృష్టి రహస్యం. అదేవిధంగా ఒకరి ధ్వని వేరొకరి ధ్వనిలో కలవదు. అదే ధ్వని తరహా. మనం ఒక గదిలో ఉన్నాం. అవతల గదిలో మనకు పరిచితమైన వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకుందాం. ధ్వనిని బట్టి అవతల పలానా వ్యక్తి మాట్లాడుతున్నాడని మనం ఆ వ్యక్తిని చూడకనే చెప్పవచ్చు. దీనిని ధ్వని తరహా అంటారు. ఇదంతా నీవంటే ఎవరు, తన్ను తానంటే ఎవరు అన్నదానికి స్థూలంగా వివరణ మాత్రమే. అసలు నరుడు ఎట్లా ఉన్నాడంటే తనకు తాను స్వంతంగా లేడు, దేవుని వైపు నుంచి ఉన్నాడు. ఈ విషయాన్ని తత్వకారుడు ఈ తత్వగీతంలో చెప్పాడు. మనసా

0: చున్నాది గదే ఉన్నది ఒకటి ఉత్తము అనియు హతము కన్నాది కలలో మావులాయగదే.
1: సున్నం ఉన్నట్లే ఒప్పుచున్నది ఒకటి ఉత్తము అనియు హతము అనే దానికి భావం ఇది. ఒకటి అంకె కుడిపక్కన సున్నా రాస్తే 10 అవుతుంది. సున్నకు సొంతంగా విలువ లేదు. ఒకటికి కుడిపక్కన చేరిన తర్వాత దానికి విలువ వచ్చింది. విడిగా సున్నలున్నప్పటికీ విలువ లేదు. ఆ సున్నలకు ముందు ఒకటి ఉంటే దాని విలువ 10, 100, 1000, 1000 ఈ విధంగా పెరుగుతూ పోతుంది. సున్న ఉన్నట్లు

0: నరుడు ఒకటి ఉన్నట్లు భగవంతుడు. ఇంకో తత్వగీతంలో నాతో నేను లేకున్నాను రా, తన్ను కలిసి ఉన్నాను రా అంటాడు. నా వైపు నుంచి నేను లేను, తన వైపు నుంచి అంటే భగవంతుని వైపు నుంచి ఉన్నానని భావం. సున్నకు విలువ లేదు, మరి ఒకటిని ఆశ్రయిస్తే ఉంది కదా. అదేవిధంగా నరుడు కూడా అంతే. ఈ విధంగా శివప్పగారు తన తత్వగీతాల్లో నేను అంటే ఎవరు అన్నదాన్ని స్పష్టంగా కూలంకషంగా వివరించారు.
1: డాక్టర్ ఆదవాని హనుమంతప్ప గారి హితోక్తులు విన్నారు ఈనాటి సూక్తిసుధలో. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు వినండి పొలం పనులు.

0: నిమ్మగడ్డి పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.
1: ఇది బహువార్షిక జాతికి చెందిన గడ్డి. మొక్క సుమారు 3 నుండి 4 అడుగుల ఎత్తు పెరుగుతుంది. నేల కోతను అరికట్టడానికి ఈ పంట సాగు శ్రేష్టమైనది. దీని తైలాన్ని పరిమళాల పరిశ్రమలోనూ అలాగే విటమిన్ ఏ తయారీకి ఉపయోగిస్తారు. నిమ్మగడ్డి తైలంలో సిట్రల్ అనే రసాయనం ఉంటుంది. నిమ్మగడ్డిని అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. బలమైన ఎర్ర నేలల నుండి బలహీనమైన ఇసుక నేలల్లో కూడా సాగు చేయవచ్చు. బంజరు, బీడు అలాగే అటవీ నేలల్లో కూడా సాగు చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో నీటి వసతి కింద సాగు చేసుకోవచ్చు. ఎత్తైన కొండ ప్రాంతాల్లో వర్షాధారంగా కూడా సాగు చేయుటకు అవకాశముంది. నిమ్మగడ్డిని పిలకల ద్వారా వరుసల మధ్య 60 సెంటీమీటర్లు అలాగే పిలకకు మధ్య 45 సెంటీమీటర్లు ఎడముంచి నాటుకోవాలి. మొక్కలు పడిపోకుండా మొక్కల మొదల్లో మట్టిని ఎగదోసి గట్టిగా నొక్కాలి. నీటి వసతి సౌకర్యం ఉంటే తీవ్రమైన చలి అలాగే వేసవిలో తప్ప నిమ్మగడ్డిని సంవత్సరం పొడవునా నాటుకోవచ్చు. ఒక ఎకరా పొలంలో నాటడానికి సుమారు 15,000 పిలకలు అవసరం. ఇక రకాలను చూసినట్లయితే కావేరి అలాగే కృష్ణ. ఎకరాకు ఆఖరి దిక్కులో 4 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ అలాగే 40 కిలోల మ్యూరట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలి. ప్రతి కోత తర్వాత ఎకరాకు 4 కిలోల యూరియా 2 దఫాలుగా వేసుకోవాలి. వర్షాకాలంలో ఈ పంటకు నీరు అంతగా అవసరం ఉండదు. ఆ తర్వాత వాతావరణం, నేల స్వభావాన్ని బట్టి 10 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటి తడులివ్వాలి. పిలకలు నాటిన వెంటనే నీరు కట్టి తర్వాత 2 నుండి 3 రోజులకొకసారి క్రమం తప్పకుండా నెల రోజుల వరకు నీరు పెట్టాలి. నాటిన 3 నుంచి 4 నెలల వరకు తదుపరి పంట కోసిన తర్వాత నెల రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. శీతాకాల ప్రారంభంలో వచ్చే పూల కంకులను ఎప్పటికప్పుడు తీసివేయాలి. లేనిచో నిమ్మగడ్డి దిగుబడి తగ్గిపోవును. నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత వరుసల మధ్య ఉలువలు లేదా ఏదైనా పప్పుజాతి పంటను విత్తుకున్న ఎడల కలుపును చాలా వరకు నివారించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో నిమ్మగడ్డికి ఎటువంటి పురుగు అలాగే తెగుళ్ల బాధ లేదు, కావున సస్యరక్షణ చేపట్టాల్సిన అవసరమూ లేదు. మురుగునీటి సౌకర్యం సరిగా లేని చోట వేరుకుళ్లు తెగులు సోకే అవకాశముంది కనుక జాగ్రత్త వహించాలి. మొదటి పంట నాటిన 5 నుంచి 6 మాసాల తర్వాత కోతకు వస్తుంది. తదుపరి కోత ప్రతి 2.5 నుంచి 3 మాసాల వ్యవధిలో వస్తుంది. ఒకసారి నాటిన పైరు నుండి 4 నుంచి 5 సంవత్సరాల వరకు పంట తీసుకోవడం లాభదాయకం. మొక్కలను నేల నుండి 10 నుంచి 15 సెంటీమీటర్లు వదిలి కోయాలి. పంటను కోసిన ప్రతిసారి ఎండు ఆకులను తీసివేయాలి. దీనివల్ల దుబ్బులు బాగా చిగురించి పెరుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. నిమ్మగడ్డి ఆకుల నుండి స్వేదన ప్రక్రియ ద్వారా నూనెను తీస్తారు. ఈ నూనె తీసే యంత్రం డిస్టిలేషన్ ట్యాంక్, బాయిలర్, కండెన్సర్ అలాగే సపరేట్

హెక్టర్ అనే భాగాలను కలిగి ఉంటుంది. అప్పుడే కోసిన నిమ్మగడ్డి ఆకులను డిస్టిలేషన్ ట్యాంకుల్లోకి నింపి మూత మూసి నీటి ఆవిరిని పంపాలి. నూనె ఆవిరి నీటి ఆవిరి ద్రవ రూపంలో కండెన్సర్ ద్వారా సపరేటర్లోకి చేరుతాయి. నీటిపై తేలియాడే నూనెను వేరు చేసి శుభ్రపరిచి గాజు లేక అల్యూమినియం పాత్రల్లో భద్రపరచాలి. కొన్ని వృద్ధిపరిచిన డిస్టిలేషన్ యంత్రాలలో సపరేటర్ ద్వారా నీటిని నూనెను వేరువేరుగా సేకరించుకోవచ్చు. నిమ్మగడ్డి నుండి ఎకరాకు రకాన్ని బట్టి 60 నుంచి 90 కిలోల నూనె వస్తుంది. నీటి వసతి కింద సాగు చేసేటప్పుడు ఎకరాకు సంవత్సరానికి 10,000 నుండి 15,000 వరకు, అలాగే వర్షాధారంగా సాగు చేసినప్పుడు 40 నుంచి 45 కిలోల నూనె 4,000 వరకు నికర ఆదాయాన్ని పొందవచ్చు.

0: పొలం పనులు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
1: అయ్యా డాక్టర్ గారు, మా లచ్చిందేవికి 2 రోజుల నుంచి ఏం బాగాలేదు సారు.
2: అయితే నాకెందుకు చెప్తావయ్యా, మనుషుల డాక్టర్ గారికి పో.
1: లచ్చిందేవి అంటే నా ఇంటి మనిషి కాదయ్యా, మా గోమాలక్ష్మి. 2 రోజుల నుంచి పొట్టంత లావై మేత మేయడంలా పేడ ఎయ్యటంలా జ్వరమొచ్చినట్టు కొట్టుకుంటుందయ్యా.
2: మీరంతా ఏం చెప్పినా వినరయ్యా. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులకి అలవాటు పడ్డారు. వాడి పడేసిన కవర్లు తిని పశువులు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నాయి. వాటి ప్రాణాలు మీరు తీస్తున్నారు. మొన్న ఒక పశువుకు ఆపరేషన్ చేసి 30 కేజీల పైగా కవర్లు తీశాం తెలుసా.
0: మనం నిర్లక్ష్యంగా వాడిపడేసే కవర్ల వల్ల పశువులకు మనుషులకు ఎంతో హాని జరుగుతోంది. విష రసాయనాలు మనలో చేరి ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. అనుకున్న పనులు వేలకు పూర్తి చేయటం గొప్ప కాదు, అనుకున్న సమయానికంటే ముందే లక్ష్యాలను సాధించటం గొప్ప. అనేక విషయాలు సగం సగం తెలుసుకోవడం కంటే అసలేమీ తెలుసుకోకపోవడమే ఉత్తమం. అన్ని విషయాల్లోనూ నిస్పృహ చెందటం కంటే ఆశతో ఉండటం ఉత్తమం.

అప్పు అనేది ఆనందంతో ప్రారంభమై బాధతో అంతమవుతుంది. అపజయం పొందకుండా ఉండటానికి ఖచ్చితమైన మార్గం విజయం పొందాలనే దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకోవటమే. అల్పుల ఆలోచన సంకుచితంగా ఉంటుంది, కాగా ఉదాత్తమైన వారి ఆలోచన ప్రపంచమంతా తమదే అన్నట్లుగా ఉంటుంది. అవకాశాలు ఒకరు ఇచ్చేవి కాదు, మనమే వాటికై కృషి చేయాలి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 6:45 కావస్తుంది. మరొక జిక్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతి మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ.

రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట వ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి

0: శివరాజ్ సింగ్ చౌహాన్ కు నిన్న లేఖ రాశారు. రైతులను ఆదుకునేందుకు 281 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరారు. రాష్ట ప్రభుత్వం 7,03,000 టన్నుల తోటపూడి మామిడి కొనుగోలు చేసి కిలోకు అదనంగా 4 రూపాయల చొప్పున రైతులకు చెల్లించాలని నిర్ణయించిందని, జూన్ నుంచి ఆగస్టు మధ్య కొనుగోళ్లకు కేంద్రం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అమలుకు అవకాశమివ్వాలని కోరారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి జీఎంసీ బాలియోక స్టేడియంలో నిన్న జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్2 ఫైనల్లో హైదరాబాద్ హీరోస్ జట్టు విజేతగా నిలిచింది. ముంబై డ్రీమర్స్తో జరిగిన తుది పోరులో హైదరాబాద్ హీరోస్ 41-17 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. విజేత జట్టును తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అభినందించారు. ఫైనల్ మ్యాచ్ను ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులు నిన్న రాత్రి వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి హైదరాబాద్ హీరోస్కు ట్రోఫీని అందజేశారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్టవ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాంలోని వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఉదయం నిర్వహించే ఏరువాక పౌర్ణమి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్నారని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో వ్యర్థాల నిర్వహణకు శాశ్వత పరిష్కారం చూపించనున్నట్లు స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. తిరుమలలో రోజుకు 75 టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయని వెల్లడించారు. తిరుమల డంపింగ్ యార్డును ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టాభిరామ్ మాట్లాడుతూ,
1: ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలన్నింటినీ స్వచ్ఛంగా తీర్చిదిద్దాలి, రూపొందించాలని చెబుతుంది. దానికి అనుగుణంగానే స్వచ్ఛ తిరుమలకి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అన్ని రకాలుగా కూడా తమ తోడ్పాటుని సహకారాన్ని అందిస్తుంది. ఈ విధంగా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ రెండింటినీ ప్రాసెస్ చేయడానికి 2 ప్లాంట్లు కూడా సిద్దం చేసి ఇక భవిష్యత్తులో తిరుమల పైన డంపింగ్ అనేది లేకుండా చేస్తాం. ఇప్పటికే డంపింగ్ అయినటువంటి దాదాపు 2 లక్షల టన్నుల చెత్తని మరి ఇప్పటికే బయో మైనింగ్ ద్వారా ప్రాసెస్ చేయడం జరిగింది. అదేవిధంగా పర్యావరణ హితంగా కూడా వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పి కూడా తెలియజేయడానికి సంతోషిస్తూ, మరి కార్యక్రమం అన్ని కూడా పూర్తి చేసి ఒక స్వచ్ఛ తిరుమలని అతి త్వరలోనే సాధిస్తామని తెలియజేయడం సంతోషిస్తున్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేషనల్ ఇమ్యూనైజేషన్ డే సందర్బంగా ఆంధ్రప్రదేశ్ రాష్టంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో రాష్టవ్యాప్తంగా 49,20,239 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు గాను 45,24,116 మందికి పోలియో చుక్కలు వేసినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మిగిలిన చిన్నారులకు సోమ మంగళవారాల్లో ఇంటింటికి వెళ్లి చుక్కల మందు వేయనున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. పోలియో చుక్కల పంపిణీలో ఎన్టీఆర్ జిల్లా 115.16%తో, మార్కాపురం జిల్లా 113.21%తో మొదటి 2 స్థానాల్లో నిలిచినట్లు తెలిపారు. మరోవైపు తెలంగాణలో 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఈ రోజు జరిగే కార్యక్రమంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులను ప్రదానం చేయనున్నారు. పట్టణంలోని ఒక కళ్యాణ మండపంలో నిర్వహించే షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో భాగంగా 10వ తరగతి ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేసి వారిని అభినందిస్తారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 135వ మన్ కీ బాత్ కార్యక్రమం సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తికరంగా వీక్షించారు. ఈ సందర్బంగా బీజేపీ విజయనగరం జిల్లా అధ్యకుడు ఉప్పలపాటి రాజేశ్వర్మ మాట్లాడుతూ, మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజల్లో స్పూర్తిని నింపడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే వేదికగా నిలుస్తోందన్నారు. విద్యార్థులు ప్రధాని సూచనలను ఆచరిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్టంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ప్రజల మద్దతుతో కాకుండా పోలీసుల అండతో నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులు బయటపడతాయి.

0: ఉంటుందనే భయంతోనే వైఎస్సార్సీపీ నాయకుల బృంద రాజధాని పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం పరిపాటిగా మారిందన్నారు. ఈ ఘటనలో బాధితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టంలో రైతులు పండించిన అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఉత్తర తెలంగాణ దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఉత్తర కోస్తా నుండి ఛత్తీస్గఢ్, మరాఠ్వాడ మీదుగా మధ్య మహారాష్ట వరకు ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుండి రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉందని వాతావరణ కేంద్రాధికారి ఎం వెంకట్రావు తెలిపారు. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా యానాంలలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
1: ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో తేలికపాటి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం, రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపు ఒకటి రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, రాయలసీమలో ఈ రోజు ఈదురుగాలు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమైన భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యవస్థాపకుడు చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, రాష్టంలో ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ అనుసంధానం పెంపుపై చర్చ. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్ విజేత హైదరాబాద్ హీరోస్ జట్టు ట్రోఫీని అందజేసిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్టవ్యాప్తంగా 45,24,116 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ మంత్రి సత్యకుమార్ యాదవ్.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి కాంతి రేఖలు 7:15కు. ఈనాటి కాంతి రేఖలు కార్యక్రమంలో పత్రికా సమాచారం ఉంటుంది. అనంతరం క్యాన్సర్ కారణాలు, చికిత్స గురించి డాక్టర్ జి బీసన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. 8:00కు హిందీలో వార్తలు, 8:15కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది 8:30. ఇక 8:35కు అభిరుచి ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు, 9:30కు చిత్రాంజలి, 10:00కు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు. 11:00 నుండి వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. మధ్యాహ్నం 1:20కు ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. ఇక మధ్యాహ్నం 1:30కు వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00కు జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30కు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00కు గాలివాన నాటిక ప్రసారమవుతుంది

నిర్వహణ పాలగుమ్మి పద్మరాజు గారి, కథానికలు అలాగే రేడియో అనుసరణ ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ, సహకారం శ్రీ కోకా సంజీవరావు. అనంతరం సంధ్యారాగం తెలుగు సినీ గీతమాలిక ప్రసారమవుతుంది. సాయంత్రం 6 గంటలకు ప్రసార వివరాలుంటాయి. 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతాయి సాయంత్రం 6:10. ఇక 6:20 ప్రసార వివరాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు. సాయంత్రం 6:25 అభిరుచి ఉత్తరాల ద్వారా మేలుకొనిన సినిమా పాటలు. 7 గంటలకు కుటుంబ సంక్షేమ గీతం. తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి 7:05. ఇక 7:15 వ్యవసాయ పాఠశాల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు 7:45. ఇక రాత్రి 8 గంటలకు మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో సామాజిక మాధ్యమాల్లో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శ్రీమతి ఆర్ మణిగారి ప్రసంగముంటుంది. 8:15 చిత్రసీమ తెలుగు ఫిలిం గీతాలు. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం. రాత్రి 8:45 హిందీలో వార్తలు. రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 9:15 స్పాట్ లైట్ ఆంగ్ల కార్యక్రమం. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రాత్రి 9:30 హలో కనుల ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రాత్రి 10:00 ఏకచిత్రగానంలో నాలో ఉన్న ప్రేమ చిత్రం నుండి పాటలు ప్రసారమవుతాయి. రాత్రి 10:30 ఆపాత మధురాలు అలనాటి మధుర గీతాలు. రాత్రి 11:00 హిందీలో వార్తలు వింటారు. అలాగే 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కర్నూలు ఎఫ్ఎం కార్యక్రమాల వివరాలు. శ్రోతలంతవరకు నేటి ప్రసార వివరాలు విన్నారు కదా. ఇక ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

0: ఈ చారిత్రాత్మక సందర్భంలో సెషల్స్ ప్రజలకు ప్రధానమంత్రి భారతదేశం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హర్మని ఆహ్వానం మేరకు మొన్న మోదీ సెషల్స్ చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, మారిషస్ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్గులాం కూడా పాల్గొన్నారు. భారత్ సెషల్స్ మధ్య చారిత్రక, సాంస్కృతిక, ప్రజా సంబంధాల ఆధారంగా ఏర్పడిన దీర్ఘకాలిక భాగస్వామ్యం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఒక ముఖ్యమైన సముద్ర సరిహద్దు దేశంగా భారత్ మహాసాగర్ ప్రాంతాల వ్యాప్తంగా భద్రతా వృద్ధి కోసం పరస్పర దార్శనికతలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల మన నిబద్ధతలో సెషల్స్కు ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి అంతకుముందు చెప్పారు.
1: Our vision is captured in the idea of Mahasagar, mutual and holistic advancement for security and growth across region Mahasagar. This vision recognizes that our futures are interconnected and interdependent, and we will continue to work together for a safer and more secure Indian Ocean region.
0: నరేంద్ర మోదీకి సెషల్స్ అధ్యక్షుడు ప్యాట్రిక్ హెర్మని మధ్య జరిగిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాల్లో అన్ని రంగాలను స్పృశించాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి తెలియజేశారు. ఈ పర్యటనపై విక్టోరియాలో మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్యం, విద్య, సామర్థ్యాల పెంపుదల, డిజిటల్ పరివర్తన, సుస్థిర అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, సముద్ర భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇద్దరు దేశాల నేతలు అంగీకరించారని తెలియజేశారు. సెషల్స్లో నిన్న ప్రధానమంత్రి మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్గులాంతో కూడా సమావేశమయ్యారు. భారత మారిషస్ల మధ్య కొనసాగుతున్న పరస్పర సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు. భారత్ అందించిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ అమల్లో సాధించిన పురోగతిని కూడా వారు సమీక్షించారు. మారిషస్ అభివృద్ధి, ప్రగతికి భారతదేశం ఇచ్చే ప్రాముఖ్యతను ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక ప్రాజెక్టులు మారిషస్ ఆరోగ్య సంరక్షణ, కనెక్టివిటీ, సుస్థిర అభివృద్ధి, బ్లూ ఎకానమీ రంగాలకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్లోని కరాచీలో ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ చేసిన ఆరోపణలను మన దేశం ఖచ్చితంగా తోసిపుచ్చింది, వాటిని నిరాధారమైనవిగా పేర్కొంది. ఇతరులపై వేలెత్తి చూపడం మానేసి పాకిస్తాన్ తన అంతర్గత పరిస్థితులను సమీక్షించుకోవాలని, తన భూభాగంలోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై విశ్వసనీయమైన చర్యలు తీసుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధాన సాధనంగా వాడుకునే తన ప్రవృత్తిని పాకిస్తాన్ వదులుకోవాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భద్రతా దళాలు ఇంటెలిజెన్స్ ఆధారిత భూతల దాడిని నిర్వహించాయని, ఆ తర్వాత ఉగ్రవాద స్థావరాలు సురక్షిత ప్రాంతాలపై దాడులు చేసి 29 మంది ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు చెప్పారు. కరాచీలో పారామిలిటరీ రేంజర్ల ప్రాంతీయ ప్రధాన కార్యాలయంపై శనివారం నాడు తుపాకులు, పేలుడు పదార్థాలతో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 3 సైనికులు మరణించిన మరుసటి రోజు పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరిగే సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16 సదస్సులో సమగ్ర శిశు బాల్ స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, ప్రారంభ అభివృద్ధికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహలే 3 సాల్ సంపూర్ణ దేఖ్భాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకుంటుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్, హోమ్ బేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజాధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. గుజరాత్లో ప్రాంతీయ ఆకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు వడోదరాలోని జీఎస్ఎఫ్సి విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవ్యాలతో పాటు రాష్ట్ర మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్

0: ఎన్నికలు నిర్వహిస్తారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతను సాకారం చేయడంలో గ్రామాలే కీలక పాత్ర పోషిస్తాయని వ్యవసాయం, రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన ఉద్దేశించి ప్రసంగించిన చౌహాన్, గ్రామీణ కార్మికులకు జీవనోపాధి భద్రతను కల్పిస్తూనే గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేయడానికి వికసిత్ భారత్ గ్రామీణ యోజన కింద రాష్ట్రాల వాటాతో కలిపి 151,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించినట్లు తెలియజేశారు.
1: इस साल बजट प्रावधान है 151,282 करोड़ रुपया केंद्र और राज्य का मिला के 1.5 लाख करोड़ से ज्यादा रुपया मजदूरों को मजदूरी देने में तो काम आएगा ही. इससे आप गांव की हालत पूरी तरह से बदल सकते हैं. 5 साल में 7.5 लाख करोड़ लगभग लगे. 2,86,000 पंचायत है. 1 पंचायत किस्से में कितना पैसा आएगा आप कल्पना कीजिए.
0: ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్లో నిన్న లండన్లోని లార్డ్స్ మైదానంలో జరిగిన చివరి గ్రూప్ ఏ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ ఏంజలస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసుకుంది. జూలై 4వ తేదీ నాడు హ్యూస్టన్లో జరిగే తదుపరి మ్యాచ్లో కెనడా నెదర్లాండ్స్ లేదా మొరక్కోతో తలపడుతుంది. గ్రూప్ దశ మిగిలిన తర్వాత మిగిలిన 32 జట్లతో 2026 ఫీఫా ప్రపంచ కప్ నాకౌట్ దశ అధికారికంగా ప్రారంభమైంది. 2026 జూలై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు ఈ నాకౌట్ దశ ఆరంభం. విశేషాలు మరొకసారి. వాతావరణంలో మార్పులు ఎదుర్కొనేందుకు బాధ్యతాయుతమైన పోరాటం జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామాల పాత్ర కీలకమని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ నాకౌట్ దశ నిన్న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం.

0: ఈనాటి కాంతిరేకలు కార్యక్రమంలో పత్రికా సమాచారం, అనంతరం క్యాన్సర్లు, కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ బి వీసన్న గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం చరిత్రలో ఈరోజు ప్రాముఖ్యత, పాటలు, ప్రకటనలు ఉంటాయి. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
6: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
7: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలేయ్.
9: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి, రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.

0: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాజేస్తారు.
1: మరైతే సరైన నెంబర్
0: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
1: మీరు నన్ను కాపాడారక్క.
0: పని నుండి కాదు,
1: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
2: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుగుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: పత్రికా సమాచారం. కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో ఈరోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఏ సిరి తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజన్ స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ ఉంటుందని తెలిపారు. మండల స్థాయి ప్రజా పరిష్కార వేదికను వినియోగించుకోవాలని సూచించారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయాలని సూచించారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఒలింపిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో నిర్వహించిన ఒలింపిక్ డే రన్ కనువిందుగా సాగింది. ఈ పరుగులో ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, విద్యావేత్తలు, స్వచ్ఛంద సంస్థల నేతలతో నగర ప్రధాని రోడ్లన్నీ సందడిగా మారాయి. ఈ రన్ ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబాషా అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. విద్యావేత్త డాక్టర్ కెవీ సుబ్బారెడ్డి, గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ డాక్టర్ బి శంకర్ శర్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమంతకమణి, ఆంకాలజిస్ట్ డాక్టర్ వాసిరెడ్డి, జిల్లా క్రీడా సంఘాల ప్రతినిధులు అథ్లెటిక్స్ హర్షవర్దన్, వెయిట్ లిఫ్టింగ్ షేక్ షావలి, హాకీ దాసరి సుధీర్, రగ్బీ గుడపల్లి సురేందర్, సాఫ్ట్బాల్ గంగాధర్, పవర్ లిఫ్టింగ్ వేణుగోపాల్, స్క్వేర్ మార్షల్ ఆర్ట్స్ నబీ సాహెబ్, బాక్సింగ్ తేజ, షూటింగ్ పరశురాముడు, జూడో చంద్రశేఖర్, స్కేటింగ్ అనంత, రైఫిల్ షూటింగ్ బాషా, వాలీబాల్ జాఫర్ మున్నా, స్విమ్మింగ్ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీరు ప్రసంగాల తర్వాత చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిన్నారులకు నగదు బహుమతులు ప్రకటించి ఉత్సాహపరిచారు. ఈ రన్ 2.5 కిలోమీటర్ల పొడవున కలెక్టరేట్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు క్రీడాజ్యోతితో సాగింది. పోలియోరహిత సమాజం ప్రతి ఒక్కరికి ఏర్పడాలని, ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు ప్రముఖులు సూచించారు. కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమాతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారులకు విధిగా పోలియో చుక్కలు వేయించాలని ఉలిందకొండ సింగిల్ విండో చైర్మన్ ఇవి రమణ అన్నారు. అలాగే పలు ప్రాంతాలలో పోలియో చుక్కలు మందులు వేసి నిర్విఘ్నంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు రూరల్లో, కర్నూలు మండలం పంచలింగాలలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో, స్కాంటన్పురం పరిధిలో బాలాజీనగర్లో, కొత్తపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో, అలాగే మామిదాలపాడులో, కర్నూలు రూరల్లో, ఓర్వకల్లులో ఇక ప్రాథమిక పాఠశాలల్లో, కోడుమూరు పట్టణంలోని ప్రాథమిక పాఠశాలలో, గూడూరు మండలంలోని గూడూరు నగర పంచాయతీ కార్యాలయంలో, సీబలకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పోలియో చుక్కలు వేశారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పిలుపునిచ్చారు. స్థానిక ఇందిరాగాంధీ మెమోరియల్ స్కూల్ సమీపంలోని 100, 101, 102 పోలింగ్ బూతుల పరిధిలో బీఎల్ఓలు చేపడుతున్న సర్ ప్రక్రియను కమిషనర్ చల్లా ఓబులేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు.

0: సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలన్నారు. సర్ ప్రక్రియను దశలవారీగా కాకుండా సాధ్యమైనంత వరకు ఒకే సందర్భంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అసిస్టెంట్ ఈఆర్ఓ ధనుంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపడుతున్న సర్ ప్రక్రియపై అపోహలు వీడి సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కర్నూలు నియోజకవర్గ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి చల్లా ఓబలేష్ కోరారు. ఆయన ఆదివారం పద్మావతి స్కూల్లోని 234వ పోలింగ్ బూత్, 246వ డబ్రా వీధి ప్రాంతాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్ను దశలవారీగా కాకుండా ఒకే దఫాలో పూర్తి చేసేందుకు ఓటర్లు సమగ్ర వివరాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు. 2002లో ఓటు నమోదై ఉంటే ఆ వివరాల వద్ద ఉంచుకోవాలన్నారు. సూపర్వైజర్లు మన్సూర్ బాషా, వాజిద్, మన్సూర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సామాజిక అభ్యుదయమే లక్ష్యంగా జులై 11-12 తేదీలలో విజయవాడలో సాహిత్య సమ్మేళనం నిర్వహించనున్నట్లు సాహితీ స్రవంతి రాష్ట అధ్యకుడు కెంగార మోహన్ తెలిపారు. లలిత కళాక్షేత్రంలో మాకినేని బసవన విజ్ఞాన కేంద్రం సాహితీ స్రవంతి సంయుక్తంగా నిర్వహించే సాహితీ సమ్మేళనానికి సంబంధించిన పోస్టర్లను ఆయన జిల్లా కార్యదర్శి అవుల చక్రపాణి యాదవ్, నగర అధ్యకుడు ఆకిపోగు నాగరాజు, నాయకులు విజయులు, అలాగే తనగల సుందరయ్య, విజ్ఞాన కేంద్రం కార్యదర్శి రంగస్వామితో కలిసి ఆవిష్కరించారు. సమ్మేళనానికి జిల్లా నుండి అధిక సంఖ్యలో కవులు, కళాకారులు తరలి వెళ్లి విజయవంతం చేయాలని కోరారు. లలిత కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం గుంటూరు కళాకారులచే మంచి మనుషులు సాంఘిక నాటక ప్రదర్శన జరిగింది. కళాక్షేత్రం అధ్యకుడు పత్తి ఓబలయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రచయిత చెరుకురి సాంబశివరావు మాట్లాడుతూ తన దర్శకత్వంలో తెలుగు సినిమాలతో పాటు సాంఘిక నాటకాలు అనేకం వచ్చాయన్నారు. ఏటా ఒక నాటకాన్ని 60 సార్లకు పైగా ప్రదర్శించడం జరుగుతోందన్నారు. పత్తి ఓబలయ్య మాట్లాడుతూ రాయలసీమలో సాంఘిక నాటక పరిషత్లు తిరుపతిలో తప్ప మరెక్కడా లేవన్నారు. వచ్చే జనవరిలో లలిత కళాక్షేత్రంలో అప్పా జోషుల సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి సాంఘిక నాటక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రాష్ట స్థాయిలో పేరొందిన సమాజం ఆహ్వానించి ప్రతి నెల చివరి ఆదివారం సాంఘిక నాటక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నాటకంలో అమృతవర్షిణి, సాంబశివరావు, సాయి తేజ ప్రధాన పాత్రలు పోషించారు. శ్రోతలు ఇంతవరకు వివిధ వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన పత్రికా సమాచారం విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ECINet యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వినండి క్యాన్సర్లు, కారణాలు, చికిత్స అంశం గురించి డాక్టర్ జి వేసన్న గారితో పరిచయ కార్యక్రమం.
3: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అంటే మనం ఆరోగ్యంగా ఉన్నంతకాలము మరి మన సంపాదన మనం సంపాదించుకుంటూ మరి పొదుపు చేసుకుంటూ హాయిగా ఆనందంగా బ్రతకచ్చు. కానీ ఎప్పుడైతే మన ఆరోగ్యం అతలకుతలమైందో మరి మనం రోజువారీ చేసుకునే పనికి ఇబ్బంది అవుతుంది. అంటే ఆదాయం కూడా రాదు, పైగా వచ్చినటువంటి అనారోగ్యాన్ని బాగు చేసుకోవడం కోసం, వైద్యం కోసము, చికిత్స కోసం కూడా ఖర్చు అవుతుంటుంది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. అయితే రోజులన్నీ కూడా ఒకలాగా ఉండవు. కొన్ని సందర్భాల్లో మనకి ఎటువంటి ప్రమేయం లేకపోయినా, లేదంటే మనకి ఎటువంటి అలవాట్లు లేకపోయినా, మరి కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముట్టి వేధిస్తూ ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైనటువంటి ఆరోగ్య సమస్యే క్యాన్సర్ అనేటువంటిది. మనకి తెలియకుండానే మరి అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది అంటున్నారు డాక్టర్లు. ఈ క్యాన్సర్ అనేటువంటిది మనకి తెలిసేసరికే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు చికిత్స మాత్రమే చేసుకోగలం, నివారణ చాలా తక్కువ. కానీ కొన్ని నివారించదగ్గ క్యాన్సర్స్ విషయంలో మాత్రము మనం నివారించుకోవచ్చు. మరి వాటి గురించి తెలుసుకుంటే, వాటి గురించి పరిజ్ఞానం పెంచుకుంటే మనం నిండు నూరేళ్లు ఎంతో హాయిగా ఆనందంగా బతకచ్చుంటున్నారు క్యాన్సర్ వైద్య నిపుణులు, సర్జికల్ అంకాలజిస్ట్, డాక్టర్.

0: బేసన్న గారు. అయితే మరి క్యాన్సర్స్ ఎందుకు వస్తాయి, మరి ఈ మధ్యకాలంలో మరి ఏ క్యాన్సర్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము, దానికి ఆధునికంగా వచ్చినటువంటి వైద్య చికిత్సలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి విషయాలని కూడా వారు మనకు తెలియజేస్తారు, వారిని చర్చలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా క్యాన్సర్ అంటే ఈరోజు ఎవరు తెలియని వారు ఎవరు లేరనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. ఎందుకంటే చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాము, మన చుట్టుపక్కల చూస్తున్నాము, మన కుటుంబాల్లో చూస్తున్నాము, మన మిత్రుల్లో చూస్తున్నాం. అయితే క్యాన్సర్స్ ఎందుకంటే మీరు దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలుగా క్యాన్సర్ వైద్య విభాగంలో పనిచేస్తున్నారు, సర్జికల్ అంకాలజిస్ట్గా పనిచేస్తున్నారు, మరి ఈ మధ్య కాలంలో ఈ క్యాన్సర్ల యొక్క కేసులు ఎక్కువ అవడంలో ప్రత్యేకత ఏంటంటారు, అంటే ఎందువల్ల ఈ క్యాన్సర్స్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయంటారు?
1: ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం వల్ల సార్. నెక్స్ట్ మన ఉండే మన హ్యాబిట్స్, పర్సనల్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ కానీ ఆల్కహాల్ ఎక్కువైపోవడం కానీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒకటి, నెక్స్ట్ మన వచ్చేసి మన జీవన విధానాలు మారిపోవడం వల్ల ఎక్కువగా క్యాన్సర్లు వస్తున్నాయి.
0: అంటే గతానికి ఇప్పటికి, అంటే దాదాపు 10 ఏళ్ల క్రితం చూసుకున్నట్టయితే అప్పటికీ ఇప్పటికీ క్యాన్సర్ల యొక్క పెరుగుదల ఏ రకంగా ఉందంటారు?
1: క్యాన్సర్లు ముఖ్యంగా గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్స్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, నెక్స్ట్ లంగ్ క్యాన్సర్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ దశాబ్ద కాలంలో.
0: అంటే వీటికి కారణాలు ఏంటంటారు?
1: ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ అయితేనేమి, లేకపోతే గర్భాశయ క్యాన్సర్లు అయితేనేమి, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్, నెక్స్ట్ మనం వచ్చేసి హ్యాబిట్స్, మన పర్సనల్ హ్యాబిట్స్ వల్ల పెరుగుతూ ఉన్నాయండి. ముఖ్యంగా లంగ్ క్యాన్సర్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ స్మోకింగ్ అండ్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, రేడియేషన్ ఎక్స్పోజర్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ చూసుకున్నట్టయితే ముఖ్యంగా గుట్కా, పాన్ మసాలాలు, సిగరెట్ స్మోకింగ్ లేదా బీడీ పొగాకు, ఏ పదార్థంలోనైనా అదే స్మోకింగ్ కానీ లేకపోతే చీవింగ్ కానీ ఏది ఉన్నా సరే మన క్యాన్సర్ అనేది ఒక ముఖ్యమైన కారకం.
0: అయితే డాక్టర్ గారు, కొన్ని సందర్భాల్లో ఎటువంటి చెడ్డ అలవాట్లు లేకపోయినా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు వస్తుంటాయి, అంటే దానికి ఎందువల్ల వస్తుంటాయంటారు?
1: ముఖ్యంగా మన పర్సనల్ లైఫ్ స్టైల్ వల్ల, అంటే మనం తీసుకునే ఆహారము, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఒబేసిటీగా ఉండడం వల్ల, లేకపోతే ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల కొంతమందికి బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తుంటాయి. సో దాంట్లో 85% ఆఫ్ కేసెస్లో మనకి ఎటువంటి కారణం ఉండదు, జస్ట్ అక్కడ ఉండే ఫ్యాట్ లో ఉండే ఆ బ్రెస్ట్ లో టిష్యూలో ఉండే మ్యూటేషన్స్ వల్ల వస్తూ ఉంటాయి సార్. అదేవిధంగా మనకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్స్ ఉంటాయి, కానీ షార్ప్ టూత్ ఉండడం వల్ల కూడా వస్తుంటాయి. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల ఉండడము, హెచ్ పైలరి అనేది మనకు ఇన్ఫెక్షన్ ఒకటి ఉంటుంది సార్. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ఉంటాయి, వీటన్నిటి వల్ల మనకు ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంటుంది మనకు ఒకసారి.
0: తర్వాత డాక్టర్ గారు, అంటే సాధారణంగా పురుషుల్లో ఎటువంటి క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉంది, అలాగే మహిళల్లో ఎటువంటి క్యాన్సర్లు తరచుగా రావడానికి అవకాశం ఉందంటారు?
1: ముఖ్యంగా పురుషుల్లో చూసుకున్నట్టయితే మీరు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, అంటే నోట్లో క్యాన్సర్లు, నాలుకకు వచ్చే క్యాన్సర్లు, దవడలకు వచ్చే క్యాన్సర్, అదేవిధంగా ఊపిరితిత్తుల క్యాన్సర్, అదేవిధంగా ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మనకు మహిళల్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఇద్దరికీ చూసుకున్నట్టయితే, కంపైన్ చూసుకున్నట్టయితే మనకు జీఐటీ క్యాన్సర్స్ అంటారు, అంటే మన అన్నవాహికలో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి,
0: జీర్ణాశయ
1: వ్యవస్థలో ఉండే క్యాన్సర్స్.
0: తర్వాత డాక్టర్ గారు, ఈ అన్నిటికీ కూడా లక్షణాలు ఒకే రకంగా ఉంటాయంటారు, అంటే ఈ క్యాన్సర్లు మనం గుర్తించడానికి బయటపడేటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటారు?
1: ముఖ్యంగా కొన్ని అన్ని క్యాన్సర్లకు కలిపి కొన్ని కామన్ సింప్టమ్స్ అనేవి ఉంటాయి సార్. ఒకటి, ఎక్కడైనా సరే మన శరీరంలో మానని పుండు ఉన్నప్పటికీ, లేదా గడ్డ లాంగ్ స్టాండింగ్గా ఉన్నప్పుడు, నెక్స్ట్ వచ్చేసి ఈ నొప్పి లేకుండా గడ్డలు ఉండేవి చాలా ప్రమాదకరము. అదేవిధంగా వెయిట్ లాస్ అనేది ఉండడము, ఆకలి లేకపోవడము, ఎక్కడైనా మలంలో కానీ మూత్రంలో కానీ మనకు బ్లడ్ రక్తం పోవడము, ఇటువంటివి ఉన్నప్పుడు మనం కొద్దిగా సస్పీషియస్గా ఉండాలి. రక్తహీనతలో తరచుగా రక్తహీనత రావడము కానీ, ఇటువంటివి క్యాన్సర్లకు ఒక అన్నిటి కలిపి ఒక సింప్టమ్స్. అయితే ఒక్కొక్క ఆర్గాన్కి ఒక్కొక్క సింప్టమ్ అనేది స్పెసిఫిక్గా ఉంటాయి.
0: ఇప్పుడు ఈ క్యాన్సర్స్ అనేటువంటివి మీరు చెప్పిన లక్షణాల ప్రకారం వస్తాయి, అయితే ఒక్కొక్క అవయవానికి వచ్చే లక్షణము మనకి ముందుగా తెలుసుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు మీరు అనుకున్నారు ఇది లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులకు వచ్చే క్యాన్సరు, లేదంటే లివర్కి వచ్చే క్యాన్సరు, లేదంటే జీర్ణాశయానికి వచ్చే క్యాన్సరు, లేదంటే ఒక అవయవం అంటే సర్వైకల్ క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్, వీటికి వచ్చేటువంటి ప్రత్యేకమైన లక్షణాలు మనం త్వరగా గుర్తించడానికి అవకాశం ఉందంటారా?
1: కొన్ని క్యాన్సర్స్ లో మాత్రం మనం గుర్తించే అవకాశం, అంటే ఈవెన్ పేషెంట్ కి క్యాన్సర్ ఉంది, ఎటువంటి సింప్టమ్స్ లేకపోయినా కనుక్కునే అవకాశాలు రెండు క్యాన్సర్లకు ఉంటాయి సార్. ఒకటి రొమ్ము క్యాన్సర్, రెండోది వచ్చేసి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్. మ్యామోగ్రఫీ అనేది ఒకటి ఉంటుంది సార్, ఒక చిన్న ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే ద్వారా మనము క్యాన్సర్ కనుక్కోవచ్చు. అదేవిధంగా ప్యాప్స్మియర్ అనేది ఒకటి ఉంటుంది. ఈ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ఎర్లీ స్టేజ్ లో కనుక్కోతే ఓన్లీ ఒక ట్రీట్మెంట్ తీసుకోగలము.
0: ఈ రెండు మాత్రం నివారించుకోవచ్చు,
1: కొద్దిగా మనము అంటే స్క్రీనింగ్ ద్వారా కనుక్కోగలిగే క్యాన్సర్లు.

0: అదే విధంగా మనం ఒకవేళ మనము మన ఫ్యామిలీ హిస్టరీ అంటే మన కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నప్పుడు 40 సంవత్సరాలలోపు క్యాన్సర్ ఉండే వాళ్ళలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉన్నా అది మనకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సపోజ్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ 40 సంవత్సరాలలోపు వచ్చింది అనుకోండి, వాళ్ళ కూతురు కానీ మళ్ళీ మగవాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు జెంటిక్ టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది, BRCA1 BRCA2 మ్యూటేషన్స్ అనేసి. ఒకవేళ ఆ మ్యూటేషన్స్ పాజిటివ్ వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి, స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి పురుషులు యాజ్ వెల్ యాజ్ మహిళలు.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పే దాన్ని బట్టి పురుషుల్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు అనేటువంటిది మీరు చెప్తున్నారు, అంటే ఈ ప్రాబబిలిటీ ఎంతవరకు ఉంటుంది అంటారు?
0: పురుషుల్లో ప్రాబబిలిటీ కంపేర్ టు ఫీమేల్స్ మహిళలతో పోలిస్తే పురుషుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ 1-2% ఉంటాయి మనకు.
1: ఎక్కువ అయితే ఉండదు,
0: ఎక్కువ అయితే ఉండదు.
1: అయితే ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళు మాత్రం చూసుకో,
0: ఫ్యామిలీ హిస్టరీ ఉండే వాళ్ళు కొంచెం 40 సంవత్సరాలకు క్యాన్సర్ ఉండే వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ డిజీజ్ వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి వాళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటూ ఉండాలి.
1: బాగుందండి, చాలా చక్కగా తెలియజేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా రక్త పరీక్షలు లాంటివి ఏమైనా ఉన్నాయంటారు ఈ క్యాన్సర్లు మనం తెలుసుకోవడం కోసం? ఎందుకంటే ముందుగా తెలుసుకోగలిగితే వైద్యం చేసుకోవచ్చు, తెలుసుకోలేకపోతే అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి రక్త పరీక్షలు లాంటి వాటి ద్వారా ఏమైనా తెలుసుకోవడానికి వీలవుతుంటారా?
0: రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవాలనేది బ్లడ్ క్యాన్సర్స్ తెలుసుకోగలం సార్. ఈ సాలిడ్ క్యాన్సర్స్ తెలుసుకోవాలంటే కొద్దిగా మనకు ప్లూరల్ ఫ్లూయిడ్స్ కానీ లేకపోతే అబ్డోమినల్లో ఉండే పొట్టలో ఉండే నీరు ద్వారా తెలుసుకోగలము కొన్ని. అంటే దాదాపు అవి అడ్వాన్స్ అయి ఉంటాయి అప్పటికే, మనం ముందుగైతే కనుక్కోలేము.
1: వచ్చే ముందుగైతే మనం కనుక్కోవడం అనేటువంటి చాలా కష్టమైనటువంటి పని. ముఖ్యంగా ఇవి తెలుసుకోవడానికి ఆధునికమైనటువంటి పరీక్ష విధానాలు ఏమైనా మరి అందుబాటులోకి వచ్చాయంటారా?
0: కొన్ని క్యాన్సర్లకు ఉన్నాయి సార్ మనకు. సపోజ్ మనకు హోల్ బాడీ పెట్ స్కాన్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంటుంది, అంటే మన బాడీలో మొత్తము అంటే బ్రెయిన్ దగ్గర నుండి కింది వరకు మనకి ఎక్కడైనా మనకు ఏమైనా మెట్స్ ఏమైనా మెటాస్టాసిస్ అంటే ఎక్కడైనా వేరే చోట పాకిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఇవి కొంచెం అడ్వాన్స్ స్టేజ్ వాళ్ళకు బాగా ఉపయోగపడతాయి. సపోజ్ ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి మనకు మామూలు ఇన్వెస్టిగేషన్సే సరిపోతాయి. కొంతమందికి పెట్ స్కాన్, కొంతమందికి ఈ డోటా పెట్ స్కాన్ అనేసి కొన్ని ట్యూమర్స్కి సపరేట్గా మనకు పెట్ స్కాన్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంది.
1: డాక్టర్ గారు, మరొక ముఖ్యమైన అంటే మనము శరీరం పైన అక్కడక్కడ మనకి పులిపురులు కానీ లేదంటే పుట్టు మచ్చలు కానీ చాలా మందికి ఉంటాయి, మరి వాటి ద్వారా కూడా క్యాన్సర్లు వాటిలో నుంచి మార్పులు గమనించడం ద్వారా వాటి ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చుంటారా?
0: కొన్ని పుట్టు మచ్చలు ఏదైనా సరే మనకి ABCDE అని ఉంటాయి సార్. ఏ అంటే అసిమెట్రీ, బి అంటే బార్డర్స్ ఇర్రెగ్యులర్ బార్డర్స్ ఉన్నప్పుడు, సి అంటే క్రస్ట్ ఏమైనా ఉన్నప్పుడు, డిశ్చార్జ్ కలర్ ఏమైనా చేంజ్ అయినప్పుడు, డి అంటే డిశ్చార్జ్, ఈ అంటే ఎరోషన్స్ ఇర్రెగ్యులర్ అన్ని ఉన్నప్పుడు.
1: వీటి గురించి కొంచెం వివరంగా తెలియజేస్తారు, ఎందుకంటే ఇది దీని ద్వారా కొంచెం త్వరగా మనం కనుక్కోగలం.
0: ముఖ్యంగా పుట్టు మచ్చలు ఉండే వాళ్ళలో అంటే ఎక్కువగా మల్టిపుల్గా ఉన్నప్పుడు ఏదైనా పుట్టు మచ్చలో మన కలర్ మారడం కానీ లేదా అది పెరుగుతూ ఉన్నప్పుడు కానీ లేదా అల్సర్ సైజు పెరగడం కానీ అల్సర్ ఫామ్ కావడం కానీ లేకపోతే దాని నుండి చీమ్ కానీ ఏమైనా కారడం కానీ లేదా బ్లాక్ మెటీరియల్ ఏదైనా రావడం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మనము కొంచెం ఎర్లీగా వస్తే సర్జరీ చేసే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి పుట్టు మచ్చలు వచ్చేది మెలనోమా అంటారు సార్, మాలిగ్నెన్ మెలనోమాస్ వస్తుంటాయి.
1: అది పుట్టు మచ్చల మీద వచ్చేటువంటి క్యాన్సర్ ని ఏ క్యాన్సర్ గా మనం పరిగణించాలి?
0: స్కిన్ క్యాన్సర్ లాగా ట్రీట్ చేసుకోవాలి సార్.
1: బాగుందండి. అయితే క్యాన్సర్స్ అన్నిటిలోకి కూడా కొంచెం అన్కంట్రోలబుల్గా విపరీతంగా పెరిగిపోయేది వైద్యంలో కూడా చాలా బాధాకరంగా ఉండేటువంటి క్యాన్సర్ ఏదంటారు?
0: లంగ్ క్యాన్సర్ సార్. మనం దాదాపు ఐడెంటిఫై చేసేలోపే స్టేజ్ 3 కానీ స్టేజ్ 4 లోపు కానీ వెళ్ళిపోతాయి.
1: అయితే ఒక చోట క్యాన్సర్ వచ్చిన తర్వాత అది క్యాన్సర్ ఇతర భాగాలు కూడా మీరు చెప్పారంటే ఈ స్కిన్ క్యాన్సరు పుట్టు మసల ద్వారా వచ్చే క్యాన్సర్ వ్యాపిస్తుందన్నారు, అలా ఇతర క్యాన్సర్లు కూడా ఇతర భాగాలకు వ్యాపించే అవకాశం ఉందంటారా?
0: అన్ని క్యాన్సర్లు స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్.
1: అయితే క్యాన్సర్లు అంటే చాలా మందికి ఇంకెప్పటికీ అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే దేన్ని క్యాన్సర్ అంటారు, ఏ రకమైన మార్పు శరీరంలో జరిగేటువంటి మార్పుని క్యాన్సర్గా మనం పరిగణించాలి అనేటువంటి చాలా మందికి తెలియదు, మరి దాని గురించి తెలియజేస్తారా?
0: ముఖ్యంగా ఏదైనా మన బాడీలో అబ్నార్మల్ గ్రోత్, అబ్నార్మల్ బ్లీడింగ్ కానీ, అబ్నార్మల్ వెయిట్ లాస్ కానీ ఏదైనా సరే, ఏదైనా మనకు వితౌట్ ఎనీ స్టిమ్యులస్ మనకు ఆ గ్రోత్ కానీ ఆ వెయిట్ లాస్ కానీ బ్లడ్ లాస్ కానీ అనీమియా కానీ ఇవన్నీ ఉన్నప్పుడు మనం క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు భావించాలి.
1: అంటే
0: కణ విభజన విపరీతంగా జరిగిపోయేసి అన్కంట్రోలబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంటుంది. సాధారణంగా చిన్నపిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళలో కణాలు పెరుగుతుంటాయి, కణాల సైజు పెరుగుతుంటుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ కణాల్లో విభజన విపరీతంగా పెరిగిపోవడము, కణాలు ఎక్కువగా అయిపోవడము, ఈవెన్ వితౌట్ ఎనీ స్టిమ్యులస్ మన హార్మోన్ స్టిమ్యులస్ లేకుండానే పెరిగిపోవడము, తర్వాత అటువంటి కండిషన్స్ లో మనం క్యాన్సర్ ని సస్పెక్ట్ చేసుకోవచ్చు.
1: బాగుందండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా కణ విభజన జరుగుతూ ఉంటుంది, కణాల యొక్క సైజు పెరుగుతూ ఉంటుందని చెప్తున్నారు కదా, అయితే ఇట్లాంటి పరిస్థితులు చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందంటారు?
0: చిన్నపిల్లల్లో క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా బ్లడ్ క్యాన్సర్స్ AML, ALL, లింఫోమాస్, లుకేమియాస్ అంటారు,

0: అదేవిధంగా కొన్ని సాలిడ్ క్యాన్సర్స్ లైక్ బ్రెయిన్ ట్యూమర్స్, అదేవిధంగా కిడ్నీలో కొన్ని ట్యూమర్స్, విమ్స్ ట్యూమర్ అంటారు, ఇటువంటి సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
1: డాక్టర్ గారు చాలా విషయాలు చాలా బాగా మాట్లాడుకున్నాం మనం ఇంతవరకు. ఇక చికిత్స విషయానికి వచ్చేటప్పటికి క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఒకే రకమైనటువంటి చికిత్స ఉంటుందా, లేదంటే ఒక్కొక్క రకమైన క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన చికిత్స ఉంటుందంటారా?
0: ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన చికిత్స ఉంటుంది సార్. అయితే ఓవరాల్గా మనం డివైడ్ చేసుకోగలిగితే సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ అని ఉంటుంది. ఈ సర్జరీ అనేది స్టేజ్ బట్టి చెప్పగలము. ఎర్లీ స్టేజ్ లో ఉంటే ఇనిషియల్గా ముందుగానే సర్జరీకి వెళ్ళిపోతాము, తర్వాత మళ్ళా కీమో రేడియేషన్, స్టేజ్ బట్టి కీమో రేడియేషన్ వెళ్తాము. కొన్ని సర్జరీస్కి కీమోథెరపీ పెట్టుకోవాలి, కొద్దిగా లోకల్లీ అడ్వాన్స్ ఉంటే అటువంటి వాళ్ళకి కీమోథెరపీ అయిపోయిన తర్వాత మళ్ళీ సర్జరీ చేసుకోవాల్సి వస్తుంది. కొన్నిటికి ఓన్లీ కీమోథెరపీ పెట్టుకోవాలి, కొన్నిటికి ఓన్లీ రేడియోథెరపీ పెట్టుకోవాల్సి వస్తుంది.
1: అయితే ఏ విషయంలో అంటే ఏ క్యాన్సర్స్ విషయంలో సర్జరీ ద్వారా మనం నయం చేసుకోవచ్చు అంటారు?
0: ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్స్, టెస్టిక్యులర్ క్యాన్సర్ అంటే బీజాలకు వచ్చే క్యాన్సర్స్ ఓన్ సర్జరీ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్ లో ఉంటే సర్జరీ ద్వారా ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ కొద్దిగా అడ్వాన్స్ గా ఉంది, వేరే చోట చిన్న చిన్న లింఫ్ నోడల్ స్ప్రెడ్ ఏదైనా ఉంది అంటే అప్పుడు మనం కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టుకోవాల్సి వస్తుంది. మిగతా అన్ని క్యాన్సర్స్ కి సర్జరీ ఫాలోడ్ బై కీమో రేడియేషన్ ఉంటాయండి.
1: అంటే ఈ మధ్య కాలంలో ఈ ట్రీట్మెంట్ లో వచ్చినటువంటి మార్పులు ఏంటంటారు?
0: ముఖ్యంగా సర్జరీ పరంగా అయితే మనకు ఒకప్పుడు సర్జరీ, క్యాన్సర్ సర్జరీ అంటే పెద్ద కోతలు ఉండేవి. ఇప్పుడు మినిమల్లీ యాక్సెస్ సర్జరీస్ లైక్ లాప్రోస్కోపీ గానీ, రోబోటిక్ గానీ వచ్చాయండి. అదేవిధంగా కీమోథెరపీలో తీసుకుంటే మనకు కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండే డ్రగ్స్ వచ్చాయి. అదేవిధంగా టార్గెటెడ్ థెరపీ అని ఒకటి ఉంటుంది, అంటే కేవలం ఆ క్యాన్సర్ కణాలను మాత్రమే టార్గెట్ చేసేది, ఆ కణ విభజన జరగకుండా చూసేవి. అదేవిధంగా ఇమ్యూనోథెరపీ అని ఉంటుంది, ఇవి రీసెంట్ అడ్వాన్సెస్. మనకు హార్మోనల్ థెరపీ ఎప్పటిలాగే ఉంది. రేడియేషన్ లో సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించి ట్రీట్మెంట్స్ వచ్చాయన్నమాట, ప్రోటాన్ థెరపీ అనేసి, ఐజీఆర్టీ, ఐఎంఆర్టీ, ఎస్బీఆర్టీ అవన్నీ ఉన్నాయండి.
1: అంటే సాధారణంగా రేడియేషన్ అన్నా కీమో అన్నా మరి పేషెంట్ కి ఒక నరకప్రాయం అంటుంటారు, మరి దాంట్లో ఏమైనా ఎందుకంటే చాలా నొప్పి వస్తుంది, భరించాలి, తర్వాత కొన్ని రోజుల పాటు ఆ రేడియేషన్ ఎఫెక్ట్ కూడా, ఇప్పుడు ఒక సిట్టింగ్ అయిన తర్వాత రెండో సిట్టింగ్ అయ్యే వరకు కూడా ఆ నొప్పి కంటిన్యూ అవుతూ ఉంటుంది అనేటువంటిది ఒక బాధ. ఇందుకు గతంలో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం, మరి దాంట్లో ఏమైనా మార్పు వచ్చాయంటారా?
0: గతంలో మనకు కోబాల్ట్ మిషన్స్ ఉండేవి సార్, అవి వైడ్ స్ప్రెడ్ అంటే నార్మల్ క్యాన్సర్ కణాలతో పాటు దాని పక్కన ఉండే మామూలు కణాలు కూడా మనకు రేడియేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి అప్పట్లో. ఇప్పుడు అంత ప్రిసైజ్ టెక్నాలజీ అంటే ఎక్కడ క్యాన్సర్ ఉందో దాని చుట్టూ ఒక 1 సెంటీమీటర్ లేదా దానికి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు. కీమోథెరపీ అనేది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు చిన్న డ్రగ్స్ ద్వారా మాత్రం చాలా 90-95% మనం కంట్రోల్ చేసుకోగలం.
1: తర్వాత డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే జుట్టు రాలిపోవడం అనేటువంటి పెద్ద సమస్య ఈ క్యాన్సర్స్ లో, మరి దాని నివారణకి అంటే అది సైడ్ ఎఫెక్ట్ తగ్గే విధంగా ఏమైనా చికిత్సలు వచ్చాయంటారు?
0: జుట్టు రాలిపోవడం క్యాన్సర్ లో కొన్ని క్యాన్సర్స్ లో కామన్ సార్. అయితే ఈ జుట్టు రాలిపోవడం అనేది కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ టెంపరీ, అంటే ఎప్పుడైతే మనం కీమోథెరపీ చేసేసి స్టాప్ చేసేసిన తర్వాత ఒక 1 ఇయర్ లో వాళ్ళకి మళ్ళీ జుట్టు అంతా వచ్చేస్తుంది. కొన్ని కండిషన్స్ లో మాత్రమే మనకు జుట్టు అనేది రాదు, కాబట్టి దీని గురించి అసలు జుట్టు గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు.
1: డాక్టర్ గారు ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ అనేవి వచ్చిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనిషి యొక్క జీవితకాలం ఇంకెంత వరకు పెరిగే అవకాశం ఉందంటారు?
0: ముఖ్యంగా స్టేజ్ బట్టి మన జీవితకాలం ఉంటుంది సార్. ఒకవేళ మనం ఎర్లీ స్టేజ్ లో వస్తే 5 ఇయర్ సర్వైవల్ గా క్యాల్కులేట్ చేస్తూ ఉంటారు దానిని. ఈ 5 ఇయర్ సర్వైవల్ ఎలా ఉంటుంది అంటే మనకు స్టేజ్ బట్టి మారుతూ ఉంటుంది. మన ఫస్ట్ స్టేజ్ లో వస్తే ఒక 90% 100 మందికి ట్రీట్ చేస్తే 90% మంది మనకు 5 సంవత్సరాల పైనే బతుకుతారు. సపోజ్ మీరు చెప్పినట్టు టెస్టిక్యులర్ క్యాన్సర్స్, థైరాయిడ్ క్యాన్సర్స్ దాదాపు వాళ్ళు నార్మల్ మనుషులాగా ట్రీట్ జీవిస్తారు. అదేవిధంగా వాళ్ళ లైఫ్ స్పాన్ అంటే జీవితకాలం కూడా అదే విధంగానే ఉంటుంది. మామూలు మనుషులు ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎర్లీ స్టేజ్ లో అయితే మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
1: తర్వాత డాక్టర్ గారు ముఖ్యంగా ఈ క్యాన్సర్స్ విషయంలో వచ్చేప్పటికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏమైనా టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
0: ముఖ్యంగా ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన తర్వాత మనం రెగ్యులర్ గా ఫస్ట్ 2 ఇయర్స్ లో సార్, ఎవ్రీ 3 మంత్స్ కి ఒకసారి వస్తుండాలి జనరల్ ప్రోటోకాల్. తర్వాత 2 ఇయర్స్ నుండి, సెకండ్ ఇయర్ నుండి 5th ఇయర్ వరకు ఎవ్రీ 6 మంత్స్ కి ఒకసారి వస్తూ ఉండాలి. 5 ఇయర్స్ దాటిన తర్వాత ఇయర్లీ వన్స్ రావాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనకు ఏదైనా ఇప్పుడు మనం చెప్పుకున్న సింటమ్స్, ఏదైనా అబ్నార్మల్ వెయిట్ లాస్ గానీ, ఎక్కడైనా చిన్న లంప్స్ అంటే గడ్డలు రావడం గానీ, లేదా బ్లీడింగ్ అవుతున్నా గానీ, లేకపోతే వెయిట్ లాస్ ఉన్నా మనకు తెలియకుండానే వెయిట్ లాస్, లాస్ ఆఫ్ అప్టైట్ అంటే ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, నీరసించిపోవడం ఇటువంటి ఉంటే ఇమీడియట్ గా వచ్చి చూపించుకోవాలి.
1: తర్వాత ముఖ్యంగా డాక్టర్ గారు ఏ విషయంలో అయినా కానీ కొన్ని అనారోగ్యాల విషయంలో రికరెన్స్ అంటాం, అంటే వచ్చిన సమస్య మళ్ళీ రావడం కానీ లేదంటే వేరే సమస్య రావడం కానీ ఇలాంటి విషయాలు క్యాన్సర్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఉంటాయి సార్, కొన్ని క్యాన్సర్స్లో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ చూసుకున్నట్టయితే వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే పర్వాలేదు. ఒకవేళ కొన్ని అడ్వర్స్ హార్మోన్ స్టేటస్ ఉంటాయి, లైక్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అంటారు, లేదా హర్టూ పాజిటివ్, ఇటువంటివి

0: కొంచెం రికరెన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అన్నమాట. అంటే వేరే చోట అక్కడే రావచ్చు, లేదా వేరే చోట కూడా స్ప్రెడ్ కావచ్చు.
1: మరి అటువంటి సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: అటువంటి సందర్భంలో రెగ్యులర్ గా ఫాలో అప్ లో ఉండాలి, దట్ ఈస్ ద మెయిన్ డిక్టమ్. ఇంకొకటి వచ్చేసి వాళ్ళకి ఏదైనా సిమ్టమ్ అనిపిస్తే ఫస్ట్ వాళ్ళు ముఖ్యంగా క్యాన్సర్ ని రూల్ అవుట్ చేసుకోవాలి, అంటే క్యాన్సర్ లేదు అని తెలుసుకోవాలి. క్యాన్సర్ దానికి సంబంధించిన పరీక్షలు చేసుకుని క్యాన్సర్ కాదు, మామూలుగా కొంతమందికి క్యాన్సర్ ఏజ్ రిలేటెడ్ నడుము నొప్పులు వస్తుంటాయి, బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ కూడా నడుము నొప్పి వస్తుంటది. అయితే ఫస్ట్ ఒక ఎంఆర్ఐ గానీ ఎక్స్రే గానీ తీసుకునేసి అది క్యాన్సర్ కాదు అంటే అప్పుడు మనం త్వరగా మనం ట్రీట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ క్యాన్సర్ అని తెలిస్తే వెంటనే మనం ట్రీట్మెంట్ రేడియేషన్ గానీ కీమోథెరపీ గానీ స్టార్ట్ చేసామనుకోండి, వాళ్ళు మనకు కాలు చేతులు పడిపోకుండా నెక్స్ట్ మనం చేసి మనకు వీక్నెస్ రాకుండా ఉపయోగపడతాయండి.
1: అదే ట్రీట్మెంట్ తర్వాత వేరే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా?
0: ఇతర సమస్యలు అంటే మామూలుగా మనకు కొంతమందిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్, ముఖ్యంగా వెయిట్ లాస్, మనకు బ్లడ్ తగ్గిపోవడము, ముఖ్యంగా రేడియేషన్ ఇచ్చిన తర్వాత కానీ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత కానీ. అదేవిధంగా ఫ్యూచర్ లో మళ్ళీ వేరే క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఒక రేర్ పాసిబిలిటీ. ముఖ్యంగా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి కొన్ని అటువంటి, లేదా కీమోథెరపీ టెస్టికులర్ క్యాన్సర్స్ లాంటి వాటికి కీమోథెరపీ ఇస్తాము. అటువంటి వాళ్ళ క్యాన్సర్స్ ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్ ద్వారా కూడా మనకు లిక్యూమియస్, లింఫోమాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని మనము సెకండ్ మాలిగ్నెన్సీస్ అంటారు, అవన్నీ మనం చూసుకోవాలి సార్.
1: తర్వాత డాక్టర్, ముఖ్యంగా కొంతమందికి అనుమానం ఉంటుంది అంటే ఒక రకమైన క్యాన్సర్ వల్ల వేరే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందా, అంటే ఒక చోట నుంచి మరొక చోటకి స్ప్రెడ్ అవ్వడం లాంటిది కానీ, లేదంటే మీరు చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్గా కానీ, లేదంటే మీరు చెప్పినట్టు టెస్టికల్ క్యాన్సర్ అంటే ఏదైతే ఉందో బీజర్కి వచ్చే క్యాన్సర్ అలా, దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ గా కానీ, అంటే ఇట్లా ఒక దాని మీద వచ్చింది దానికి సంబంధించినటువంటి అవయవం పైన ఇతర చోట్ల క్యాన్సర్ గా మారే అవకాశం ఉందంటారా?
0: ఉంటుంది సార్. ముఖ్యంగా దాన్ని ఫీల్డ్ క్యాన్సరైజేషన్ అంటారు, అంటే గుట్కాలు పాన్లు సిగరెట్లు తాగే వాళ్ళలో ఓరల్ క్యాన్సర్ తో పాటు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈసోఫెగల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి, కిడ్నీ క్యాన్సర్ వచ్చే, అంటే ఒకే పొగాకే మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాన్సర్లు కాజ్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి మనకు ఓరల్ క్యాన్సర్ వస్తుంది, ఒకసారి కిడ్నీ క్యాన్సర్ వస్తుంది, ఒకసారి లంగ్ క్యాన్సర్, ఇట్లా మన బాడీలో ఏ ఇక్కడ పొగాకు వల్ల ఎక్కడైనా క్యాన్సర్ రావచ్చు.
1: అంటే ఎక్కువ పొగాకు వల్ల
0: వస్తుంది. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ చెప్పాము కదా సార్, దాంట్లో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ ఉండవు, ఓవరింగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది, మేల్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
1: బాగుందండి డాక్టర్ గారు, చాలా విషయాలు చాలా బాగా తెలియజేస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి మద్యం అలవాటు ఉంది, అంటే మద్యం అలవాటు కూడా క్యాన్సర్ కి దారితీసే అవకాశం
0: ఉంది సార్. మనకు మద్యము పొగాకు రెండు సినర్జిస్టిక్ ఎఫెక్ట్ అంటారు, ఒకసారి కొన్నిసార్లు రెండు కలిసి క్యాన్సర్ కాజ్ చేస్తాయి, ఒకసారి విడివిడిగా కూడా క్యాన్సర్ కాజ్ చేస్తాయి. అయితే మోస్ట్ కామన్ వచ్చేసి మద్యం తాగే వాళ్ళు స్మోకింగ్ హ్యాబిట్ ఖచ్చితంగా ఉంటుంది, దాదాపు ఉంటుంది. ఓన్లీ ఆల్కహాల్ తీసుకున్నా కూడా మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం, ముఖ్యంగా లివర్ క్యాన్సర్ మనం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: తర్వాత డాక్టర్ గారు, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఏంటంటే లైఫ్ స్టైల్, మనం తినేటువంటి ఆహార వ్యవహారాలు కావచ్చు, జీవన విధానం కావచ్చు, దీనివల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందంటారా?
0: మనం తినే ఆహారం వల్ల, మన జీవన విధానం వల్ల కూడా వచ్చే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సార్. ప్రతి ఉదయాన్నే ఒక 1.5 గంట మనం వాకింగ్ చేసుకోగలగాలి సార్. అదేవిధంగా మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా ఉండే తీసుకోవాలి, మీట్ అంటే ఆ మాంసాహారం చాలా చాలా తగ్గించాలి. ముఖ్యంగా ఫిష్ అయితే తీసుకోగలరు కానీ బీఫ్ లేకపోతే పోర్క్ కానీ ఇవన్నీ రెడ్ మీట్ అంటారు, ఈ రెడ్ మీట్ తీసుకోవడం చాలా చాలా తగ్గించేసేయాలి. ఇంకా మద్యపానము, నెక్స్ట్ ధూమపానముకి దూరంగా ఉండాలి,
1: ఇవన్నీ కూడా నివారణ భాగంగా. అయితే ట్రీట్మెంట్ విషయానికి వచ్చేప్పటికి చాలా మందికి ఏంటంటే గ్రామీణ ప్రాంతం ప్రజల్లో కావచ్చు, అల్పాదాయ వర్గాల్లో కూడా కావచ్చు, క్యాన్సర్ వచ్చిందంటే ట్రీట్మెంట్ అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా ఉంది, ఖరీదైన ట్రీట్మెంట్ కాబట్టి చేయించుకోలేక కొంతమంది, తెలుసున్నా వెళ్ళలేక కొంతమంది, మరి క్యాన్సర్ని అలాగే భరిస్తూ చివరి వరకు మరి జీవితాన్ని గడపడం జరుగుతుంది. అంటే ఇటువంటి విషయంలో మరి ప్రజలకు అందుబాటులో, అలాగే అల్పాదాయ వర్గాలకు అందుబాటులో ఈ క్యాన్సర్ చికిత్సలు మన రాష్ట్రంలో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయండి?
0: ముఖ్యంగా మన రాష్ట్రంలో సార్ కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వం యొక్క స్పాన్సర్షిప్ ఉండే హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే టాటా మెమోరియల్ హాస్పిటల్ ఉన్నాయి, తిరుపతి అండ్ వైజాగ్లో ఉంటాయి.

0: కేంద్ర ప్రభుత్వం యొక్క స్పాన్సర్షిప్ ఉండే హాస్పిటల్స్ ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే టాటా మెమోరియల్ హాస్పిటల్స్ ఉన్నాయి, తిరుపతి అండ్ వైజాగ్ లో ఉంటాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్ గా గుంటూరులో టైర్ వన్ క్యాన్సర్ హాస్పిటల్ గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ కర్నూలు, వైజాగ్ లో టైప్ 2 క్యాన్సర్ సెంటర్స్ గా ఉన్నాయి. ఎప్పటి నుండో మనకు అవైలబుల్ గా ఉండే క్యాన్సర్ సెంటర్ ఏదంటే సిమ్స్. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లైక్ విశ్వభారతి క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, మనకు అవైలబుల్ గా ఉన్నాయి.
1: అంటే అంతేకాకుండా ప్రతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ కి సంబంధించిన విభాగాలు ఉన్నాయంటారు.
0: ముఖ్యంగా ఈ మధ్య స్టార్ట్ అవుతున్నాయి సార్, కడపలో గానీ, అనంతపూర్ లో గానీ, కర్నూలులో గానీ స్టార్ట్ అవుతున్నాయి.
1: కాబట్టి
0: ప్రతి మెడికల్ కాలేజ్ లో మినిమం క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగే స్థాయికి తీసుకెళ్లారు
1: కాబట్టి ఎవరు భయపడాల్సిన
0: అవసరం లేదు. ప్రతి ఇన్వెస్టిగేషన్స్ దాదాపు మనకు సిటీ స్కాన్ గానీ, ఎంఆర్ఐ గానీ, లేకపోతే రక్త పరీక్షలు గానీ, మ్యామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, ఇవన్నీ బయాప్సీలు, ఇవన్నీ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ గా ఉన్నాయి
1: కాబట్టి ఇబ్బంది లేదు, టెస్ట్ చేయించుకోవాలి. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా ఉంది కదా,
0: ఆరోగ్యశ్రీకి కూడా ఉంది సార్ ఈహెచ్ఎస్, అదేవిధంగా ఈఎస్ఐ కార్డ్స్, లేకపోతే ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి.
1: అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఖర్చుతో కూడుకున్నది అనుకోకుండా మరి ముందుగా తెలుసు.
0: బేసిక్ ట్రీట్మెంట్ అయితే మనకు దాదాపు అంతా ఆరోగ్యశ్రీలో కవర్ అవుతుంది సార్.
1: కవర్ అవుతుంది కూడా, అందరూ కూడా ఎటువంటి భయం లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయం. బాగుంది, చాలా విషయాలు చాలా బాగా తెలియజేశారు. మరి చివరిగా క్యాన్సర్స్ రాకుండా అలాగే వచ్చిన తర్వాత మరి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తారా చివరిగా?
0: ముఖ్యంగా వాళ్ళకి క్యాన్సర్ తీసుకోండి, మనకు రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా మంది మర్చిపోతూ ఉంటారు సార్. ఒక్కసారి క్యాన్సర్ ట్రీట్ అయితే ఇంకా లైఫ్ లో నాకు క్యాన్సర్ రాదు అనుకోవడానికి లేదు. వాళ్ళు రెగ్యులర్ గా హాస్పిటల్లో 3 మంత్స్ కి ఒకసారి, 6 మంత్స్ కి ఒకసారి, ఇయర్లీ ఒకసారి ఖచ్చితంగా చూపించుకోవాలి. రెండోది వచ్చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ని మార్చుకోవాలి.
1: నివారణలో ఎటువంటి జాగ్రత్తలు సార్?
0: స్క్రీనింగ్ అనేవి కొన్ని అవైలబుల్ గా ఉన్నాయి సార్, మ్యామోగ్రఫీ లాంటిది, ప్యాప్స్మియర్ లాంటిది. అదేవిధంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు కొద్దిగా మ్యామోగ్రఫీ గానీ, ఎంఆర్ఐ గానీ చేయించుకోవడము బ్రెస్ట్ క్యాన్సర్స్ కి, వీటి వల్ల మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలము.
1: మరి వ్యాక్సిన్స్ ఏమైనా ఉన్నాయంటారా?
0: వ్యాక్సిన్స్ మనకు సర్వైకల్ క్యాన్సర్ కి ఉంది సార్, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ కి 16 to 21 ఇయర్స్ పెళ్లి కాని వాళ్ళందరికీ 2 డోసెస్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ వ్యాక్సిన్ వేయించుకుంటే దాదాపు ఒక 90 to 95% ఇన్ఫెక్షన్స్ యాజ్ వెల్ యాజ్ క్యాన్సర్స్ తగ్గే అవకాశం. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ తో పాటు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ గానీ, ఓరల్ క్యావిటీ గానీ, లరింజియల్ క్యాన్సర్స్ గానీ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
1: బాగుందండి బిష్ణు గారు. అసలు క్యాన్సర్స్ అంటే ఎలా వస్తాయి, ఆ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి క్యాన్సర్స్ వేరే అవయవాలకి వ్యాపించే అవకాశం ఉందా, అలా క్యాన్సర్స్ వచ్చినటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళు మరి నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చాలా బాగా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు క్యాన్సర్లు, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ జి బీసన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ దేవరపొట్ల మురళి. ఈరోజు మనం ఏరువాక పౌర్ణమి జరుపుకుంటున్నాం. ఏరువాక పున్నమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఎంతో వైభవంగా జరుపుకునే వ్యవసాయ పండుగ ఇది. ఏరు అంటే నాగలి లేదా ఎద్దు, అలాగే వాక అంటే ప్రారంభించటం లేదా నడపటం. ఏరువాక పౌర్ణమి అంటే రైతు తన ఎద్దులను పొలాలకు తీసుకువెళ్లి భూమిని దున్ని విత్తనాలు నాటే ప్రక్రియను ప్రారంభించే రోజు అని అర్థం. తొలకరి చిల్లులు కురిసే మృగశిర కార్తే ప్రవేశాన్ని సూచిస్తూ దుక్కి దున్నే పనులను ప్రారంభించే ఈ పండుగను జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి. ఏరువాక పౌర్ణమి రోజు రైతులు తమ ఎద్దులను తెల్లవారుజాముననే శుభ్రంగా కడిగి స్నానం చేయించి రంగురంగుల పెయింట్లు, పూలమాలలు, గంటలతో అందంగా అలంకరిస్తారు. కాడిని, వ్యవసాయ పనిముట్లను కూడా శుభ్రపరిచి చక్కగా అలంకరిస్తారు. వాటిని ప్రత్యేకంగా పొంగలిని నైవేద్యంగా చేసి పెడతారు. రైతులందరూ కలిసి ఎద్దులను తోలుకుని పొలాలకు వెళ్లి మంగళ వాయిద్యాల నడుమ తొలి దుక్కు దున్నుతారు. రాబోయే కాలంలోని కఠినమైన శ్రమకు, వాటిని సిద్ధం చేయటానికి ఎద్దుల బొబ్బట్లు అంటే బోరెలు వంటి బలవర్తకమైన ఆహారాన్ని, కొన్ని సాంప్రదాయాలలో ఆరోగ్యానికి గుడ్లను కూడా తినిపించటం జరుగుతుంది. ఈ పండుగ రోజున చాలా ప్రాంతాల్లో ఎడ్ల పందేలు, ఎద్దులతో బండి లాగించే పోటీలు ఘనంగా నిర్వహిస్తారు. మంచి వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని రైతులు

ప్రకృతిని భూమిని ప్రార్థిస్తారు. ఈ పండుగ రోజు ఆడపడుచులు పుట్టింటికి రావటం, బంధువులతో కలిసి విందులు చేయటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పండుగ వేడి వేసవి నుండి చల్లని వర్షాకాలానికి మారటాన్ని సూచిస్తుంది. రైతులు ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా సమృద్ధమైన వ్యవసాయ కాలం కోసం ఇంద్రుడిని, భూమాతను దైవిక ఆశీర్వాదాలను కోరుతూ నైవేద్యాలు సమర్పించి భూమి పూజ చేసుకుంటారు. అనేక గ్రామాల్లో ఏరువాక అనేది ప్రత్యేకంగా జరుపుకునే పండుగ. రైతులు ఈ రోజున సంగీతం, డప్పులు, అలాగే రంగురంగుల ఊరేగింపులను జరుపుకుంటారు. పలు ప్రాంతాల్లో బండలాగుడు పోటీ సాంప్రదాయ క్రీడను నిర్వహించటం జరుగుతుంది. ఈ పండుగ భారతీయ సంస్కృతిలో లోతుగా పాతుకుపోయి ఉంది. దీని ప్రస్తావన ప్రాచీన వేద గ్రంథాలలో, పరాశుర, బౌధాయన వంటి ఋషుల రచనలలో కూడా ఉంది. కఠినమైన వేసవి గడిచిపోయిందని, భూమిని పోషించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఋతుపవన వర్షాలు వచ్చే సమయం ఆసన్నమైందని ఇది సూచిస్తుంది. ఇప్పుడొక పాట విందాం.

0: రోజులు మారాయి చిత్రం కోసం. మాస్టర్ వేణు సంగీత సారథ్యంలో జిక్కి ఆలపించిన గీతం విన్నారు. ఇక ఈరోజు చరిత్రలో ప్రాముఖ్యత గల అంశమేంటో ఒకసారి గమనిద్దాం. ఈరోజు జాతీయ గణాంక దినోత్సవం. ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహల్నాబీస్ స్వతంత్ర భారత ఆర్థిక ప్రణాళిక గణాంక శాస్త్ర అభివృద్దికి ఎనలేని కృషి చేశారు. ఈయన 1893 జూన్ 29 జన్మించారు. గణాంక వివరాల నమూనాల ఐక్యరాజ్య సమితి ఉపసంఘానికి చైర్మన్గా 1947-51 మధ్యకాలంలో సేవలందించారు. 1931 భారతీయ గణాంక వివరాల సంస్థను స్థాపించగా 1959 కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1950 జాతీయ నమూనా సర్వే సంస్థ స్థాపించారు. జూన్ 28, 1972 తనువు చాలించారు. ప్రశాంత చంద్ర మహల్నాబీస్ గౌరవార్థం ఆయన జన్మించిన జూన్ 29 తేదీని జాతీయ గణాంక దినంగా ప్రకటించి 2007 నుండి నిర్వహిస్తూ ఉన్నారు. ఇదండి జాతీయ గణాంక దినోత్సవం గురించి. ఇంతటితో ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార ప్రభాత్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी सम्मानीय अतिथि के रूप में सेशल्स के राष्ट्रपति दिवस समारोह में शामिल हुए. मॉरिशस के प्रधानमंत्री डॉक्टर नवीन चंद्र रामगुलाम के साथ भी चर्चा की. अमरीका और ईरान जवाबी सैन्य कार्रवाई रोकने और कल कतर की राजधानी दोहा में फिर से वार्ता शुरू करने पर सहमत हुए. राष्ट्रपति द्रौपदी मुर्मू रक्षा अलंकरण समारोह में आज राष्ट्रपति भवन में वीरता पदक प्रदान करेंगी. मौसम विभाग ने आज पश्चिम बंगाल के पर्वतीय क्षेत्रों और सिक्किम में मूसलाधार बारिश का रेड अलर्ट जारी किया. और भारतीय पुरुष हॉकी टीम ने इंग्लैंड को पेनल्टी शूटआउट में 3-2 से हराकर एफआईएच प्रो लीग में जीत के साथ अपना अभियान संपन्न किया. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी सेशल्स की स्वतंत्रता की 50वीं वर्षगांठ के अवसर पर आयोजित राष्ट्रीय दिवस समारोह में शामिल हुए. श्री मोदी ने समारोह में सम्मानित अतिथि के रूप में भाग लिया और ये सम्मान पाने वाले पहले भारतीय प्रधानमंत्री बने. हमारे संवाददाता ने बताया है कि परेड में नौसेना और थलसेना की भारतीय मार्चिंग टुकड़ी ने हिस्सा लिया.
2: परेड में भारतीय नौसेना का बैंड भी शामिल था. ये भारत और सेशल्स की करीबी और विशेष साझेदारी को दर्शाता है. विशेष पहल के अंतर्गत युद्धपोत आईएनएस तरकश और सर्वेक्षण पोत आईएनएस इक्षक को पोर्ट विक्टोरिया में तैनात किया गया था. प्रधानमंत्री ने इस ऐतिहासिक अवसर पर भारत की ओर से सेशल्स के लोगों को शुभकामनाएं दी. श्री मोदी राष्ट्रपति पैट्रिक हार्मिनी के निमंत्रण पर सेशल्स की 3

0: fixture of the AFIH Pro League at the Lee Valley Hockey and Tennis Center in London yesterday. Abhishek Shilanand Lakhra and Hardik Singh converted their shootout attempts for India in a fiercely contested encounter. Defender Sanjay, who was named player of the match, led a resolute defensive effort while both goalkeepers made important contributions in preserving the clean sheet. And in the knockout stage of the FIFA World Cup, Canada beat South Africa 1-0 for its first knockout match victory at Los Angeles in the United States. Stephen Eustachio of Canada scored the goal in the second minute of the second half stoppage time. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. All the dailies have noticed the strengthening of India's maritime footprint in Seychelles with the Prime Minister's visit. PM Modi creates history with twin firsts, writes the Times of India. The first Indian PM to address Seychelles' National Assembly and the first to be honoured with the country's highest environmental honour. Lauding the support to austerity called by citizens, Prime Minister Modi backs self-reliance in aviation and defence sectors. Quoting the Prime Minister in his monthly radio programme, Mann Ki Baat, the Asian Age writes, "From seas to skies, India is becoming secure." In a significant transformation, Army set to establish operationalized first integrated battle groups next month, headlines the Indian Express. Government to amend rules for speedy approvals for medical services, states Hindustan Times. The statesman says Northern Railway adds 2.2 megawatt rooftop solar capacity in April-May, accelerating green energy transition. The Economic Times headlines cites foreign outflows thin down on healthier cues as cooling crude, RBI's rupee support and easing rallies at Asian rivals boost confidence in Indian markets. The dailies have also noted the missing monsoon at the heat wave back in the national capital after 40 days, with the nights and days warmest in 2 years, feeling a 50 degrees Celsius. And finally, in a first instance, Sanskrit University introduces B.Tech in AI and data science, providing opportunities to apply modern computational techniques to traditional domains such as Ayurveda, Yoga, Jyotish, Nyaya and other classical disciplines, states the Hindu. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi attends Seychelles National Day celebrations as guest of honour, also holds talks with his Mauritius counterpart Naveen Chandra Ramgulam. United States and Iran agree to halt counter-strikes and resume talks in Qatar's capital Doha tomorrow. President Draupadi Murmu to present gallantry awards at Defence Investiture Ceremony at Rashtrapati Bhavan today. IMD issues red alert for very heavy rainfall over sub-Himalayan West Bengal and Sikkim today. And in hockey, India beat England 3-2 in penalty shootout to finish AFIH Pro League campaign on a winning note. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి సత్యసాయి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన డి ప్రతిమ.
3: ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో పాల్గొన్న శాసనసభ్యులు పల్లె సింధూరారెడ్డి, యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, పాలసముద్రంలోని నర్సింగ్ అకాడమీలో డ్రగ్స్ నివారణపై ప్రముఖులతో ప్రత్యేక డ్రైవ్, శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార యాదవ్ వంటి అంశాలతో కూడిన శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు.
4: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలన చట్టం 1976పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సతీష్ కుమార్, ఏఎస్పీ అంకిత సూరణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. వెట్టి చాకిరీ బాధితులను గుర్తించి రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. జిల్లాలో బానిస కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. రాయలసీమను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ఎస్సీ కమిషన్ కృషి చేస్తోందని చైర్మన్ కెఎస్ జౌహర్ తెలిపారు. పుట్టపర్తిలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన పాల్గొని వినతి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్రాసిటీ కేసుల్లో త్వరితగతిన న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యం.

అని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎద్దులకొండలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. స్వచ్ఛ హరితాంధ్రప్రదేశ్ సాధనకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా కదిరిలో సామూహిక యోగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు. వీరితో పాటు విద్యార్థులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటప్రసాద్ మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుట్టపర్తిలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితతో పాటు జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే 15,000 హెక్టార్లకు సరిపడా వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది ప్రజలు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. ప్రతిరోజు యోగాభ్యాసం చేస్తే ఒత్తిడి తగ్గి ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. మానసిక సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారమని పేర్కొన్నారు. ధర్మవరంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో మహాశాంతి ప్రతిష్ట, కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మీరింతవరకు శ్రీ సత్యసాయి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన ప్రతిమా ధర్మరాజు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం అభిరుచి ఉత్తరాల ద్వారా మేర్కొనిన సినిమా పాటల కార్యక్రమం. మరి కార్యక్రమంలో ముందుగా జల్సా చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో బాబా సేగల్ రీటా ఆలపించిన గీతం వినిపించమంటూ ఉత్తరాలు పంపారు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట గ్రామం నుండి దుబాయ్ బాషా ముబీన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా, మహబూబ్ బాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలందరి కోసమంటూ రాశారు. అలాగే సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, దుర్గాప్రసాద్, లక్ష్మీ, దుర్లయ్య, అలాగే కృష్ణవేణి, దుర్గారావు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లంతు 14 నంబర్ బస్తీ నుండి భారతిలాల్, పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్యలోత్, కిరణ్, జాహ్మిక, విశ్రుత్ లోత్, లక్ష్మీ, ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. మీ అందరికోసం ఈ పాట

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: అభిరుచి కార్యక్రమంలో తర్వాత యముడికి మొగుడు చిత్రం కోసం మనో పి సుశీల ఆలపించిన గీతం, సంగీతం రాస్ కోటి. వినిపించమంటున్నారు ఏలూరు నుండి రఘువీర్ సింగ్, సుగుణాబాయి, రాధ, మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలాసింగ్. అలాగే జోగులాంబ గద్వాల జిల్లా రాజోలు మండలం నుండి విశ్వేష్, వివేక్, గణేష్, కళ్యాణ్, మౌనిక, లావణ్య, అవినాష్, భవ్యశ్రీ, శ్వేత, వీరేష్. ఇక వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్.

0: थान मोटी मला
1: सही बोल
0: गज्जा बबला
1: सही बोल
0: नडुवलो तामरा
1: सही बोल
0: बुरद पुल्ला
1: सही बोल
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: తర్వాత వేటూరి సాహిత్యానికి జేవి రాఘవుల స్వరకల్పన, బెబ్బులి చిత్రం కోసం గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. వినిపించమంటున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ శేఖర్, రేఖ, లక్కీబాబు, అవియ, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లేసి, శ్యామ్, వెంకటేష్ బాబు, అకేల, భన్నపురం, దశరథ్, వనజ, బాల నరసింహ, మొహమ్మద్ సనాతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్. ఇక వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం గ్రామం నుండి చంచల, విష్ణువర్ధన్, సంతోష్, శాంతి, కార్తీక్, రమణ, లలిత, సునీత, రవికుమార్, సిరిచందన, రాధాకృష్ణ, విజయ, కిషన్, చిన్న, ప్రభావతి, బుచ్చన్న, శ్రీనివాసులు, పురంధరేశ్వరి, వెంకటేష్, లావణ్య, జయంతి, సింధు, ప్రకాష్, గోవింద్, శేఖర్, పుష్పవతి, కృష్ణ, రాంబాబు,

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్. మీ అందరి కోరిక మేరకు ఈ పాట.

0: సర్దుబాటైంది.
1: దేనికి?
0: చిన్ని ఫీజుకి.
1: చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటైంది. జీతం అడ్వాన్స్ గా పంపాను.
2: ఆర్బీఐ చెబుతుంది
1: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
3: అభిరుచి కార్యక్రమంలో తర్వాత మణిశర్మ సంగీత నిర్వహణలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం. చిత్రం సమరసింహారెడ్డి. వినిపించమంటున్నారు రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కి, విఘ్నేష్. రంగారెడ్డి జిల్లా కడతాల నుండి కానుగల గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్. అలాగే హైదరాబాద్ విజయనగర్ కాలనీ నుండి మరుపు రవీందర్రావు, మడుపు విజయలక్ష్మి, చంద్రశేఖర్, వెంకటరమణ, వాచస్పతి, వినోద్, వేణు, నీరజ, రాధిక, వెంకటేష్, మడుపు లక్ష్మి, శ్రావ్య, టీవీ గిరి, ఎస్ఎల్ఎన్ చారి, నాగరాజు, సౌమ్య, రమ్య, కౌశిక్, అజిత్. మీ అందరి కోసం ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, బ్రహ్మాచారి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, రాధిక, త్రిలోక్చారి, నేవాన్చారి, నవీన్చారి, సౌమ్య, శ్రీరామదాస్, కృపాచారి, అనిత, సాయి వర్షిత, సాయి రిక్విట్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మీ అందరి కోసం కలిసుందాం రా చిత్రం కోసం స్వర్ణలత, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సంగీత నిర్వహణ ఎస్ఏ రాజ్కుమార్.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అభిరుచి కార్యక్రమంలో తర్వాత సాయినగర్ వనస్థలిపురం హైదరాబాద్ నుండి దోర్నాల బాలరాజు, రేణుక, బదిరి, హరిణి, లోకేష్, సాయికృప, భూదాన్ పోచంపల్లి నుండి వేణమ్మ, బాలయ్య వారి కుటుంబ సభ్యులు, కర్నూలు మద్దూరు నగర్ నుండి కాటగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, బాలాజీ, శారద, విజయ, శాంతి, విజయకృష్ణ, ఉమామహేశ్వరి, అంబాదాస్, చాంద్రిక, విష్ణుప్రసాద్, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, ఉపజ్ఞ, నవిఘ్న, విజయ్, వినోద్, బిట్టు, మరి వీరందరి కోసం సప్తపతి చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఇందిరమ్మ కాలనీ నుండి దేశామి, ప్రవీణ్, నవీన్, రాహుల్, సందీప్, ప్రదీప్, డేవిడ్, వెంకటరాముడు, వెంకటస్వామి, దేవరాజు, లక్కీ, విక్కీ, సరోజమ్మ, కీర్తన, మహిమ, కళ్యాణి, చిన్నారి, ఎస్తేరి, మునెమ్మ, చంద్రకళ, మేరమ్మ, నాగమ్మ, ఆనందమ్మ వారి కుటుంబ సభ్యులందరి కోసమంటూ రాశారు. మరి వీరందరి కోరికపై RRR చిత్రం కోసం రాహుల్ సప్లిగుంజ్, కాలభైరవ ఆలపించిన చంద్రబోస్ సాహిత్యం, సంగీతం సమకూర్చిన వారు MM కీరవాణి.

ఏమి తత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలే సీగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత ఎంఎం కీరవాణి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం చిత్రం అల్లరి మొగుడు వినిపించమంటున్నారు. వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారుపల్లి శ్రీశాంక్, జోగ అద్వైత, దాసరి రాజేశ్వర్, లలిత, అక్షర, బండి శివాజీ, చంద్రకళ సహస్ర, జోగ నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, బాస నరేందర్, శ్యామల, భారతి, గుజ్జేటి ఆనంద్, సరోజిని, శ్రీరిక, బండి కిషోర్, హరిప్రియ, నవీన్ గౌడ్, వర్షిణి, అశ్విక, జోగ నర్సయ్య, లక్ష్మి, అద్వైత, వల్లూరు గ్రామం ఇటికేల మండలం జోగులంబ గద్వాల జిల్లా నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేకవర్ధన్, మారుతమ్మ. మరి మీ అందరికోసం ఈ పాట.

0: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
1: ఉంది సార్.
0: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
1: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడిస్తారా సార్?
0: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నంబర్ చెప్పు.
1: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7
2: ఇరనా
1: 4
2: ఇరనా
1: ఉండప్పా వదిలేసు.
0: 50 లక్షల
1: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే ఉండు సార్. 6 8 సార్.
0: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
1: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్?
2: ఇరనా ఉండు
1: ఉండపా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు సార్. 1 నిమిషం మా ఓబులేసు ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
0: సరే, మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
1: చెప్పప్పా, ఫోన్ కట్ చేసి. నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
2: ఇరన్నా నీకు బ్యాంకులో డబ్బులున్నాయా?
1: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
2: అందుకోసం ఫోన్ చేసింది.
1: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
2: ఆన్లైన్ మోసాలు అంటారు ఇరన్నా, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
1: ఇప్పుడు బ్యాంకుకి అంత పెద్ద కాపలా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
2: ఇప్పుడు చూడు ఇరన్నా, ఏటీఎం నంబర్ చెప్పినా, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఇరన్నా. ఆ నంబర్ చెప్పినా, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పినా, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
1: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
3: కార్యక్రమంలో తర్వాత బలాద్దూర్ చిత్రం కోసం టిప్పు సుజాత బృందంతో కలిసి ఆలపించిన గీతం. సాహిత్యం చంద్రబోస్, సంగీతం కెఎం రాధాకృష్ణన్. వినిపించమంటున్నారు కరీంనగర్ జిల్లా అమరగుర్తి గ్రామం నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, గంగాధర శ్రీనివాస్, కార్తీక్. ఇక నంద్యాల జిల్లా పాణ్యం మండలం కందికాయపల్లె గ్రామం నుండి ఆర్ తిమ్మనాయుడు, వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, అఖిల, అంజలి, అక్షయ్ కుమార్. వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి కె లక్ష్మయ్య, బాలిశ్వర్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుమిడి కుమార్, సిద్ధార్థ్, స్వామి, వెన్నెల తేజ, గౌతమ్ కుమార్, అధీర, త్రివర్ణ, చేతన్ సింహ, విక్రమ్ సింహ, రంగారెడ్డి జిల్లా వంపుగడ గ్రామం నుండి గంప వేరయ్య, వాసంతి, మణిదీప్, గ్రీష్మశ్రీ, వెంకటమ్మ, బురదిగడ్డ ఆర్యనగర్ సమాజ్ సికింద్రాబాద్ నుండి సకుబాయి, నరసింహ, ఎల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమలా, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్. మీ అందరి కోసం అనురాగ దేవత చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం. సాహిత్యం వేటూరి, సంగీతం చక్రవర్తి.

అభిరుచి కార్యక్రమంలో శ్రోతలింతవరకు ఉత్తరాల ద్వారా మీరు కోరిన సినిమా పాటలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమం సాయంత్రం 6:25 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ప్రకటించిన అంశం వెంటనే వింటారు.

ఈరోజు జూన్ 29వ తేదీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన రోజు ఈరోజు. ఎందుకంటే మన వెండి తెరపై దేవుళ్లను రాజులను సాక్షాత్కరింపజేసి పౌరాణిక బ్రహ్మగా నిలిచిన మహోన్నత దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారు భౌతికంగా మనల్ని విడిచి వెళ్లిన రోజు ఈరోజు. తెలుగు సినిమా ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయ వేదికలపై చాటి చెప్పిన ఆయన జీవితం, ఆయన తీసిన అద్భుతమైన సినిమాలు, ఇప్పటికీ ఎవరికీ తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఈలోపు ఆయన అసిస్టెంట్ చేసిన కొన్ని పాటలు విందాం.

కమలాకర కామేశ్వరరావు గారు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేవి భారీ సెట్టింగ్లు, పౌరాణిక పాత్రలు. కానీ ఆయన అసలు కెరియర్ ఒక జర్నలిస్టుగా మొదలైందని మనలో చాలామందికి తెలియదు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జన్మించిన కామేశ్వరరావు గారికి చిన్నతనం నుండే సాహిత్యం పైన మంచి పట్టు ఉండేదట. చదువు పూర్తయ్యాక ఆయన ప్రముఖ పత్రిక కృష్ణా పత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేశారు. సినిమాలపై ఉన్న పిచ్చితో నాటకాలను, సినిమాలను విశ్లేషిస్తూ రివ్యూలు రాయటం ప్రారంభించారు. ఆ రివ్యూలే ఆయన్ని మద్రాసు సినీ ఇండస్ట్రీ వైపు నడిపించాయి. అలా పరిశ్రమలోకి అడుగుపెట్టి ప్రముఖ దర్శకుడు కెవీ రెడ్డి గారి కంటిలో పడ్డారు ఆయన. ఇక వారి దగ్గర అసిస్టెంట్గా చేరి మాయాబజార్ లాంటి క్లాసిక్ సినిమాలకు అసోసియేట్గా వర్క్ చేశారు. ఆ జర్నలిజం బ్యాక్గ్రౌండ్, అలాగే కెవీ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్న పర్ఫెక్షనే ఆయన్ను టాలీవుడ్ టాప్ డైరెక్టర్ను చేశాయి. మరి ఆ మాయాబజార్లోని కొన్ని పాటలు

కేవీ రెడ్డి గారి దగ్గర సినిమా క్రాఫ్ట్ మొత్తం నేర్చుకున్న కామేశ్వరరావు గారికి అప్పట్లోనే టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ అయిన విజయ ప్రొడక్షన్స్లో డైరెక్టర్గా ఛాన్స్ వచ్చిందట. ఎన్టీఆర్ గారు, విజయలక్ష్మి గారు లీడ్ రోల్స్లో చంద్రహారం 1954లో జానపద సినిమాతో ఆయన మెగాఫోన్ పట్టారు. మొదటి సినిమా అయినప్పటికీ కథను నడిపించిన తీరు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని విజువలైజ్ చేసిన విధానం ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచింది. కమర్షియల్గా అది ఆశించినంత పెద్ద హిట్ కాకపోయినా ఒక దర్శకుడిగా ఆయన మేకింగ్ స్టైల్ ఏంటో అందరికీ ప్రూవ్ చేయబడింది. ఒక జర్నలిస్ట్ అనుకుంటే వెండి తెరపై ఎంతటి దృశ్య కావ్యాన్ని సృష్టించగలడో ఆయన నిరూపించారు. మరి ఆయన కెరీర్ ఒక ఊపు ఊపిన ఆ నెక్స్ట్ సాంఘిక చిత్రం సూపర్ హిట్ సాంగ్ విందాం.

0: కమలాకర కామేశ్వరరావు గారు కేవలం దేవుళ్ల కథలు, పౌరాణికాలు మాత్రమే తీస్తారనుకుంటే అది పొరపాటే. తెలుగు సినిమా హిస్టరీలోనే ఆల్ టైమ్ క్లాసిక్ కమర్షియల్ ఫ్యామిలీ డ్రామా గుండమ్మ కథను తెరకెక్కించారు. ఈ సినిమా 1962లో విడుదలైంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు, సూర్యకాంతం ఇలా టాలీవుడ్ లెజెండ్స్ అందరినీ ఒకే ఫ్రేమ్లో పెట్టి ఏ ఒక్కరి పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా అవుట్ అండ్ అవుట్ హిల్లేరియస్ కామెడీతో ఆ సినిమాను హ్యాండిల్ చేయటం ఒక్క కామేశ్వరరావు గారికే సాధ్యమైంది. ఇప్పటికీ టీవీలో గుండమ్మ కథ సినిమా వస్తే రిమోట్ పక్కన పెట్టేసి ఇల్లంతా కూర్చుని ఎంజాయ్ చేస్తారు. ఆ సినిమా వచ్చి 60 ఏళ్లు దాటినా దాని క్రేజ్ తగ్గలేదంటే ఈ దర్శకుడి విజన్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు.
1: Kita

1963లో కమలాకర కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన నర్తనశాల తెలుగు సినిమా తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైలురాయి లాంటిది. మహాభారతంలోని విరాట పర్వం కథను, కీచకవధ ఘట్టాన్ని ఆయన తెరపై చూపిన విధానం అద్భుతం. ఈ సినిమా కేవలం మన దేశంలోనే కాదు, ఇండోనేషియా రాజధాని జకర్తాలో జరిగిన ఆఫ్రో ఆషియన్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ప్రదర్శింపబడింది. అక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల సినిమాలు పోటీ పడితే వాటన్నింటినీ దాటుకుని కామేశ్వరరావు గారు బెస్ట్ డైరెక్టర్ అవార్డును గెలుచుకున్నారు. అంతర్జాతీయ వేదికపై ఒక తెలుగు సినిమాకు తెలుగు దర్శకుడికి ఇంతటి గౌరవం దక్కటం అంటే అప్పట్లో అదొక సంచలనం. మన తెలుగు సినిమా స్టామినా ఏంటో 60 సంవత్సరాల కాలంలోనే ప్రపంచానికి చూపించారు ఆయన.

మనం వెండితెరపై విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారిని కృష్ణుడిగానో రాముడిగానో చూస్తే నిజంగా దేవుడే దిగివచ్చి ఉంటాడా అనుకుంటాం. మరి అలా ఎన్టీఆర్లోని నటనను, ఆ దైవత్వాన్ని 100% విజువలైజ్ చేసిన దర్శకుడు మన కామేశ్వరరావు గారే. శ్రీకృష్ణార్జున యుద్ధం, దాసరి విజయం, శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రం వంటి ఎన్నో భారీ పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ కామేశ్వరరావుల కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించింది. పద్యాలు ఎలా పాడాలి, డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి, పాత్ర హావభావాలు, కిరీటాలు, కాస్ట్యూమ్స్, ఇలా ప్రతి చిన్న విషయంలో ఆయన చూపించే పర్ఫెక్షన్ వల్లే ఇండస్ట్రీ ఆయనకు పౌరాణిక బ్రహ్మ అనే శాశ్వతమైన బిరుదును ఇచ్చింది. మరి ఆ సినిమాల్లోని అద్భుతమైన పద్యం, పాటలు ఇప్పుడు విందాం.

కామేశ్వరరావు గారి మేకింగ్లో ఒక గ్రేట్ క్వాలిటీ ఉండేది. ఆయన కేవలం హీరో పాత్రలనే కాదు, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలను కూడా చాలా గౌరవప్రదంగా బలంగా చూపించేవారు. ఉదాహరణకు నర్తనశాల చిత్రంలో కీచకుడి పాత్రను ఎస్వి రంగారావు పోషిస్తే ఆ పాత్రకు ఇంటర్నేషనల్ లెవెల్లో బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. అలాగే కురుక్షేత్రం చిత్రంలో దుర్యోధనుడి పాత్ర భారతంలో దుర్యోధనుడు కీచకుడు వల్లనే కావచ్చు, కానీ వారిలో ఉన్న రాజసాన్ని అహంకారాన్ని వెండితెరపై కామేశ్వరరావు గారు ప్రజెంట్ చేసిన తీరు అమోఘం, తిరుగులేనిది. నటీనటుల నుండి క్యారెక్టర్ను ఎలా రాబట్టాలో తెలిసిన ఒక గొప్ప మాస్టర్ ఆయన. మరికొన్ని బిట్స్ చూద్దాం.

కమలాకర్ కామేశ్వరరావు గారు ఒక సుదీర్ఘమైన సినీ కెరీర్లో దాదాపు 30కి పైగా అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన మహాకవి కాళిదాస్ నర్తనశాల చిత్రాలకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డులు లభించాయి. ఇంతటితో ఈనాటి చిత్రాంజలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు.

0: నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు వింటారు.
3: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జాతీయ గణాంక దినోత్సవానికి స్వాగతం. స్వతంత్రానంతర కాలంలో ఆర్థిక ప్రణాళిక గణాంకాభివృద్ది రంగాల్లో ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ చేసిన కృషికి గుర్తింపుగా ప్రతి ఏడాది జూన్ 29వ తేదీన జాతీయ గణాంకాల దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దైనందిన జీవితంలో గణాంకాల వినియోగాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం, విధానాలను రూపొందించడంలో గణాంకాలు ఎలా సహాయపడతాయో ప్రజలకు అవగాహన కల్పించడం, సామాజిక ఆర్థిక ప్రణాళికలో గణాంకాల పాత్ర గురించి ప్రజలకు ముఖ్యంగా యువతలో అవగాహన పెంచడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. నివేదికలు, కార్యక్రమాలు, అమలు, పర్యవేక్షణ మొదలైనవన్నీ గణాంకాల మంత్రిత్వ శాఖచే నిర్వహించబడతాయి. సామాజిక ఆర్థిక ప్రణాళిక విధాన రూపకల్పనలో గణాంక శాస్త్రం యొక్క పాత్ర, ప్రాముఖ్యత గురించి ప్రొఫెసర్ మహల్నోబిస్ నుంచి ప్రేరణ పొందడానికి ప్రత్యేకించి యువతలో ప్రజావగాహన కల్పించడం ఈ దినోత్సవ లక్ష్యం. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే దానిపై మనకు వివరించేందుకు విజయవాడలోని జాతీయ నమూనా సర్వే కార్యాలయం నుంచి రావూరి కిరణ్ కుమార్ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం కిరణ్ కుమార్ గారు.
4: నమస్కారం.
3: కిరణ్ కుమార్ గారు, ఈరోజు జాతీయ గణాంక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఎందుకు జరుపుకుంటున్నామో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరంగా చెప్తారా?
4: భారత ప్రభుత్వము 2008 నుంచి జూన్ 29వ తారీఖున ప్రొఫెసర్ ప్రీసి మహల్నోబిస్ జన్మదిన సందర్భంగా జాతీయ స్థాయిలో గణాంక దినోత్సవాన్ని జరపడానికి భారత ప్రభుత్వం 2008 నుంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము జూన్ 29వ తేదీన జాతీయ గణాంక దినోత్సవంగా జరపడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా యువతకు ఒక ఉత్సాహించి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇది సహాయపడుతుందని భారత ప్రభుత్వం వారి యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ప్రొఫెసర్ ప్రశాంత్ మహల్నోబిస్ జాతీయ గణాంక పితామహుడుగని పేరెన్నిగన్నారు. ఆయన గురించి, ఆయన చేసిన సేవల గురించి కూడా కొంచెం వివరిస్తారా?
4: ప్రొఫెసర్ చంద్ర మహల్నోబిస్ యొక్క తాతగారు బెంగాల్ విప్లవంకు మార్గదర్శి అయిన బ్రహ్మ సమాజ్ అనే సంస్థను స్థాపించి ఉన్నారు. ఆయన తండ్రి గారైనటువంటి ప్రబోధ చంద్ర కూడా ఈ సంస్థలో క్రియాశీలక కార్యకర్త. ఇటువంటి కుటుంబములలో పుట్టినటువంటి ప్రొఫెసర్ ప్రశాంత మహల్నోబిస్ గారు జూన్ ఇరవై

0: 9వ తేదీన 1893వ సంవత్సరంలో జన్మించారు. ఆయన 1908లో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా నుంచి బిఎస్సి ఆనర్స్ లో భౌతిక శాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. ఆ తర్వాత కింగ్స్ కాలేజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ చేసి సీనియర్ స్కాలర్షిప్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన భారతదేశానికి వచ్చి ప్రెసిడెన్సీ కాలేజీలో భౌతిక శాస్త్ర అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. కేంబ్రిడ్జ్ కాలేజీలో ఉండగా ఆయన బయోమెట్రికా అనే పత్రికా వ్యాసాన్ని పూర్తిగా అధ్యయనం చేసి గణాంక శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. గణాంక శాస్త్రంలో అనేక పరిశోధనలు జరిపి వివిధ విషయముల మీద పేపర్స్ రాయటం జరిగింది. దానిలో ముఖ్యమైనది డి స్క్వేర్ స్టాటిస్టిక్స్, దీనినే తరువాత కాలంలో మహలనోబిస్ డిస్టెన్స్ థియరీగా పేర్కొనటం జరిగింది. రెండవ ముఖ్య విషయం ఏంటంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలో స్థాపించటం.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ మహలనోబిస్ గారు చేసిన సేవలు మన భారత ప్రభుత్వానికి ఎలా ఉపయోగపడుతున్నాయో కూడా చెప్తారా?
0: స్వాతంత్రానంతరం మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి ముఖ్య సలహాదారునిగా పనిచేస్తూ వివిధ విభాగములకు కావలసినటువంటి ఒక డేటా ప్రాముఖ్యతను వివరించడంలో భారత ప్రభుత్వం 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఎన్ఎస్ఎస్ఓ ఏర్పాటు చేయటం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా సర్వేలు చేసి డేటా సేకరించి భారత ప్రభుత్వానికి అందించడం, తద్వారా విధానపరమైన నిర్ణయములను తీసుకోవడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా పంటల ఉత్పత్తికి కావలసినటువంటి సమాచారం కూడా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా సేకరించడానికి ఆయన రూపకల్పన చేసినారు.
1: ప్రశాంత్ మహల్నోబిస్ గారు సంఖ్య అనే పత్రికను కూడా స్థాపించారు. దాన్ని స్థాపించడంతో పాటు ఎడిటర్గా కూడా ఆయన వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించారంటారు?
0: ప్రొఫెసర్ పిసి మహలనోబిస్ గారు 1933లో సంఖ్య అనే పత్రికను స్థాపించి ఎడిటర్గా వ్యవహరించారు. ఈ పత్రిక ద్వారా భారతదేశ గణాంక శాఖ సమస్యలకు పరిష్కారములు, ప్రపంచంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సమస్యలను చర్చించి ఈ పత్రిక ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి గణాంక అధికారులకు మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారములు అందించడం జరిగింది. 1949లో ఆయనను భారత ప్రభుత్వం ఆనరీ స్టాటిస్టిక్స్ సలహాదారునిగా కూడా నియమించింది. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక కార్యాలయాలు కేంద్రానికి సంబంధించినటువంటి కానీ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కానీ ఆయన సూచనల మేరకు అభివృద్ధి జరగటంతో ఎన్ఎస్ఎస్ఓ చాలా విస్తరించడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ఒక విభాగాన్ని స్థాపించి వారి ద్వారా కూడా డేటాను సేకరించడంలో కూడా చాలా సఫలత అయింది.
1: ఆయన సేవలను గుర్తించి దేశ విదేశాల్లో అనేక అవార్డులు కూడా లభించాయి. వాటి గురించి కూడా మా ప్రేక్షకులకు వివరిస్తారా సార్?
0: ప్రశాంత చంద్ర మౌలానోబిస్ గారికి జాతీయ అంతర్జాతీయ అవార్డులు చాలా వచ్చినవి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే 1944లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు వెల్డన్ మెటల్ ద్వారా ఆయనను సత్కరించడం జరిగింది. 1945లో లండన్లో ఉన్నటువంటి ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ వాళ్ళు కూడా సత్కరించి ఆయన సేవలను కొనియాడటం జరిగింది. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హానర్ చేసి అవార్డులు ఇవ్వటం జరిగింది. 1951లో అమెరికాకు చెందినటువంటి ఫెలో ఆఫ్ ద ఎకనామిక్స్ సొసైటీ, అలాగే పాకిస్తాన్ స్టాటిస్టికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా 1952లో సత్కరించడం జరిగింది. 1954లో హానరీ ఫెలో ఆఫ్ రాయల్ స్టాటిస్టికల్ సొసైటీ యునైటెడ్ కింగ్డమ్ సత్కరించి గౌరవించడం జరిగింది. అలాగే 1958లో సోవియట్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈయనను ఒక ఫారెన్ మెంబర్గా నియమించడం, అలానే హానరీ ఫెలో ఆఫ్ కింగ్స్ జార్జ్ కేంబ్రిడ్జ్ 1959లో సత్కరించడం జరిగింది. ఇదే కాకుండా 1968లో భారత ప్రభుత్వం ఈయనకు పద్మవిభూషణ్ అవార్డు, అలాగే శ్రీనివాస రామానుజన్ గోల్డ్ మెడల్ ఇచ్చడం కూడా గౌరవించి జరిగింది.
1: రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో ఆయన పాత్ర ప్రముఖంగా ఉందంటారు కదా. అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా వాటిని యథాతథంగా ఆమోదించింది. దాని గురించి కూడా కొంచెం చెప్తారా?
0: రెండవ పంచవర్ష ప్రణాళిక అనేది 1956 నుంచి 1961 మధ్యలో ఉన్నది. ఈ ప్రణాళికలో భారత ప్రభుత్వము పారిశ్రామిక రంగానికి ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ బలపరిచే విధంగా అడుగులు వేయటం జరిగింది. దీనిలో భాగంగా 1948లో ఉన్నటువంటి జాతీయ ప్రణాళిక తీర్మానాన్ని మారుస్తూ 1956లో సరికొత్త పారిశ్రామిక విధి విధానాలను రూపొందించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేసి సోషలిస్టిక్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీని నిర్మించడం భారత ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క రెండవ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైనవి ఏంటంటే జాతీయ ఉత్పత్తిని పెంచి

0: ప్రజల జీవన ప్రమాణాలను హెచ్చించటం, అలాగే త్వరితగతిన పారిశ్రామిక రంగంలో మార్పులు మరియు విస్తరణ చేసి బలపరచటం, పారిశ్రామిక రంగాన్ని విస్తరింపజేయటం వల్ల ఉద్యోగ అవకాశాలు పెంపొందించటం, చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించటం, వార్షిక ఆదాయాన్ని 5%గా సాధించటం అనేది రెండో పంచవర్ష ప్రణాళికలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు.
1: కిరణ్ కుమార్ గారు, 1950లో జాతీయ నమూనా సర్వే కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది కదా, దాని గురించి కూడా కొన్ని వివరాలు చెప్తారా?
0: 1950లో ప్రొఫెసర్ పిసి మహలానబీఎస్ గారి యొక్క రికమెండేషన్ ద్వారా భారత ప్రభుత్వం NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైనా విభాగాన్ని డిపార్ట్మెంట్ని డెవలప్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి డేటాను మెయింటైన్ చేసుకోవడానికి మనకు స్వాతంత్రానంతరం ఎలాంటి వ్యవస్థ లేదు కాబట్టి NSSO ద్వారా తగిన విధానంగా సమాచారం సేకరించడానికి లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ వాడటానికి అని చెప్పేసి NSSO స్థాపించడం జరిగింది. అది అప్పటి భారత ప్రభుత్వం పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి గారు దాన్ని ఆమోదించి 1950లో NSSO స్థాపించడంతో దేశంలో లార్జ్ స్కేల్ శాంపుల్ సర్వేస్ అనేది జరగటం అప్పటి నుంచి జరుగుతుంది. తద్వారా ఏదైనా విభాగానికి కావాల్సిన డేటా కావాలి అని అంటే అది సర్వే ద్వారా డేటా కలెక్ట్ చేసి ఆ రంగానికి డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి విధి విధానాలను ప్రణాళికను రచించడంలో ఆ యొక్క NSSO కలెక్ట్ చేసినటువంటి డేటా చాలా చాలా ఇంపార్టెంట్.
1: NSSO ఎలాంటి సర్వేలు నిర్వహిస్తోంది, ఈ సర్వేల వల్ల యువతకు ఏదైనా ఉపాధి కల్పించే వీలుంటుందంటారా?
0: NSSO నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ అనేది దేశమంతటా దాదాపు 60 ప్రాంతీయ కార్యాలయాలు, అరౌండ్ 160 ఉపప్రాంతీయ కార్యాలయాలు ఉన్నవి. ఇవే కాకుండా జోనల్ ఆఫీసెస్ అనేది దేశంలో 6 చోట్ల ఉన్నవి. మా యొక్క సిబ్బంది ఏంటంటే కొన్ని సర్వేస్ భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వివిధ రకాలమైనటువంటి సర్వేస్ కండక్ట్ చేస్తారు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే సోషో ఎకనామిక్ సర్వే, సామాజిక ఆర్థిక సర్వే. ఇది దాదాపు 1 సంవత్సరం నడుస్తుంది. ఇది మేము ఏమైతే డేటా కలెక్ట్ చేస్తామో అది డేటా ప్రాసెసింగ్ డేటా వ్యాలిడేట్ చేయడానికి అని చెప్పేసి ఈ డేటా కలకటా వెళ్తుంది అనమాట. కలకటాలో వాళ్ళు మేము కలెక్ట్ చేసినటువంటి యొక్క సమాచారాన్ని వారు వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంది అని అనుకుంటే వాళ్ళు మంత్రిత్వ శాఖకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వారు ఒక ప్రణాళికను రూపొందించడంలో ఈ యొక్క సమాచారం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సర్వే ఏంటంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, కాలానుగత శ్రామిక శక్తి అంచనా ఉద్యోగిత నిరుద్యోగితపై సర్వే అనమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ పొజిషన్ ఎలా ఉంది. ఈ యొక్క డేటా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది డైరెక్ట్గా ప్రధానమంత్రి కార్యాలయం మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యాపార మరియు సేవా రంగాల సంస్థల ఆదాయం కానీ వారి యొక్క వ్యయము విషయ సేకరణ కూడా దేశవ్యాప్తంగా సర్వే చేస్తున్నాం. అట్లాగే హౌస్ హోల్డ్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే అని ఉంటుంది, గృహ వినియోగ ఖర్చులపై దేశవ్యాప్త సర్వే.
1: సర్వేల ద్వారా సేకరించే గణాంకాలను ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాల్లో ఏ విధంగా వినియోగిస్తుందంటారు?
0: ఇప్పుడు సామాజిక ఆర్థిక సర్వే అనేది ఒకటి. దానివల్ల మాకు మేము ఎరైవ్ చేసేది ఏంటంటే మంత్లీ పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది అని మేము ఎరైవ్ చేస్తాం. దానికి కావాల్సినటువంటి వారికి ఆదాయం ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు చేస్తున్నాడు, వారు రిసోర్సెస్ ఏంటి, ఏ రకమైన ఉద్యోగం చేస్తున్నాడు, ఏ రకంగా వాడు డబ్బు సంపాదిస్తున్నాడు, దాన్ని పెంచడానికి వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా, ఆ కుటుంబాలకి కావాల్సినటువంటి బ్యాంకు లోన్లు కానీ MSME లోన్ల ద్వారా కానీ వేరే ఆర్థిక సహాయాన్ని పెంపొందించి వారి యొక్క జీవన గతులు పెంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి సర్వీస్ అనేది.
1: ప్రొఫెసర్ ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్ గారు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూషన్ కలకత్తాలో ప్రారంభించారు కదా, దీని వలన కలిగే లాభాలు ఏంటో కూడా చెప్తారా?
0: స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఒకటి స్థాపించడం జరిగింది. ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రకాలమైనటువంటి కోర్సెస్ వాటిలో ఇన్స్టిట్యూట్లో ఉంటుంది. తద్వారా యువతకు స్టాటిస్టిక్స్లో గణాంక శాఖలో గణాంక శాస్త్రంలో అధ్యయనం చేయడానికి దాంట్లో రీసెర్చ్ చేయడానికి కూడా కొన్ని చాలా చాలా అవకాశాలు ఉన్నాయి. ఇదే కాకుండా ISI ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తాలోనే కాకుండా మిగతా మెట్రో సిటీస్లో కూడా బాంబే, ఢిల్లీ, బెంగళూరు ఇలాంటి మెట్రో సిటీస్లో కూడా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ స్థాపించడం జరిగింది.
1: కిరణ్ కుమార్ గారు, ఇప్పటి వరకు మాకు చాలా సర్వేల గురించి వివరించారు కదా మా ప్రేక్షకులకి, ఇంకా ఇవి కాకుండా ఇంకా ఏమైనా సర్వేలు ఉన్నాయంటారా?
0: ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ఇవి కాకుండా ఇంకా అడిషనల్ గా టైమ్ యూజ్ సర్వే అనే

0: ఒకటి మేము జనవరి 2024 నుంచి స్టార్ట్ చేసాము. అది సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది, 12 నెలల డ్యూరేషన్లో. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అసలు ప్రజలు ప్రతిరోజు 24 గంటలలో ఏ యాక్టివిటీస్, పెయిడ్ యాక్టివిటీస్ కానీ, అన్పెయిడ్ యాక్టివిటీస్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, లేజర్ టైం కానీ, స్లీపింగ్ కానీ ఎలా టైం యూజ్ చేసుకుంటారు అనే దాని మీద మేము ఈ యొక్క సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రైసెస్, కన్జ్యూమర్ ప్యాటర్న్ ఎలా ఉంది, బాస్కెట్ ఇప్పుడు ఇంట్లో కావాల్సినటువంటి కన్జంప్షన్ ప్యాటర్న్ ఎలా ఉంది, అది లోయర్ క్లాసెస్ లో ఎలా ఉంది, మిడిల్ క్లాస్ లో ఎలా ఉంది, హైయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఎలా ఉంది అనేది మేము వివిధ రకాలమైన సర్వేలు కండక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. అట్లాగే గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతాల్లో కూడా వేరువేరేగా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం సర్వేస్. ఇవి కాకుండా అగ్రికల్చర్ సర్వే అనేది ఒకటి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, ప్రొఫెసర్ పిసి మాలానబీస్ గారు సజెస్ట్ చేసినటువంటి యొక్క క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్, అసలు ఏరియా ఎన్యూమరేషన్ ఎలా ఉంది. సపోజ్ కృష్ణా జిల్లా ఉంది, కృష్ణా జిల్లాలో ఎంత ఏరియా ఉంది, ఏరియాలో వరి ఎంత పండిస్తున్నారు, మిగతా షుగర్ కేన్ ఎలా పండిస్తున్నారు, గ్రౌండ్ నట్ ఎలా పండిస్తున్నారు అనేది ఒక సర్వే చేస్తారన్నమాట. అట్లాగే దేశం అంతా కండక్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా ఈల్డ్ ప్రొడక్షన్ ఎంత వస్తుంది ఆంధ్రప్రదేశ్ లో కానీ, మిగతా పక్కనే ఉన్నటువంటి తమిళనాడు స్టేట్ లో కానీ, తెలంగాణ స్టేట్ లో కానీ ప్రొడక్షన్ ఎలా ఉంది, అట్లాగే నేషనల్ వైజ్ జాతీయ స్థాయిలో వరి ప్రొడక్షన్ ఎలా ఉంది, గోధుమ ప్రొడక్షన్ ఎలా ఉంది, షుగర్ కేన్ ప్రొడక్షన్ ఎలా ఉంది అనేది మేము ఇచ్చినటువంటి యొక్క కండక్ట్ చేసేటటువంటి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాళ్ళు ఎస్టిమేషన్ చేస్తూ ఉంటారు.
1: జాతీయ గణాంక దినోత్సవం గురించి ఇప్పటి వరకు రావూరే కిరణ్ కుమార్ గారు చాలా విషయాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు కిరణ్ కుమార్ గారు.
2: నమస్కారం.
3: జాతీయ గణాంకాల దినోత్సవంపై ప్రత్యేక ముఖాముఖిని మీరిప్పటి వరకు విన్నారు. అతిథి రావూరి రవికిరణ్, పరిచయకర్త షేక్ మస్తాన్బీ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి, శ్రీ తులసి వీరి కోరిక మేరకు మెరుపు కలలు చిత్రానికి హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట, రచన వేటూరి.

ఆడవారి మాటలకు అర్థాలు వేరులే చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సిరివెన్నెల సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం యువన్ శంకర్ రాజా. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఏ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట విన్నారు. తర్వాత వినబోతున్న పాట లక్ష్మీ విశాల్ విశాఖపట్నం శ్రోతలు. వీరి కోరిక మేరకు మిర్చి చిత్రానికి విజయప్రకాశ్ అనిత పాడిన పాట. రచన రామజోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అల్లరి మొగుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ వీరి కోరిక మేరకు పూజా ఫలం చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట. రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి.

ప్రేమించుకుందాం రా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనురాధ శ్రీరామ్ పాడిన పాట, రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, చౌటుపల్లి నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీరాజ్, రుద్రగణేష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు ఈ పాట.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఖైదీ కాళిదాసు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటున్నారు. రచన గోపి. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు అమరావతి నుంచి సైదాబి, వీరి కోరిక మేరకు ఈ పాట.

నిజామాబాద్ ఆటోనగర్ శ్రోతలు షేక్ అబ్దులాలీ, పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు గిల్లి కజ్జాలు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. సిరివెన్నెల సాహిత్యం, కోటి సంగీతం.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఖైదీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన వేటూరి. వినిపించమంటూ కోరిన శ్రోత భట్టిప్రోలు నుంచి మురళి. వీరి కోరిక మేరకు ఈ పాట.

0: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సచివాలయంలో ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం రాజధాని పనులపై సీఆర్డీఏ అధికారులు నిర్మాణ సంస్థలతో సమావేశం కానున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సమకాలీన సామాజిక రాజకీయ పాలనాపరమైన అంశాలపై అవగాహన ఉండి తెలుగు ఆంగ్ల భాషల్లో రాయగలిగి కంటెంట్ రూపొందించాలని ఆసక్తి ఉన్నవారిని ప్రోత్సహించాలని జనసేన పార్టీ నిర్ణయిస్తూ ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిన్న ఒక ప్రకటన జారీ చేసింది. కంటెంట్ రైటర్స్ ఎంపిక కోసం దరఖాస్తులను జులై 5వ తేదీ నాటికి సెంట్రల్ ఆపరేషన్ ఎట్ జనసేన పార్టీ ఓఆర్జీకి మెయిల్ చేయాలని తెలిపింది. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు తదితర సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించేందుకు అన్ని జిల్లాలు ముందస్తు కార్యాచరణ చేపట్టాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలను ఆయన నిన్న సమీక్షించారు. వాతావరణ మార్పుల భారం దక్షిణార్ధ గోళంపై ముఖ్యంగా ద్వీప దేశాలపై పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. సీషెల్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నిన్న ఆ దేశ నేషనల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లా కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. భారత రాష్టపతి పర్యటన జరగనున్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండరని ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ వారానికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు స్వల్ప నష్టాలతో మొదలైన సెన్సెక్స్ వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ నష్టాల బాట పట్టింది. సెన్సెక్స్ 30 పాయింట్ల నష్టంతో 77,070 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 24,072 వద్ద కదలాడుతోంది. భారత్ ఐర్లాండ్ల మధ్య నిన్న రాత్రి ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ మైదానంలో జరిగిన చివరి టీ20 మ్యాచ్లో ఒక్క పరుగు తేడాతో భారత్ ఓటమి పాలయ్యింది. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

విత్ మీ జ్యోతి 11 hours 8 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లాక్ ఒక సూపర్ హిట్ సాంగ్ తో మనం ఎంట్రీ ఇచ్చేసాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి భీమ్స్ మధు ప్రియ పాడినటువంటి లవ్లీ ట్రాక్ విన్నారు. అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఏం మాట్లాడుకుందాం?

టాలీవుడ్ లో ఎంతమంది హీరోస్ ఉన్నా, ఎంతమంది సూపర్ స్టార్స్ ఉన్నా, ఈ హీరోకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్. ఆ హీరో హిట్ కానీ ఫ్లాప్ కానీ ఇలాంటి వాటితో అసలు సంబంధం లేదు ఫ్యాన్స్కి. స్క్రీన్ మీద ఆయన కనిపిస్తే చాలు, సినిమా హిట్ కాకపోతే దానికి డబుల్ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేయడం ఆయన ఫ్యాన్స్కు మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాకి ముందు దాదాపు ఒక 7 సంవత్సరాల పాటు, అంటే 7 ఇయర్స్గా హిట్స్ లేకపోయినా కూడా ఆయనకున్న క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరి విషయం ఏంటంటే 2008లో కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆ సినిమా కబుర్లో ఈరోజు మనం మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇప్పుడైతే మీకోసం ఓజీ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఖుషీ సినిమా తర్వాత చాలా రోజులు ఒక్క హిట్ కూడా లేదు. భారీ అంచనాలతో వచ్చిన జానీ, గుడుంబశంకర్, బాలు, బంగారం, అన్నవరం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయాయి. మరి అలాంటి టైంలో వచ్చిన సినిమా జల్సా. ఈ సినిమా సృష్టించిన సునామీలో ఎన్నో రికార్డులు గల్లంతైపోయాయన్నమాట. సో మరి మనం మాట్లాడుకోబోయే సినిమా జల్సా. తన మార్క్ పంచ్లతో, ప్రాసలతో సినిమా మాటలకు అందాన్ని, గౌరవాన్ని తీసుకొచ్చారు త్రివిక్రమ్. రచయితగా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత మాటలు రాసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాలు సాధించాయి. దీంతో మాటల మాంత్రికుడిగా ఆయనకు బిరుదొచ్చేసింది. ఖుషీ సినిమా తర్వాత, అంటే అప్పటి వరకు కూడా, కళ్యాణ్ మూవీస్లో మాటలే ప్రధాన బలం. మహేష్ బాబుతో యాక్షన్ మూవీ అతడు తర్వాత బంగారం సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ను కలిశారు త్రివిక్రమ్. ముందుగా సంజయ్ సాహు క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయనకు బాగా నచ్చి పూర్తి కథ రెడీ చేయమని త్రివిక్రమ్కు చెప్పారట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఖుషీ మూవీ నుంచి ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తోంది మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: Shakti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. పోకిరి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఇలియానాను హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. మరి సెకండ్ హీరోయిన్ పార్వతి మెల్టన్, బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. సో గెస్ట్ రోల్ కోసం కమలిని ముఖర్జీని తీసుకున్నారు. మిగతా క్యారెక్టర్స్ కోసం అలీ, తనికెళ్ల భరణి, శివాజీ, ఉత్తేజ్లను తీసుకున్నారు. మరి అడవిలో పాట ప్రతి ఒక్కళ్ళకి గుర్తుంది కదా, సిరివెన్నెల సీత.

సీతారామశాస్త్రి గారి కాలం నుంచి వచ్చినటువంటి అద్భుతమైన పాట అది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్లకు డిఎస్పీతో ఎలాంటి మ్యూజిక్ రాబట్టుకోవాలో బాగా తెలుసు. మరి పాటల కోసం ఎక్కడికో వెళ్లకుండా మొత్తం మన భారత్లోనే సినిమా పూర్తి చేసేశారు. గాల్లో తేలినట్టుందే ఈ ఒక్క పాట కోసం కోటి రూపాయలతో సెట్ వేశారనమాట. అప్పట్లో ఇది ఒక సెన్సేషన్. అండ్ ఆడియో రిలీజ్కి ముందే మూడు పాటలు నెట్లో లీక్ అవ్వడం, అది కూడా చార్ట్ బస్టర్ అవ్వటం జరిగింది. అండ్ దేవిశ్రీ ప్రసాద్ పాటలు దుమ్ము దులిపేశాయి అంతే. అప్పటి వరకు దేవి మ్యూజిక్ ఒక లెక్క, జల్సా నుంచి మరో లెక్క అన్నట్టుంటాయి. రీ రికార్డింగ్లో సరికొత్త దేవిని చూస్తాం. ముఖ్యంగా విలన్ ఎలివేషన్ సీన్స్లో దేవిశ్రీ ఇచ్చినటువంటి బీజిఎం అద్భుతంగా ఉంటుందన్నమాట. జస్ట్ వావ్ అంతే. సో ఇంకా మాట్లాడుకుందాం బోల్డెన్ విషయాలు. బిఫోర్ దట్ జల్సా మూవీ నుంచి టిపు, గోపికా పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి తెలుగు సినిమా చరిత్రలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయడం అనే ట్రెండ్ జల్సాతోనే మొదలైంది. అప్పట్లో ఒక కాలు ఆకాశంలోకి లేపిన పవర్ పోస్టర్ కి, అంటే ఆ పవర్ స్టార్ పోస్టర్ కి అప్పటి యూత్ అంతా కూడా కాలు పైకి లేపే పనిలో పడ్డారు. అండ్ అలాగే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పాస్లు ఇచ్చి ఫ్యాన్స్ కు సీట్ ఏర్పాటు చేయడం కూడా ఫస్ట్ టైం అనమాట. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ను న్యూస్ ఛానల్స్ లైవ్ ఇవ్వడం కూడా జల్సాతోనే స్టార్ట్ అయింది. అండ్ 12 ఇయర్స్ తర్వాత బాలీవుడ్ స్టార్ సింగర్ బాబా సెహగల్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన సినిమా ఇది. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి గారి రిక్షావడు సినిమాలో రుప్పుతేరా మస్తాన పాట పాడారు బాబా. మరి విడుదలకు ముందే ఎన్నో విశేషాలు సొంతం చేసుకుంది జల్సా. మాట్లాడుకుందాం ఇంకా బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. తీన్ మార్ మూవీ నుంచి హేమచంద్ర, శ్రావణ్ భార్గవి పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వింటూ స్టేడియం టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

జల్సా మూవీ నుంచి బాబా సైగల్ రీటా పాడిన సిరివెన్నెల గీతం విన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో 11 hours 41 minutes 38 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఏప్రిల్ 2, 2008లో వరల్డ్ వైడ్గా 1000 స్క్రీన్స్లో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు సినిమా జల్సా. ఖుషీ తర్వాత 7 ఇయర్స్ ఒక్క హిట్ అంటూ వెయిట్ చేసి చూసిన ఫ్యాన్స్కు జల్సా పండుగ తెచ్చింది. మరి ఈ సినిమాలో కామెడీ హైలైట్ అండి. బ్రహ్మానందం గారి కామెడీ అయితే పీక్స్లో ఉంటుంది. సునీల్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం మధ్య జరిగే కామెడీ సీన్స్ ఇప్పటికీ చూస్తే అసలు నవ్వని వాళ్ళంటూ ఉండరనమాట. అండ్ పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య సీన్స్ అయితే బద్రీకి మించుంటాయి. రికార్డుల పరంగా జల్సా సునామీ సృష్టించింది. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద టాప్ లిస్టులో నిలబడిన తొలి తెలుగు సినిమా జల్సా. అండ్ బ్రహ్మానందం గారి కామెడీ అసలు ఏ రేంజ్లో ఉంటుందంటే ఆ పాల ప్యాకెట్ల సీన్ కానీ, షర్ట్లో డబ్బులు పెట్టింది కానీ, కొడుతున్నారమ్మా అని చెప్పే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఇప్పటికే అలా గుర్తుండిపోయింది కదా. 10 రూపాయలిచ్చి 1000 అనటం, చిల్లరేదిరా అని అడగటం, అక్కడ బ్రహ్మీ గారి ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ నటన కానీ అతి అద్భుతం అని చెప్పాలి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ జానీ చిత్రం నుంచి కేకే ఉషా పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

కానీ పవన్ బ్రహ్మానందం ఎపిసోడ్స్ కానీ అన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే అదిరిపోతాయి అనమాట. సో మరోవైపు ప్రకాష్ రాజ్ కామెడీ సీన్స్ కూడా సినిమాకు ప్రాణం. మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇంకొక బలమని చెప్పాలి. అండ్ సినిమాలో పవన్ ఫ్లాష్ బ్యాక్ కూడా అడిషనల్ అట్రాక్షన్ అనమాట. అండ్ సంజయ్ సాహుగా పవన్ జీవించేశారు. పార్వతీ మెల్టన్, కమల్ని ముఖర్జీ ఉన్న కాసేపు కూడా సూపర్ గా ఉంటుంది. ప్రతి సీన్ లో త్రివిక్రమ్ తన మ్యాజిక్ చూపించారు, మాటలతో మాయ చేశారు. యుద్ధంలో గెలవడం అంటే శత్రువును ఓడించడమే కానీ చంపడం కాదు అంటూ త్రివిక్రమ్ చెప్పిన ఫిలాసఫీ కూడా బాగానే వర్కౌట్ అయింది. విలన్ ను ఒక్కసారి కూడా కొట్టకుండా, రక్తపు చుక్క రాకుండా చంపే క్లైమాక్స్ కూడా అద్భుతమని చెప్పాలి. ఇన్ని అద్భుతాలున్నాయి కాబట్టే జల్సా రికార్డుల సునామీ సృష్టించింది. ఇవి మరి ఈనాటి సినిమా కబుర్లు. రైట్ నౌ మీకోసం జల్సా మూవీ నుంచి బెనీ ప్రియా పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, సో పవన్ ఇలియానా మధ్య సీన్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశు సంపదను పూజించి ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమం ఇదని అన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నులు సాగుతో సిరులు పండించాలని కోరారు. రైతుల సాంప్రదాయ పండుగ అయిన ఏరువాక పౌర్ణమి వేడుకలను రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా రైతులు తమ వ్యవసాయ పరికరాలు, పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించి వ్యవసాయ పనులకు శ్రీకారం చుడతారు. గుంటూరు జిల్లాలోని లాంఫారంలో గల ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏరువాక కార్యక్రమాన్ని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయమే రాష్ట అభివృద్దికి పునాది అని, రైతు సంక్షేమమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రంను శాప్ చైర్మన్ ఈ రోజు ప్రారంభించారు. నిజజ్యేష్ఠ పౌర్ణమి సందర్బంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. ఘాట్ రోడ్డు వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళాబృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కొనసాగింది. ఎరువులు, విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమల్లేశ్వర స్వామిని ఈ రోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఏపీ ఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సీఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈ రోజు కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

0: ఇంటినారో వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిద్ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 12:03 లో ఉంది వీబీ క్లాక్ అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. వీళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇంకొకళ్ళు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు పొందారు. ఇలా ఎప్పుడు కూడా ఎవరో ఒకళ్ళతో కంపేర్ చేసుకుంటూనే ఉంటాం కదా. ఎంతసేపు మనకు లేదు అనే బాధ తప్ప వాళ్ళు ఎంత కష్టపడితే ఆ స్థాయికి వచ్చారనేది మాత్రం ఆలోచించం. ఈ ఆలోచనలో మార్పు వస్తే ఖచ్చితంగా మనం కూడా సక్సెస్ అవుతాం. నేను కొంతమంది గురించి మాట్లాడుతున్నాను, చాలా మంది ఇలాగే ఫీల్ అవుతూ ఉంటారనమాట. సో అనవసరంగా అలా ఆలోచించి వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ చేసేసుకుంటూ ఉంటారు. నిజానికి కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే ఎవరైనా సరే ఆర్థికంగా నిలబడటం అంటే బలంగా నిలబడొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ చెప్పే మాట. మరి ఆ అలవాట్లను తూచా తప్పకుండా పాటిస్తే సంపన్నులుగా మారటం అనేది ఖాయం అని చెప్తున్నారు. బట్ ఇక్కడ కావాల్సిందల్లా డెడికేషన్ అనమాట. మరి తెలుసుకుందామా ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి మీకు తెలుసాలో మాట్లాడుకుందాం ఆ విషయాలన్నీ. బిఫోర్ దట్

మరి ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే సంపన్నులు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటూ ప్రత్యేకంగా పుట్టరు. ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అన్నమాట. కొన్ని రకాల అలవాట్లు చేసుకుంటే ఎవరైనా సరే ఫైనాన్షియల్

డిసిప్లిన్ పెంచుకోవచ్చు అని చెప్తున్నారు. మరి ఏంటా అలవాట్లు అంటే, చాలా మంది క్రమశిక్షణగా ఉండాల్సిన టైంలో టేక్ ఇట్ ఈజీ అన్నట్లుంటారు, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, దీనివల్ల లాసెస్తో సఫర్ అవుతూ ఉంటారు. డబ్బు సంపాదించడం అంటే ఎంతసేపు పని చేయడం ఒక్కటే కాదు కదా, గెయినింగ్ నాలెడ్జ్, జ్ఞానం సంపాదించుకోవడం. ఇక్కడే చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారనమాట. ఎలాంటి శ్రమ లేకుండా డబ్బులైతే మాత్రం అంత ఈజీగా రావు కదా. ఈజీ మనీకి అలవాటు పడితే చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది, అది వేరే విషయం అనుకోండి. సో రోజు కూడా ఏదో ఒక విషయంపై ఆలోచన, అవగాహన అనేది పెంచుకుంటూ ఉండాలి. అవేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. ఇప్పుడైతే మీకోసం పడిపడి లేచే మనసు చిత్రానికి అర్మాన్ మాలిక్, సింధూరి విశాల్ పాడినటువంటి కృష్ణకాంత్ గీతం వస్తుంది విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

TFM 101.3. ఏదో ఒక విషయంపై అవగాహన ఆలోచన పెంచుకుంటూ ఉండాలి అన్నాను. అండ్ అలాగే గెయినింగ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం సంపాదించుకోవడం కూడా ఇక్కడ ఇంపార్టెంట్.

అంటే ఎలాంటి కొన్ని మిస్టేక్స్ చేయకుండా మనం ఎలా ఫ్యూచర్ లో ముందుకెళ్ళాలి అండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి అయితే మనం తెలుసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విషయం ఏంటంటేనండి, మీరు ఫలానా విధంగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారనుకోండి అండ్ ఆ విషయంలో మీకు పెద్దగా అవగాహన లేదు, మరి అప్పుడు దాని గురించి ఫస్ట్ తెలుసుకోవాలి కదా. తెలిసిన సోర్స్ల ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. నాట్ జస్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మీరు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలి అంటే రోజు కనీసం ఒక 20 మినిట్స్ అయినా సరే ఏదో ఒకటి చదవడం కోసం మీరు టైంనైతే కేటాయించాలి. దీనివల్ల లోక జ్ఞానం పెరుగుతుంది, ఆటోమేటిక్గా మీకు క్రమశిక్షణ అలవాటవుతుందనమాట. నన్నడిగితే మిగిలింది పొదుపు చేయడం కాదు, ఫస్ట్ పొదుపు చేసి ఆ తర్వాత మిగతాది ఖర్చు పెట్టుకోవాలి అంటాను. కొన్ని సందర్భాల్లో అయితే ఇదే కరెక్ట్ కదా. చాలామంది చేసే తప్పేంటంటే ఖర్చు పెడుతూ ఉంటారు కానీ దానికంటూ ఒక లెక్క మాత్రం పెట్టుకోరు. లైక్ ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి కదా, ఎక్కడంటే అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేస్తూ ఉంటాం. నవేడేస్ అంతా కూడా స్కానింగ్ ఉంది అండ్ పేమెంట్స్ కూడా ఆన్లైన్ చేసేస్తూ ఉన్నాం మొబైల్ తోటి. అసలు ఖర్చు పెడుతున్న ఫీలింగ్ కూడా కొన్నిసార్లు అయితే కలగ తెలుసా, ఎక్కడ ఎంత ఖర్చు పెడుతున్నా అనేది ఖచ్చితంగా ఒక ట్రాకింగ్ అయితే ఉండాలి. మనకంటూ సేవింగ్స్ ఉండాలన్నా, మన కలలు నెరవేర్చుకోవాలన్నా ఆ మాత్రం క్లారిటీ అయితే ఉండాలి కదా. సో మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు ఖర్చు పెట్టేది, పేమెంట్స్ చేసేది ఇవంతా కూడా ఆ రోజు అయిపోయిన తర్వాత ఈవినింగ్కి ఒకసారి క్లారిటీ ఉండేలాగా నోట్ చేసుకుంటూ ఉండండి. మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ గీత గోవిందం చిత్రానికి గోపీసుందర్ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది చిన్మయి శ్రీపాద పాడిన పాట. గోపీసుందర్ మ్యూజిక్లో శ్రీమణి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
6: అట్టా చెప్పు మరి.
5: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
7: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
5: మమ్మీ నేను
7: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
8: चन चन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. चन चन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान.
9: निक्षय मित्र तो हम सबका साथ निभाते. टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते. जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार.
10: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
9: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.
11: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

12 hours 22 minutes to 12 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. అయితే ఎక్కడ ఖర్చు పెడుతున్నామో తెలిస్తే ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అనే విషయం మనకు అర్థం అవుతుంది అనమాట. అంటే వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటిని మనం తగ్గించుకోవచ్చు. అదే అమౌంట్ని మనం ఇంకో రకంగా కూడా వాడుకోవచ్చు, లైక్ సేవింగ్స్ రూపంలో వాటిని డైవర్ట్ చేయొచ్చు కదా. అండ్ ఖర్చులను ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకుంటామో అప్పుడు ఫైనాన్షియల్ డిసిప్లిన్ వస్తుంది. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నమాట. ఎంతసేపు ఖర్చుల గురించి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ సేవింగ్స్ వీటి గురించి కూడా కాస్తో కూస్తో ఆలోచిస్తూ ఉండాలి. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ బాగుంటాయి అనే దాని మీద అవగాహన ఉండాలన్నమాట. సో చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకున్నా కూడా అవి గ్రాడ్యువల్గా పెరిగి ఏదో ఒక టైంకి మన చేతికి అంది వస్తాయి. ఈ విషయంలో చాలా మంది ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసి తప్పులు చేస్తూ ఉంటారు. అలా కాకుండా చిన్న పెట్టుబడులు పెట్టి వాటి నుంచి రిటర్న్స్ పొందే మార్గాన్ని చూసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల ఫైనాన్షియల్ సెక్యూరిటీ రావడమే కాకుండా మనపై మనకు నమ్మకం అనేది కలుగుతుంది. సో అది మ్యాటర్ అనమాట. మాట్లాడుకుందాం ఇంకా వరల్డ్ అని విషయాలు. బిఫోర్ దట్ మీకోసం నేను భరత్ అని నేను చిత్ర నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. అండ్ ఈ సాంగ్ తర్వాత న్యూస్ ఉంటాయి. న్యూస్ తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసే వరల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాం. ఆండ్రియా పాడినటువంటి రామజోగ శాస్త్రి గీతం వస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్డ్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 12:30 వస్తుంది. మరుగు దక్షిణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 12:40 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలు ప్రదానం చేస్తారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాని ఓడించింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 16వ సదస్సులో సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. పిల్లల మనుగడ, ఎదుగుదల, పోషకాహారం, మెదడు అభివృద్దికి జీవితంలో మొదటి 3 సంవత్సరాలు ఎంతో కీలకమైనవని గుర్తిస్తూ పెహ్లే 3 సాల్ సంపూర్ణ దేఖ్వాల్ అనే దార్శనికతను ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతుందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న హోంబేస్డ్ న్యూబార్న్ కేర్, హోంబేస్డ్ కేర్ ఫర్ యంగ్ చైల్డ్ కార్యక్రమాలను విలీనం చేయడం ద్వారా పుట్టినప్పటి నుంచి 3 ఏళ్ల వయసు గల పిల్లల కోసం ఈ కార్యక్రమం ఇల్లు సమాజ ఆధారిత సమగ్ర ఆరోగ్య సంరక్షణ అందిస్తుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెషల్స్ పర్యటనలో భాగంగా 3వ రోజైన ఈవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెషల్స్ రాజధాని విక్టోరియాలోని నవశక్తి వినాయకర్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ఆయన ప్రవాస భారతీయులతో కూడా సమావేశమయ్యారు. ఈ మధ్యాహ్నం పీస్ పార్క్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి ప్రధానమంత్రి నివాళులర్పిస్తారు. అంతకుముందు సెషల్స్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న మొదటి భారతీయ ప్రధానమంత్రిగా నిలిచారు. గుజరాత్లో ప్రాతీయాకాంక్షలు, ప్రపంచ ఆశయాలు అనే ఇతివృత్తంతో 4వ వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ ఈవేళ వడోదరలోని జీఎస్ఎఫ్సీ విశ్వవిద్యాలయంలో ప్రారంభమవుతుంది. మధ్య గుజరాత్ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించే లక్ష్యంతో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, మన్సుఖ్ మాండవియాలతో పాటు రాష్ట ప్రభుత్వంలో కీలక మంత్రులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలు పాల్గొంటారు. 2 రోజుల సదస్సులో భాగస్వామ్య దేశాలైన జపాన్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుక్రెయిన్, రవాండాలకు చెందిన 151 మంది నిపుణులు, ప్రతినిధులతో 30కి పైగా సెమినార్లు నిర్వహిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2026 రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. సాయంత్రం 5 గంటలకు జరిగే కార్యక్రమంలో రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, రాష్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ సిబ్బందికి రాష్టపతి ఈ శౌర్య పురస్కారాలను అందజేస్తారు. సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది ప్రదర్శించిన అసాధారణమైన ధైర్య సాహసాల గుర్తింపుగా ఈ అవార్డులు అందజేస్తారు. జమ్మూకాశ్మీర్, ఈశాన్య ప్రాంతాలు, దేశ సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లు, విదేశీ ముప్పులకు వ్యతిరేకంగా భారత్ కొనసాగిస్తున్న పోరాటాన్ని ఈ పురస్కారాలు ప్రతిబింబిస్తాయి. వీటితో పాటు విమానయానం, సముద్ర ఆపరేషన్లు, మానవతావాద సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసాధారణ ధైర్య సాహసాలను కూడా అవి గుర్తిస్తాయి. ఈ నెల 8వ తేదీన రాష్టపతి భవన్లో జరిగిన మొదటి రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము కొన్ని శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు అందిన విరాళాల్లో ఆర్థిక అక్రమాలు జరిగినట్లు

ఆరోపిస్తూ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత పిటిషన్పై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఈవేళ నిరాకరించింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ షీల్ నాగూలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ఎందుకు అత్యవసరంగా విచారించాలో, దాని అవసరమేంటని ప్రశ్నించింది. అలాగే వేసవి సెలవుల అనంతరం కోర్టు తిరిగి ప్రారంభమైన తర్వాత పిటిషన్ను విచారణకు లిస్టు చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. జన విశ్వాస్ నిబంధనల సవరణ చట్టం 2026 ద్వారా 2009 లీగల్ మెట్రాలజీ చట్టం కింద ప్రభుత్వం ఇంప్రూవ్మెంట్ నోటీస్ యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ప్రకారం విధానపరమైన లేదా నియంత్రణపరమైన తప్పులు మొదటిసారి చేసిన వ్యాపార సంస్థలకు వారిపై శిక్షార్హమైన చర్యలు ప్రారంభించడానికి ముందే ఆ లోపాన్ని సరిదిద్దుకునే అవకాశం కల్పిస్తారు. వినియోగదారుల రక్షణను కొనసాగిస్తూనే స్వచ్ఛంద నిబంధనల అమలును ప్రోత్సహించడం, అనవసరమైన కోర్టు కేసులు తగ్గించడం, నమ్మకమైన నియంత్రణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంపొందించడం ఈ సంస్కరణ ముఖ్య లక్ష్యమని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశ సమగ్ర అభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిరమైన వృద్ధిని చేకూరుస్తుందని ఆయన అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పర్భణిలోని వసంతరావు నాయక్ మరాఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ టెక్నాలజీ కాలేజీలో మాట్లాడుతూ చెప్పారు. అక్కడ కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లలో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ను బలోపేతం చేయడానికి భారతీయ ఆహారోత్పత్తులు ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రి అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింతగా అవలంబించాలని పాశ్వాన్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం ఒక్క భారతీయ ఆహారోత్పత్తి అయినా ప్రతి డైనింగ్ టేబుల్పై స్థానం సంపాదించుకునేలాగా మన దేశం గ్లోబల్ ఫుడ్ బాస్కెట్గా ఎదగాలని ఆయన అన్నారు. ఒడిశాలోని పూరి తీర్థక్షేత్రంలో పవిత్రమైన దేవస్నాన జాతర ప్రారంభమైంది. శ్రీ జగన్నాథ ఆలయంలో సంప్రదాయ వైభవంతో జరుగుతుండటంతో ఈ ఉదయం లక్షలాది మంది భక్తులు పూరీ నగరానికి తరలివచ్చారు. వైదిక మంత్రోచ్చారణలు, శంఖనాదాలు, భక్తి సంగీతం నడుమ దేవతామూర్తులను ఊరేగింపుగా స్నానవేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆలయంలోని పవిత్రమైన సువర్ణ బావి నుంచి తీసిన 108 కుండల సుగంధ జలాలతో స్వామివార్లకు పవిత్ర స్నానోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ వార్షికాచారం ప్రపంచ ప్రసిద్ది చెందిన జగన్నాథ రథయాత్రకు ఒక ముఖ్యమైన ముందస్తు ఘట్టంగా భావిస్తారు. జమ్మూకాశ్మీర్లో జులై 3 ప్రారంభం కానున్న వార్షిక శ్రీ అమర్నాథ్జీ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ యాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా ఏర్పాట్లు, కాన్వాయ్ల కదలికలు మొత్తం సన్నద్దతను అంచనా వేయడానికి ఈరోజు పూర్తి స్థాయి డ్రై ట్రయల్ రన్ నిర్వహించినట్లు ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేశారు. వెనిజువేలాలో బుధవారం నాడు సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 1450 పెరిగిందని వెనిజువేలా జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జార్జ్ రోడ్రిగ్స్ తెలియజేశారు. తీవ్రమైన 2 భూకంపాల తర్వాత వెనిజులాలో 430 తేలికపాటు నుంచి ఒక మోస్తరు ఆఫ్టర్ షాక్స్ నమోదైనట్లు కూడా ప్రభుత్వం తెలియజేసింది. ఫీఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో అమెరికాలోని లాస్ఏంజలీస్లో జరిగిన మ్యాచ్లో కెనడా 1-0 గోల్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించింది. నాకౌట్ దశలో తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది. హ్యూస్టన్లో 4వ తేదీ నాడు జరిగే తదుపరి మ్యాచ్లో నెదర్లాండ్స్ లేదా మొరాకోతో తలపడుతుంది. జులై 19వ తేదీన జరిగే ఫీఫా ప్రపంచకప్ ఫైనల్తో ముగిసే ఈ సింగిల్ ఎలిమినేషన్ టోర్నమెంట్కు నాకౌట్ దశ ఆరంభం. లండన్లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో నిన్న జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ రివర్స్ మ్యాచ్ నిర్ణీత సమయంలో 0-0 డ్రాగా ముగియడంతో పెనల్టీ షూటౌట్లో భారత్ 3-2 తేడాతో ఇంగ్లాండ్ను ఓడించింది.
హాకీ ప్రపంచ కప్ కు ముందు భారత్ కు ఇదే చివరి FIH హాకీ ప్రో లీగ్.

మార్చుకోవడం విశేషం. విశేషాలు మరొకసారి. 3 సంవత్సరాల్లోపు పిల్లల సంక్షేమానికి ఉద్దేశించిన సమగ్ర శిశు బాల స్వాస్థ్య కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో 2026 శౌర్య పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. రసాయనిక ఎరువుల అధిక వాడకం వల్ల భారతీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ఇబ్బంది ఎదురవుతోందని, ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంబించాలని ఆహార ఉత్పత్తుల పరిశ్రమల మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. 2026 ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ నాకౌట్ దశ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో కెనడా సౌత్ ఆఫ్రికాను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి మళ్ళీ మనం కంటిన్యూ చేసేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి, అండ్ అలాగే ఫైనాన్షియల్ సెక్యూరిటీ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అనమాట. దీనికి సంబంధించిన ఇంకొక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం మనకి అద్భుతమైన విజయాలని అంటే అద్భుతమైన పథకాలను తెచ్చిపెట్టింది, ఎన్నో కార్యక్రమాలని రూపొందించింది కదా. సో దీనికి సంబంధించి ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత కూడా మనకి మనీ అందుతూ, అంటే పెన్షన్ లాగా పెన్షన్ అందుతూ హ్యాపీగా లైఫ్ గడపాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి సీనియర్ సిటిజన్స్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మన కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తోంది. అదే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ ద్వారా సీనియర్ సిటిజన్స్లో ప్రతి నెల దాదాపు 20,000 వరకు డబ్బు సంపాదించుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. రైట్ నౌ మీకోసం నిన్ను కోరి చిత్రానికి కార్తీక్ చిన్మయి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది గోపీ సుందర్ మ్యూజిక్ లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 46 minutes 40 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఇతర పథకాలతో అంటే వాటితో పోలిస్తే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో వడ్డీ రేట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఈ పథకం కింద ప్రస్తుతం 8.2% వడ్డీ ఇస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ప్రభుత్వ అధిక ఆధారిత అంటే ప్రభుత్వ ఆధారిత పథకం కాబట్టి సేఫ్టీ విషయంలో అసలు మనం భయపడాల్సిన పనే లేదు. సో సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లో చేరాలి అంటే సమీప పోస్ట్ ఆఫీస్ లేదంటే బ్యాంక్ను సంప్రదించాలి. ఇక్కడ మనం ఈ అకౌంట్ ఓపెన్ చేయాలన్నమాట. అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ స్వచ్ఛంద పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 55 ఏళ్లకే ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. ఇండియన్ డిఫెన్స్ సర్వీస్ లో పనిచేసి పదవీ విరమణ పొందిన వాళ్ళైతే గనక 50 ఏళ్లకే ఈ పథకంలో చేరొచ్చు. అర్థమైంది కదా? అయితే భారతీయులు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఎన్ఆర్ఐలకు అవకాశం లేదు. అయితే కనీస పెట్టుబడి 1000 రూపాయల నుంచి కూడా ఈ పథకంలో స్టార్ట్ చేయొచ్చు అనమాట. మాక్సిమం 30 లక్షల వరకు పొదుపు చేయొచ్చు. ఒక్కొక్కళ్ళు ఎన్ని ఖాతాలైనా తెరవచ్చు, కానీ అన్నింటిలో కలిపి గరిష్టం అంటే మాక్సిమం పెట్టుబడి వచ్చేటప్పటికి 30 లక్షలకి మించకూడదు. 5 ఏళ్ల వరకు ఈ పథకాన్ని ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తర్వాత ఇంకొక 3 సంవత్సరాలు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మెచ్యూరిటీ తర్వాత ఖాతాదారు తమ మొత్తం సొమ్మును ఉపసంహరించుకోవడానికి అంటే విత్డ్రాయల్ చేసుకోవడానికి మొత్తం తీసుకోవాలి అంటే గనక విత్డ్రాయల్ ఫామ్తో పాటు పాస్బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ పథకంలో వడ్డీ నెలకు ఒకసారి కాకుండా 3 మంత్స్కు ఒకసారి ఇస్తారు. అండ్ తక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే 10,000 డిపాజిట్ చేస్తే 3 నెలలకి 205 రూపాయలు అంటే సంవత్సరానికి 820 రూపాయలు కదా, ఇలా వడ్డీ వస్తుంది. అంటే 5 ఏళ్లలో ఈ 10,000 పెట్టుబడికి ఎక్స్ట్రా 4,100

మనకు వస్తుందన్నమాట. అండ్ అలాగే 30 లక్షలు పొదుపు చేస్తే, అంటే ఎక్కువ అమౌంట్ పొదుపు చేస్తే ఏంటంటే 3 నెలలకు ఒకసారి దాదాపు 60,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే నెలకు 20,000 సంపాదించవచ్చు అనమాట. దీని ప్రకారం 5 ఏళ్లలో కేవలం వడ్డీ రూపంలోనే దాదాపు 12 లక్షల దాకా ఆదాయాన్ని పొందొచ్చు కదా. సో మరి ఇలా స్మార్ట్ గా ఆలోచించి చక్కగా ఫ్యూచర్ని హ్యాపీగా ఉండాలి అంటే ఇలాంటి ప్రభుత్వ పథకాలతోటి మనం సేఫ్ గా ఉండొచ్చు అనమాట. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో ఇలా మనం పొదుపు చేసుకుంటే, అంటే ఆ ఏజ్ వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో అది మ్యాటర్ అయితే 12:49:55 లో ఉంది వీబీ క్లాక్. మరి మీకు తెలుసా ప్రోగ్రామ్ లో లైట్ రైట్ నౌ మీకోసం వినయ విధేయ రామ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అండ్ రెనైనా రెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను డిఎస్పీ మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ది వీబీ క్లాక్. మరి మీకు తెలుసా ప్రోగ్రాంలో లైట్ రైట్ నౌ మీకోసం వినయ విధేయ రామ ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అండ్ రెనైన రెడ్డి పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను డిఎస్పి మ్యూజిక్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: Baby, you are so beautiful, full. No, okay, until let's just chill, chill. Ni kallalo ne undi munta kall, kall. Ni vallevi vampulo ne ville.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పెట్టుబడుల గ్రౌండింగ్ పై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి

ఆయా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్తే చియాంగ్తో మంత్రి లోకేష్ ఈరోజు భేటీ అయ్యారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబిడుకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం నిర్వహణ తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎరువులు విత్తనాలపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామిని ఈరోజు మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి రైతు ఏపీఏఐఎంఎస్ 2.0లో పంట నమోదు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో అధికారులతో కలెక్టర్ నాగరాణి ఈరోజు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజేషన్ దిశగా తీసుకువెళ్తూ రైతులకు వేగవంతమైన పారదర్శకమైన సేవలు అందించేందుకు ఏపీఏఐఎంఎస్ 2.0ను అమలు చేస్తోందని అన్నారు. మానవాళికి ఆకలి తీర్చే చల్లని తల్లి భూమాత అని, వ్యవసాయ పనులు ప్రారంభం రోజు భూమాతను పూజించే సంస్కృతి సాంప్రదాయం అనాది నుండి మనకు వస్తున్నాయని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ అన్నారు. జిల్లాలోని లావేరు మండల కేంద్రంలో ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, హెచ్ఎల్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావులతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. నోవోటల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రంను శాప్ చైర్మన్ ఈరోజు ప్రారంభించారు. ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో వీటిని విడుదల చేస్తారని ఈఏపీ సెట్ చైర్మన్ సీఆర్కే ప్రసాద్ నిన్న తెలిపారు. ఈరోజు కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, రాయలసీమ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

0: विविध भारती FM 101.3।
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

వైకుంఠపురంలో ఇచిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి మాంగ్లీ పాడినటువంటి శ్యామ్ గాజర్ల గీతం విన్నారు. తమన్ మ్యూజిక్ లో 1 hour 6 minutes 52 seconds లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి ధీరా ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం కదా. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో బాధపడుతున్నారు. అంటే సడన్ గా బరువు పెరగటం, బరువు తగ్గటం, మంత్లీ ప్రాబ్లమ్స్ కానీ, థైరాయిడ్, అలసట, ఇలాంటి శారీరక మార్పులకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఈ సమస్యలకు చెక్ పట్టొచ్చని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. బిఫోర్ దట్ నేను ఒక సూపర్ హిట్ సాంగ్ వేస్తున్నాను, మొండి మొగుడు పెంకి పెళ్ళం. ఈ చిత్రం నుంచి విజయశాంతి గారు ఈ పాటలో అసలు జీవించేశారని చెప్పాలన్నమాట. ఎస్పీ శైలజ్ గారు అద్భుతంగా పాడారు ఈ పాటని. సాహితీ గీతం ఇది కీరవాణి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

సో కొన్ని పాటలు ఎంత మీనింగ్ఫుల్ గా ఉంటాయో కదా, ఎంత ఓల్డ్ సాంగ్స్ అయినా కూడా వాటిలో అర్థం ఎంత మంచి అర్థం దాగుంటుందో అనమాట. సో అది మ్యాటర్ అయితే మరి 1 hour 12 minutes 1 second లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మహిళల్లో ఈ పింపుల్స్ కానీ మంత్లీ పీరియడ్స్ కానీ అంటే ఆ టైంలో ఎక్కువ బ్లడ్ పోవడం ఇలాంటివి ఉంటాయి కదా, మరి ఈ హార్మోన్ల అసమతుల్యత వల్లే ఇలా జరుగుతుందన్నమాట. కాబట్టి టీనేజ్ నుంచే ఆహారపు అలవాట్లు అనేవి హెల్దీగా ఉండాలి, మనం తీసుకునే ఆహారం అనేది ఆరోగ్యకరంగా ఉండాలన్నమాట. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ ఉండాలి అండ్ అలాగే జంక్ ఫుడ్కి దూరంగా ఉంటూ బరువును అదుపులో ఉంచుకుంటే మ్యాక్సిమం ఇలాంటి ప్రాబ్లమ్స్ రావనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. అలాగే రోజువారీ ఆహారంలో చక్కెరను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, పాలకూర మొలకలు తీసుకుంటూ ఉండాలన్నమాట. ముఖ్యంగా నిద్ర కూడా సరిపడా ఉండేలాగా చూసుకోవాలి. 7 to 8 hours నిద్రపోతేనే ఈ హార్మోన్లు సరిగా పనిచేస్తాయట. మరి ప్రెగ్నెన్సీ టైంలో హార్మోన్లు పెరగటం తగ్గటం జరుగుతూ ఉంటుంది కదా, బిడ్డ ఎదుగుదలకు ప్రోటీన్లు, కాల్షియము ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే హార్మోన్ల అసమతుల్యతను అదుపులో ఉంచుకోవచ్చు. మరి మహిళలకు ఈ పోషకాలు అనేవి చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఒక ఆల్ టైమ్ జుబహిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. అడవి దొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందర రామూర్తి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: Shakti FM 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు
2: మీరింతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికు దక్షిణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి ముంబై కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:00 జాతీయ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. సాయంత్రం 5:00

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటిరావు కుమార్. ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన వెబ్సైట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. వార్తల వివరాలు: రాష్టపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. రాష్టపతి విశాఖ పర్యటన నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి జులై 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు విమానాశ్రయం నుంచి నోవాటెల్ హోటల్ వరకు మార్గానికి ఇరువైపులా 2 కిలోమీటర్ల పరిధిని తాత్కాలిక రెడ్ జోన్గా ప్రకటించినట్టు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ప్రతాప్ బాగ్జీ తెలిపారు. ఈ ప్రాంతంలో డ్రోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతుల సాంప్రదాయ పండుగ ఏరువాక పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందని, ఇందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు జమ చేసి వారికి అండగా నిలిచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా తలెత్తే ఇబ్బందులను రైతులు అధిగమించాలని కోరుకుంటున్నట్టు, ప్రభుత్వ సూచనలు సలహాలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిర్లు పండించాలని ఆకాంక్షిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు తన సందేశంలో పేర్కొన్నారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేది ఏర్వాక పుణ్యమేని, నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితే అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా లాంఫారంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో ఎక్కడా విత్తనాలు ఎరువుల కొరత లేదని, ప్రత్యేక యాప్ ద్వారా 20 రోజుల్లో 15,47,951 ఎరువుల బస్తాలు పంపిణీ చేశామని చెప్పారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం అచ్చెన్నాయుడు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పూర్తులు చేశారు. రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈరోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట వ్యాప్తంగా జులై 1వ తేదీ నుంచి 62,19,648 మంది లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేసేందుకు రాష్ట ప్రభుత్వం 2,711 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా మంజూరైన 7,792 మంది వితంతు పింఛన్ లబ్దిదారులకు పింఛన్లు అందించేందుకు అదనంగా 3,12,00,000 రూపాయలు విడుదల చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్టంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం 68,598 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సమాజ హితం, ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2వ రోజు కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ విలేకరులు నిరంతరం తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన సమాచారాన్ని అందించాలన్నారు. ప్రతిరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాత్రికేయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని మంత్రి సూచించారు. రాష్టంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని ఎఫ్సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సిఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 12 నుంచి 20 వరకు నిర్వహించిన పరీక్షలకు 3,29,000 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జూన్1 నాటికి ఫలితాలు వెలువడవలసి ఉండగా ఇంటర్మీడియట్ ఫలితాలు, సిబిఎస్ఈ రివైజ్డ్ ఫలితాలు వెలువడడంతో ఆలస్యమైందని పేర్కొన్నారు. రేపు ఎఫ్సెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పొగాకు

0: కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వేలంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని మంత్రి ఈరోజు సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. వేలం నిర్వహణ తీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పొగాకు రైతుల ప్రయోజనాలను కాపాడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. పొగాకు రైతుల ఇబ్బందులపై పొగాకు కొనుగోలు కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారని మంత్రి చెప్పారు. ప్రతి కంపెనీ వేలం ప్రక్రియలో పాల్గొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి ఈ సందర్భంగా వివరిస్తూ
1: ప్లాట్ఫామ్ లో తక్కువ మంది పాల్గొన్నారు వ్యాపారస్తులు, పాల్గొనే 29 మంది ఉన్నారంట. వాళ్ళు 9 నుంచి 10 మంది పాల్గొన్నారు. నెక్స్ట్ నోటీస్ ఇస్తా ఉన్నారు ఈడీ గారు. ప్రతి వ్యాపారస్తుడు కూడా పాల్గొనాల్సిందే. ప్రతి వారం 10 మిలియన్ కొనుగోలు చేయాలంట. దాని ప్రకారం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని చెప్పి పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. కేంద్ర మంత్రితో కూడా మాట్లాడటం జరిగింది. ఖచ్చితంగా పొగాకు రైతులు లాస్ట్ చివరి కేజీ కొనిన దాకా ఈ ప్రభుత్వం ఆ పొగాకు రైతులకు అందదు.
0: రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణా కేంద్రాన్ని రవినాయుడు ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీని నిర్మించామని రవినాయుడు వివరిస్తూ
2: ఈ రోజు ఒలింపిక్ స్టాండర్డ్స్ తో బాక్సింగ్ రింక్ ను తిరుపతిలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. ఈ ఒలింపిక్స్ స్థాయికి వెళ్లాలనేదే మా ఆలోచన. ఇక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఇది విద్యా నిలయం. వేలాది మంది విద్యార్థులు క్రీడాకారులు బాక్సింగ్ లో రాణించాలనే తపన ఉంది. ఒలింపిక్స్ లో ఏదైతే బాక్సింగ్ రింక్ వాడతారో ఆ రింక్ ను చైనా నుంచి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ రోజు నుంచి క్రీడాకారులకు అది అందుబాటులోకి వస్తుంది.
0: నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో గణాంకాల ప్రాధాన్యం పట్ల సాధారణ ప్రజలకు అవగాహన కలిగించడంతో పాటు జాతీయ అభివృద్ది ప్రణాళికల్లో గణాంకాల ఆవశ్యకతను తెలియజేసే విధంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో సేకరిస్తున్న ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ను ఖచ్చితత్వంతో వేగంగా పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్తి కిషోర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. ఓటర్ల వివరాల నమోదులు ఎలాంటి పొరపాట్లకు తావలేకుండా ప్రతి ఫారాన్ని నిశితంగా పరిశీలించి డిజిటలైజ్ చేయాలని సూచించారు. హెల్ప్ డెస్క్ల ద్వారా ఓటర్లకు నాణ్యమైన సేవలను అందించాలని, వారి సందేహాలను నివృత్తి చేసి సహకరించాలని ఆదేశించారు. ఆయన నిన్న విశాఖపట్నంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు, ఇతర అధికారులకు ఎదురవుతున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు. గడువులోగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని 100% పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వాతావరణం. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి మధ్య మహారాష్ట వరకు విస్తరించిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీలక్ష్మి చెప్పారు. ఉత్తర కర్ణాటక నుంచి రాయలసీమ మీదుగా విస్తరించిన ద్రోణి బలహీనపడిందని, దీని ఫలితంగా ఈరోజు రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వివరిస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చలవాడి నాగరాణి చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన APAIMS2 పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంటల వివరాల ధృవీకరణ, పంటల కొనుగోలు, పంటలకు సంబంధించిన ఇతర సేవలను సులభంగా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నంలో రేపు జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కుటుంబ ప్రభుత్వం ఎప్పుడూ చొరవ తీసుకుంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు వేలం కేంద్రాల్లో అవకతవకలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిబాటి రవికుమార్. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను రేపు విడుదల చేయనున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

है मुश्किल जीना यहाँ, जरा हटके जरा बचके।

అది నంబర్ 150. ఈ మూవీ నుంచి నకాష్ జాస్మిన్ పాడినటువంటి దేవిశ్రీ ప్రసాద్ గీతం విన్నారు. డిఎస్పీ మ్యూజిక్ లో 2 hours 34 minutes 48 seconds లో ఉంది. విబి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందడే సందడి ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. మరి జో అడిగే ప్రశ్నలకి అంతే సరదాగా మరి ముఖ్యంగా పాజిటివ్ గా ఆన్సర్ చేయాలి అంటే 8662488114 ఈ నంబర్ కి మీ పేరుని ఆన్సర్ ని పంపించవచ్చు. అండ్ మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూసే ముందు మెసేజెస్ ఉన్నాయి, ఎవరెవరు పంపించారు ఏంటి అనేది ఒక్కసారి చూసేద్దాం.

నాని మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు, పొదుపు చేసి ఖర్చు పెట్టడం గురించి బాగా చెప్పారు. అందరికీ ఇది నచ్చదు, బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండాలి ఫస్ట్, తర్వాత ఎంతైనా సంపాదించుకోవచ్చు అంటున్నారు. వెరీ నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, ఎప్పుడు ఎక్కడ ఎవరికి అంటూ మెసేజ్ చేశారు. ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్, చాలా పెద్ద మెసేజ్, నేను తర్వాత చదువుతాను. రమణమూర్తి గారు శ్రీకాకుళం నుండి, సో గుడ్ ఆఫ్ యూ అంటూ మెసేజ్ పెట్టారనమాట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్, అక్టోబర్ 3 నెల్లూరు జిల్లా అంటూ, అంటే ఎక్కడి నుంచో వచ్చింది, మస్తాన్ బాషా గారు. కామర్తి శంకర్ రాజుల నుండి హాయ్, హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డం వెంకయ్య బంగారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం జ్యోతి గారు అంటూ శాంతినగర్ నుండి. ఓకే, ఒకడు వివిధ భారతి విజయవాడ కేంద్రానికి నమస్కారం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్, సందడి సందడికి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే యాకూబ్ బాషా నూర్జహాన్ కొత్తగూడెం నుండి, అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు. ఎలా ఉన్నారు అంటూ, నేనైతే చాలా బాగున్నానండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా గురించి మీరు చెప్పిన విశేషాలు చాలా బాగున్నాయి, మరొకసారి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మేడం. 3 గంటల సినిమా 1 గంటలో క్లుప్తంగా చెప్పాలంటే జ్యోతి గారే చెప్పాలి అంటూ, ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా కబుర్లు అదిరింది మేడం అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సందడి సందడి ప్రోగ్రామ్కి పాజిటివ్గా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నామంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, బెనలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ మెసేజ్ చేశారు. కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, అండ్ నెక్స్ట్ మధుకర్ మండూరు మధుకర్ లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుండి మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ రెడీగా ఉంది మీకోసం, అండ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న, అండ్ వింటూనే ఉండండి. అండ్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3.

అలా అలా అంటే వెయిట్ చేయించాను కదా ప్రశ్న కోసం, అలాంటి పరిస్థితులు అనమాట. సో ఎనీవే ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇచ్చేస్తాను ఏంటి అనేది, రెడీగా ఉండండి. సినిమాకి సంబంధించిన ప్రశ్న, సినిమా డైలాగ్ ఒక హీరో ఇంకొక యాక్టర్తో చెప్తారు, అంటే వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. ఇది ఏ మూవీ, ఎవరు అనేది నాకు గెస్ చేసి చెప్పండి. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే అప్పుడు ఆయన అంటారు మాటకి మాట, ఏ మిస్టర్ అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్, నా బ్రెయిన్లో 4 సినిమాలు ఎట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు. ఇంతకీ ఎవరు, ఎక్కడ, ఏంటా సినిమా, గెస్ చేస్తారు కదా. సో చాలా బాగుంటుంది ఈ సినిమాలో, కామెడీ అంతా కూడా ఒక రేంజ్లో ఉంటుందన్నమాట. అండ్ హీరోయిన్కి ఆయనకి మాట్లాడుకునే డైలాగ్స్ ఉంటాయి అసలు, అవును డార్లింగ్ ఏ డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అంటాడు. సో క్లూ కూడా ఇచ్చేసాను, గెస్ చేయండి. గెస్ చేసి ఏంటా సినిమా, ఎవరా హీరో అండ్ ఆ కమీడియన్, అసలు మామూలు హ్యాండ్సమ్ కాదు కమీడియన్ అయినా ఆయన, ఎవరు గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీరు అలా మెసేజ్ చేస్తూ ఉండండి. మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ చిత్రానికి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, డిఎస్పీ మ్యూజిక్లో ఎంజాయ్ లిజనింగ్.

Shakti FM 101.3. మెసేజెస్ చూద్దాం. నేను అడిగాను కదా, నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అంటే, అప్పుడు ఆయన చెప్తారనమాట, మాటకి మాట కౌంటర్ కి కౌంటర్ అని చెప్పి నేను చాలా డేంజరస్ తెలుసా అని అడిగితే, అండ్ ఇంకొకటి ఏంటంటే హీరోదా చెప్తారనమాట, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడు అనమాట. సో అది మ్యాటర్, ఇంతకీ ఎవరెవరు

రైట్ ఆన్సర్స్ పంపించారు ఏంటి చూద్దాం. అండ్ నేను క్లూ కూడా ఇచ్చాను, డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి, వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఐశ్వర్య అభిషేక్ అని చెప్తే అప్పుడు అంటారు అనమాట, ఇంతకీ మీలో ఐశ్వర్య ఎవరు అభిషేక్ ఎవరు అంటారు, ఏంటి జోక అని చెప్పి అంటుంది. చాలా చాలా బాగుంటుంది కామెడీ అంతా కూడా ఈ సినిమాలో. అండ్ చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. పడిన జోగనేంద్ర కాలనీ అప్పల రాజు, సర్కారీ వారి పాట కాదు కదా అది రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ ఆ మూవీ కాదు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి మా దామర్ల చినిమస్థాన్ రావు, దామర్ల పెదమస్థాన్ రావు మెసేజ్ చేశారు. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరి సందరి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి, అండ్ స్వాగతం టు సందరి సందరి మేడం అంటూ నరసింహారావు ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్స్ లేవు. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు వితౌట్ ఆన్సర్. అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుండి పంపించారు, సూపర్. అండ్ శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు అది కాదు కదా. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి జల్సా అంటున్నారు, కాదు. అండ్ సెకండ్ రైట్

లక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్స్ లేవు. సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు వితౌట్ ఆన్సర్ అండ్ ఫస్ట్ రైట్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదార్ వీరేష్ రాజోలి మండలం నుండి పంపించారు, సూపర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు, అది కాదు కదా. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి జల్సా అంటున్నారు, కాదు. అండ్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి శుభ మధ్యాహ్నం జ్యోతి గారు అంటూ శ్రోతలందరికీ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు అంటూ కొడుమూరు నుండి నాగేళ్ల విశ్వేశ్వరయ్య, శరణ్ తేజ్ రఘుపతి ఈశ్వరమ్మ మెసేజ్ చేశారు సెకండ్ రైట్ ఆన్సర్. సో రెండు ఇద్దరు రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత, హస్రీత, బుజ్జిగాడు కూడా కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, యాక్టర్ అయితే మీరు కరెక్ట్గానే గెస్ట్ చేశారు, మూవీ పేరు చెప్పలేదు. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ మనకి శ్రీగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుండి పంపించారు. అండ్ వివి రెడ్డి యాక్టర్ కరెక్టేనండి, బట్ ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు అది. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ గాంధీ తిరుపతి నుండి పంపించారు. అండ్ కమతం వీరమ్మ వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఫణి సత్యశ్రీ తెనాల నుండి మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నరేష్ ఫ్రమ్ గార్ల దిన్నె మెసేజ్ చేశారు. ఇంకా ఎవరున్నారు చూద్దాం, ఇది కూడా కాదు కదా, ఓకే రైట్ ఆన్సర్ నరేష్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే హీరోయిజ్ అంటూ కమిడియన్ మై నేమ్ ఇస్ దారిపిడి అండ్ సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు అండ్ ఆన్సర్ లేదు. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెనెలవల్లి కూడా రాంగ్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగా రాంగ్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రాంగ్ ఆన్సర్. అందరూ ప్రభాస్ మూవీ అనుకుంటున్నారు, అంటే డార్లింగ్ అనగానే డంగ్ అయిపోయావేంటి అనగానే ప్రభాస్ మూవీకి వెళ్ళిపోయారు, కాదు అనుష్క ఆయన్ని అంటుందన్నమాట హాయ్ డార్లింగ్ అని చెప్పి అన్నప్పుడు ఆవిడ అతను అంటే ఏంటి డార్లింగ్ అంటే ఏంటి డార్లింగ్ అంటే డంగ్ అయిపోయావు అంటాడు. సో అంత హ్యాండ్సమ్ హీరో తోటి ఆయన ఈక్వల్గా కంపేర్ చేసుకుంటారనమాట సో ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజోల్ నుండి జయన్న క్వశ్చన్ వినలేదు అంటున్నారు. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి శుభ మధ్యాహ్నం అంటూ మెసేజ్ చేశారు, బట్ రాంగ్ ఆన్సర్, ఆన్సర్ లేదు. అండ్ నెక్స్ట్ లక్ష్మీ గుంటూరు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే అతడు మూవీ కాదండి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, మిర్చి కూడా కాదు. అండ్ నెక్స్ట్ రాజోలి నుండి బసవరాజ్, యా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియడం లేదు, మీరే చెప్పగలరు. నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, నేను తప్పకుండా చెప్తాను. శాంతినగర్ నుండి ఒకే ఒకడు, యాక్టర్ని అయితే కరెక్ట్గానే చెప్పారు, బట్ ఇంకొకసారి ట్రై చెయ్యండి, నాకు తెలిసి ఆన్సర్ వస్తుందని అనుకుంటున్నాను నేను. మన్మధుడితో పోల్చుకున్నారన్నమాట మన యాక్టర్ ఆయన. సో కామెడీ విషయంలో అసలు ఈయనే మన్మధుడు, సమస్య లేదు. సో అది చూద్దాం, ఇంకా ఎవరైనా పంపిస్తారేమో, ఎవరికి తెలుసో చూద్దాం. బట్ బిఫోర్ దట్ ఇంకొక సాంగ్ నేను ప్లే చేస్తాను, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత నేను ఆన్సర్ ఏంటి అనేది చెప్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి ప్రశ్నను రిపీట్ చేస్తాను. నీ బ్రెయిన్ బెజవాడలో లివర్ లింగంపల్లిలో ఉండాలనుకుంటానే అని హీరో అంటే, అప్పుడు ఆయన అంటారన్నమాట, మాటకి మాట కౌంటర్కి కౌంటర్ నేను చాలా డేంజరస్ అంటారన్నమాట అని అప్పుడు చెప్తారు. ఏ మిస్టర్, అందం విషయంలో నువ్వు నేను ఒకటే కావచ్చు, బ్రెయిన్ విషయంలో మాత్రం నీకు నాకు చాలా తేడా ఉంది. నీ బ్రెయిన్లో ఒకటే సినిమా ఆడుతుంది, నాది మల్టీప్లెక్స్ బ్రెయిన్, 4 సినిమాలు అట్ ఏ టైం ఆడుతూనే ఉంటాయి తెలుసా అంటాడనమాట. సో అది మ్యాటర్. హీరోయిన్ అయితే మాత్రం అనుష్క, నేను ఆ క్లూ ఇచ్చేస్తాను. గెస్ట్ చేయండి రైట్ నౌ. మీకోసం ఛాలెంజ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానికి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

సరుసు వయసులతో ఎడతల దరువులతో ముద్ద.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయం ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షించారు. రైతు సంక్షేమమే ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఏరువాక కార్యక్రమాన్ని గుంటూరు లాం ఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయంలో ఆయన ఈరోజు ప్రారంభించారు. పొగాకు వేలం కేంద్రాల్లో లోబెడ్కు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని వెల్లంపల్లిలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని ఈరోజు ఆయన సందర్శించి వేలం ప్రక్రియను పరిశీలించారు. రాష్టంలో ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎఫ్సెట్ ఫలితాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు విడుదల చేస్తారని సెట్ చైర్మన్ జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు చెప్పారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో శాప్ నిధులతో నూతనంగా నిర్మించిన బాక్సింగ్ అకాడమీ శిక్షణ

దాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ నిర్మించామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని అమలాపురం శాసనసభ్యులు హైదరాబాద్లో ఆనందరావు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని సమనస్స వద్ద ఏరువాక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్తో కలిసి ఆయన ఈరోజు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆధునీకరిస్తూ రైతులకు పారదర్శకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తోందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడి నాగరాజన్ చెప్పారు. భీమవరంలో ఈరోజు ఆమె అధికారులతో మాట్లాడుతూ రైతులు సాగు చేసిన పంటల వివరాలను ప్రభుత్వం రూపొందించిన ఏపీఏఐఎంఎస్2లో నమోదు చేసుకోవాలని సూచించారు. నిర్ణయాల కోసం సమాచారాన్ని ఉపయోగించడం అనే ఇతివృత్తంతో జాతీయ గణాంక దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. ప్రముఖ ఆర్థికవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జూన్ 29వ తేదీన దేశవ్యాప్తంగా అధికారికంగా జాతీయ గణాంక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Bharti FM 101.3.
1: Samayama bale sayam chesavamma ottuga.
2: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
3: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఓ పాట కనులు తుడిస్తే
3: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
2: ఓ పాట మనసుకి హత్తుకుంటే
3: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
2: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
3: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
2: 101.3. త్రీ మినిట్స్ సిక్స్ సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్న లిజనర్స్ అందరికీ కూడా హాయ్ హాయ్ హాయ్ అనమాట మీ అందరికీ కూడా. సో చాలా మంది మిమ్మల్ని ఈ రోజు గుర్తు చేసుకున్నారు. ఇక్కడ మన స్టేషన్ లో వాళ్ళు, మన స్టేషన్ డైరెక్టర్స్, ఇంతకు ముందు వర్క్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సందర్భంగా కలవటం అండ్ ఈ సందరి ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడే వాళ్ళ స్టూడియోలోకి రావటం, వాళ్ళు లిజనర్స్ అందరూ వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారా, రేడియోలో కాంటాక్ట్లో ఉన్నారు, ఇవన్నీ అడగటం నిజంగా వాళ్ళు అంత ఇదిగా గుర్తుపెట్టుకొని మీ అందరి పేర్లు చెప్తుంటే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో అది మ్యాటర్. ఎనీవే సందరి ప్రోగ్రామ్లో ఉన్నాం. మరి ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు ఏంటి అనేది చూద్దాం. కొన్ని పెండింగ్ ఉన్నాయి రైట్ ఆన్సర్స్. తర్వాత మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కొల్లాపూర్ నుండి సోనీ రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్. హాయ్ జ్యోతి అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి పేరు పంపించలేదా, ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్ని పంపించారు. భాగమతి మూవీ కాదండి అది, వెయిట్ చేయండి నేను ఆన్సర్ చెప్తాను. అండ్ అలాగే నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి అందరికీ నమస్కారం అంటూ మెసేజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సందరి ప్రోగ్రామ్కి సుస్వాగతం అంటూ మిర్చి మూవీ కాదండి అది, రాంగ్ ఆన్సర్, కామేశ్వరి కళ్యాణి సూరిబాబు కామేశ్వరపేట నుండి మెసేజ్ చేశారు. అండ్ ఇస్మార్ట్ శంకర్ మూవీ కూడా కాదు, సులోచన కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు. ఇంకా రైట్ ఆన్సర్ ఏంటి అనేది నేనే చెప్పేస్తాను, రగడా మూవీ నుంచి నాగార్జున అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్లో ఈ డైలాగ్.

మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆ స్టేట్ పేరేంటో తెలిస్తే 8662484114 ఈ నంబర్కి మెసేజ్ చేసేయండి. మీ పేరుతో పాటుగా రైట్ నౌ మీకోసం రగడా మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. కార్తీక్ గీత మాధురి పాడినటువంటి రామజోగయ్య శాస్త్రి గీతం ఇది. వింటూ స్టేట్ ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
4: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
5: అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్

0: మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

3 hours 11 minutes 56 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సెకండ్ క్వశ్చన్ ఇచ్చేసాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని. మెసేజెస్ చూద్దాం ఎవరెవరు పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ పెట్టిన జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కేదర్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. లక్ష్మి ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ మీరైతే చక్కగా స్టేట్ అండ్ ఆ ప్లేస్ జిల్లా కూడా పంపించారనమాట, సూపర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ హాయ్ జ్యోతి గారు అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం మెకానిక్ వెంకటా చలపతి టైలర్ రమేష్ వీళ్ళు పంపించారండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి గుజరాత్ అనుకుంటున్నా అంటున్నారు, కాదండి నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది. అండ్ జయం భాషా ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్, సుజాత, చోటు, శ్రీజన్, కార్తికేయ, తనయ్, మనీష్, రజిత మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెలడీ జో కుసుమ అంబడి నగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి దామర్ల చినమస్థాన్రావు పెదమస్థాన్రావు వీళ్ళు కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ శ్రీ వైష్ణవి చెన్నై నుండి రైట్ ఆన్సర్. నాగేంద్రప్ప ఉడేవున మొలకలూరు తాలూకా కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. అండ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన గారు నేను మీ మెసేజ్ చదివేశాను. అండ్ అలాగే నెక్స్ట్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ నుండి రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అవన్నమాట. మొత్తానికి ఆల్మోస్ట్ అందరూ కూడా జీకేలో బాగా ఫుల్గా నాలెడ్జ్ అయితే సంపాదించేసుకుంటున్నారు. మొత్తానికి రైట్ ఆన్సర్ని పంపించేశారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో ఉంది. త్రీ అవర్స్ 15 మినిట్స్ 8 సెకండ్స్లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ సందడి సందడి ప్రోగ్రాంలో ఉన్నాం. మరి థర్డ్ క్వశ్చన్ గెట్ రెడీ. మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? ఇంకొకసారి రిపీట్ చేస్తాను. మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది? రైట్ ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడు మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం నుంచి భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండు వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి 14 అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గొట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
2: చిరు చిరు జల్లెల్లో విధవులు తడిసాయే, తడిసిన ఇద్దరి

0: Bharati FM 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట

0: మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

3:21:35 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ థర్డ్ క్వశ్చన్ ఇచ్చేసాను కదా, మన భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించబడింది అని అడిగాను. చూద్దాం మెసేజెస్ ఎవరెవరు పంపించారో. సో మనకి ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నరసింహారావు ధనలక్ష్మి దేవరగట్ల కొత్తగూడెం నుండి మెసేజ్ చేశారు. ఏపీ అట ఎలా అండి, హౌ హౌ కాదు కదా. రమేష్ తొంతి అనంతపురం ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి, శ్రీ విజయపురమా అదెక్కడ, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, భద్రేశ్వరచారి మేడ్చల్ అయ్యప్ప నగర్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ సూపర్. అండ్ రాజోల్ నుండి జయన్న, ముంబై కాదు కదా, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి శ్రీ విజయపురం అంటున్నారు, రాంగ్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కేదారి వీరేష్, రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ ముంబై ఫోర్ట్ మార్కెట్ అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, మై నేమ్ ఇస్ దారిపినేని సాయి కృష్ణ, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలిపి అంటూ కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అనంతపురం మూడో రోడ్డు మెకానిక్ వెంకట చలపతి, టైలర్ రమేష్, రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ ఒకే ఒక్కడి నుండి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు, లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి, భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే జగిత్యాల అయ్యప్ప కాలనీ నుండి ప్రకాష్ సుజాత చోటు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి నుండి దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు. అనంతపురం నుండి ఇమాయిబి మహాన్బి ఒరిస్సానా, అయ్యో కాదండి, రాంగ్ ఆన్సర్. కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక, వెన్నెలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇమానేని వెంకటేశ్వరరావు, ఆమెదగిరిపట్నం, వేటపాలెం బాపట్ల జిల్లా నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ ఎన్టీఆర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి గీతారెడ్డి, రాంగ్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్ నుండి, రాంగ్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, రాంగ్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి, వెంకటగిరి, సాలి కాలనీ నుండి, నో నేను ఎక్కడా అని అడిగాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు, రైట్ ఆన్సర్. అండ్ శ్రీ విజయపురం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఓకే, రేణుకా గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు. అండ్ ఏంటా సముద్రం, ఏంటా సీ అనేది చెప్తే సరిపోతుందన్నమాట. ఇంకా ఎవరెవరు పంపించారో చూద్దాం. మంగళగిరి నుండి జయలక్ష్మి, రైట్ ఆన్సర్. అండ్ దామర్ల చినమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు మంగళగిరి నుండి, రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ హాయ్ నా పేరు డి సూరిబాబు అంటూ వైఫ్ కళ్యాణి, కామేశ్వరిపేట, శ్రీకాకుళం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. అండ్ మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, నిజామాబాద్ ఉమ్మడి నుండి, రైట్ ఆన్సర్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమస్తే మేడం అంటూ నంద్యాల నుండి ఇస్మాయిల్ మెసేజ్ చేశారు, అయ్యన్ అంటున్నారు ఏంటో మరి. ఓకే, అండ్ నంద్యాల జిల్లా భానుముఖల్ నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్, రైట్ ఆన్సర్. సో చాలా వరకు మనకి రైట్ ఆన్సర్స్ అయితే వచ్చినాయి. ఇదికి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అండమాన్ సముద్రం అండి, అక్కడి నుండి అనమాట. సో భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ సీ సముద్ర చేపల సాగు ప్రాజెక్ట్ అనేది అక్కడ స్టార్ట్ చేశారు, అది మ్యాటర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

సో మరి సినిమాకి సంబంధించిన ప్రశ్న ఒకటి అడుగుతాను. యాక్చువల్ గా చాలా మూవీస్ లో మనం రీసెంట్ గా చూస్తూనే ఉన్నాం కదా, ఒక్క హీరో సినిమాకి ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అనమాట. చాలా ఫేమస్ కూడా అయినాయి ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా, మనకి రంగమార్తాండలు చిరంజీవి గారు ఇట్లా చాలా, అండ్ జల్సా మూవీకి వచ్చినప్పటికి మహేష్ బాబు గారు ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తూనే ఉన్నారు కదా. సో ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను దీనికి సంబంధించి. మన మాస్ మహారాజా రవి తేజ డబ్బింగ్ ఇచ్చారు, అది కూడా ఒక సైకిల్ కి, ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్ కి ఆన్సర్ ని, మీ పేరుని పంపించేసేయండి. మాస్ మహారాజా రవి తేజ ఒక సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు డబ్బింగ్, అది ఏ సినిమా అని అడిగాను. గెస్ట్ చేసి రైట్ ఆన్సర్ నాకు పంపించేసేయండి. మీకోసం కూలీ నంబర్ 1 చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాటని వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

3:38 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మీ జ్యోతి అండ్ సందేశ్ అనే ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో మరి ప్రశ్న అయితే అడిగాను, ఆన్సర్స్ అలా అలా వచ్చేస్తూ ఉన్నాయి. మాస్ మహారాజా ఒక సైకిల్ కి వాయిస్ ఓవర్ ఇచ్చారు, అది ఏ సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు అండ్ రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్ అండ్ లక్ష్మీ ఫ్రమ్ గుంటూరు రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్ అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. రేణుక గోపరాజు కడప నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ అండ్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ అండ్ మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మౌలాలి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం మూడో రోడ్ అంట మెకానిక్ వెంకటాచలపతి టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ సాయి కుమార్ గూడూరు నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ మై నేమ్ ఇస్ సునీల్ కృష్ణ తిరుపతి నుంచి అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. రాకేష్ ఫ్రమ్ ముంబయా ఓకే రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. డి సూరిబాబు వైఫ్ డి కళ్యాణి కామేశ్వరిపేట విలేజ్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి గడ్డిరాజు సంహిత రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు పెదమస్తానరావు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి శ్రీనివాసులు విజయలక్ష్మి మేఘనాచార్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ మై నేమ్ ఈజ్ అంటూ మెసేజ్ చేశారు ఆన్సర్ ఓకే. దారిప్రిన్ సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ రైట్ ఆన్సర్. శ్రీధర్ రావు శాంతి ఎస్టేట్ ఆదో నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి ఇమాంబి రైట్ ఆన్సర్. నమస్తే మేడం అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మంగళగిరి సాయినగర్ నుండి తిరువీధుల బాబు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. మిత్ర బృందం అంట ఓకే. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ నెక్స్ట్ రమేష్ దొంతి అనంతపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిస్సా రైట్ ఆన్సర్. అండ్ రవితేజ అంటూ యా రైట్ ఆన్సర్ ని పంపించారు శ్రీ వైష్ణవి చెన్నై నుండి. అండ్ శ్రీ విజయాపురం మేడం అండమాన్ నేమ్ చేంజా ఓకే ఓకే అండి.

అండ్ నెక్స్ట్ మెసేజ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ సునీల్ యాక్ట్ చేసినటువంటి మూవీ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి పాటలు వినిపిస్తున్నారు. ఓకే అండి. అండ్ నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల కూడా మెసేజ్ చేశారు. సాంగ్ రిక్వెస్ట్ లేదు, ఉంటే డెఫినెట్గా నేను ప్లే చేస్తానండి. అండ్ రైట్ ఆన్సర్ని పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్యక్రమ సమర్పకులకు సహస్రోతులకు నమస్తే అంటూ జేరుబతులు బుజ్జయ్య ఫ్యామిలీ మెంబర్స్ తరాలపల్లి కాజీపేట నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుండి ఆదిశేష్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఊర్మిళ గోసాల అంట, రైట్ ఆన్సర్. అండ్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నంద్యాల నుండి ఇస్మాయిల్ అయాన్ దనీష్, రైట్ ఆన్సర్. అండ్ అయ్యావరెడ్డి బద్వేల్ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. అండ్ షేక్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరిపట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ ఎక్కడ? ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి సాల్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. ముజఫర్నగర్ కర్నూలు నుండి దేవేంద్ర బాబు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ కె రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు నుండి మెసేజ్ చేశారు, బట్ ఆన్సర్ అది కాదండి. వీరేంద్రనాథ్ పటేల్ కుంకనూరు గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి, రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి పులిపాటి, ఓకే, మిర్యాల తిరుమలయ్య ఆండాళ్ళు, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి, రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఒక సినిమా ప్రశ్న ఇస్తే హాఫ్ సెంచరీ దాటిపోయి ఆన్సర్స్ వచ్చినాయి అనమాట, అది మ్యాటర్ అయితే. సో అన్ని మెసేజెస్ 16 మెసేజెస్ వచ్చేసినాయి, అందరూ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్సే పంపించేశారు. మాస్ మహారాజా రవితేజ ఒక సైకిల్కి డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు కదా, అది మర్యాద రామన్న సినిమాలో అండి, సునీల్ మూవీ.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను, ఇది డాన్స్ కి సంబంధించింది అనమాట. ఒక స్టేట్ కి సంబంధించిన డాన్స్ చెప్తాను నేను, అది ఏ ఏ స్టేట్ అనేది మీరు నాకు గెస్ చేసి 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని మీ పేరుని పంపించండి. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి చెందిన సాంప్రదాయ నృత్యాలు? ఇందాక నేను ఆల్రెడీ దీనికి సంబంధించి, అంటే ఈ ఆన్సర్కి సంబంధించిన ప్రశ్న కూడా వేశాను, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఎక్కడుందో ఈ డాన్స్ కూడా ఆ స్టేట్కి సంబంధించింది అనమాట. చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్కి సంబంధించిన చెందినటువంటి సాంప్రదాయ నృత్యాలు అని అడిగాను. ఎస్ చేయండి, 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. రైట్ నో మీకోసం విక్రమార్కుడు చిత్రం నుంచి ఎంఎం కీరవాణి సునీత పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది కీరవాణి మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ஆர்த்தி எஃப்எம் 101.3. ఎవరెవరు మెసేజెస్ చేశారో చూద్దాం. దీనికి కూడా చాలా మెసేజెస్ వచ్చేసినాయి మనకి. సో డాన్స్ కి సంబంధించిన ప్రశ్న అని అడిగాను కదా, సో చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఉత్తరప్రదేశ్. అంటే మీరు యాక్చువల్గా నేనేం అడిగాను, చోలియా జోరా డాన్స్ ఏ స్టేట్ కి చెందిన సంప్రదాయ నృత్యాలు అని అడిగాను. చూద్దాం రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అనేది. ఆత్మకూరు నుండి ఆదిశేషు రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ అలాగే ఫాతిమా కర్నూలు నుండి రైట్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోదారాజు కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సూర్యప్రకాష్ పెనుకొండ నుండి రైట్ ఆన్సర్, తిరుపతి నుండి సంహిత గాదిరాజు రైట్ ఆన్సర్, చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి రైట్ ఆన్సర్, అనంతపురం మూడో రోడ్డు వెంకటాచలపతి టైలర్ రమేష్ వీళ్ళిద్దరూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ అనురాధ అనంతపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ వైవీరావు జయలక్ష్మి తిరుమలగిరి సికింద్రాబాద్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్, లక్ష్మీ ఫ్రామ్ గుంటూర్ రైట్ ఆన్సర్, అండ్ రాజోల్ నుండి భరత్ రాయిత్య రాజస్థాన్. రాజస్థాన్ కాదండి, నేను అడిగింది ఏ స్టేట్కి సంబంధించినటువంటి సాంప్రదాయ నృత్యాలు, చోలియా జోరా. ఓకేనా, చూద్దాం రమేష్ దొంతి అనంతపురం.

ఆన్సర్ అంటూ కాదు, కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే సుందరి విజయవాడ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండలం ముల్లగుర్తి విలేజ్ నుండి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘనాథ్, చాణిక్య, శంకర్ కుమార్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నాగేంద్రప్ప మోలకలమూర్ తాలూకంట కర్ణాటక నుండి మెసేజ్ చేశారు. అండ్ బ్రహ్మం ఖమ్మం నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. కనకారావు పెడని నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్, శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్. అండ్ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఓకే, ముందు పంపించింది అయితే రైట్ ఆన్సరే. కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్. కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి తులసి ఫ్యామిలీ.

నుండి మెసేజ్ చేశారు. అండ్ రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్, అండ్ రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్, పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్, అండ్ హిమాచల్ ప్రదేశ్ కాదు, ఓకే ముందు పంపించింది అయితే రైట్ ఆన్సరే. కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ఇంకా మెసేజెస్ ఉన్నాయి. నరసింహారావు దేవరగట్ల కొత్తగూడెం నుండి రైట్ ఆన్సర్, కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్, కర్నూల్ ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి తులసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ చోలియా ఎస్ ఎరమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ పుట్టపాకు నుండి మిరియాల తిరుమలయ్య ఆండాలు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇమానేని వెంకటేశ్వరరావు ఆమోదగిరి పట్నం వేటపాలెం బాపట్ల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్ వజ్రపు కొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ట్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ బత్తిని రవికుమార్ ఓకే అయిపోయింది. మలాన్బి కర్నూలు బాలాజీ నగర్ నుండి రైట్ ఆన్సర్. భోజ్పురి అన్నారేంటి మీరు? ఓకే రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ నుండి మెసేజ్ చేశారు మహారాష్ట్ర నుండి. ఒక ఆన్సర్ నాకు కనిపించలేదు. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు? జరుబతులు బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఒక్కసారి మీ పేరు అవి పెడుతున్నారు, ఆన్సర్ దగ్గర మాత్రం మీ పేరు పెట్టట్లేదు, మళ్ళీ పైకి వెళ్ళి చూడాల్సి వస్తుంది. సో అది చూసుకోండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నమస్తే అంటూ ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల రైట్ ఆన్సర్, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అయ్యవార్ రెడ్డి బద్వేల్ కడప నుండి ఆన్సర్ పంపించారు పేరు లేకుండా. గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ పంపించారు బట్ ఆన్సర్ లేదు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజశేఖర్ రెడ్డి వీరారెడ్డి ఆదోని నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు ఎప్పట్లానే ఈ రోజు కూడా సందడి సూపర్ సక్సెస్, మళ్ళీ వివిధాలు కలుద్దామంటున్నారు. షూర్ అండి తప్పకుండా. అండ్ ఈ ప్రోగ్రామ్ అయ్యాక గరం గరం ఛాయ్ తాగండి అంట సూరిబాబు వైఫ్ ది కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం. మీకంటే కామేశ్వరి కళ్యాణి గారు పంపి పెడతారనమాట టీ, ఇప్పుడు అలా కాదు కదా ఇక్కడ. సో అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యూ కన్సర్న్. ఉత్తరాఖండ్ అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ని పంపించారు. సో రైట్ ఆన్సర్ ఉత్తరాఖండ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆన్సర్స్ అన్ని చక్కగా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సందేశాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఫైనల్గా ఒక సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది, నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం నుంచి టిప్పు హరిణి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మురళీకృష్ణ. గ్రామీణాభివృద్ది పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. ఢిల్లీలో గ్రామీణాభివృద్ది పథకాల అమలుపై మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వీబీజీ రామ్జీ నోటిఫికేషన్ను పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. జూలై 2వ తేదీన తిరుపతిలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. సైబర్ నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నామని హోంమంత్రి వంగన్పూడి అనిత పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు టూల్స్ ఇస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్లో ఈరోజు నిర్వహించిన సైబర్ క్రైమ్స్ రికవరీ మేళాలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ బాధితులకు రికవరీ చేసిన చెక్కులను హోంమంత్రి సందర్భంగా అందజేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. గుంటూరు లాంఫార్మ్లోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్వా కార్యక్రమాన్ని ఆయన ఎదురు ప్రారంభించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహిళా శిశు సంక్షేమం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో నిర్వహించిన ఏర్వా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలు తొలి ఎంపికగా భావించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలలను తీసుకురావడమే తమ లక్ష్యమని విశాఖపట్నం లోక్సభ సభ్యులు శ్రీభరత్ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా మధురవాడ వాంబే కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఆయన ప్రారంభించారు. సమాజ హితం ప్రజా చైతన్యం కోసం పాత్రికేయులు నిస్వార్థంగా పనిచేయాలని రాష్ట జలవనరుల శాఖ మంత్రి

నిమ్మల రామారెడ్డి కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సిఆర్ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ విలేకరుల పునశ్చరణ శిక్షణా తరగతుల 2 రోజుల కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఖేత్ బచావో కార్యక్రమంలో భాగంగా ధవళేశ్వరం వ్యవసాయ కళాశాల వ్యవసాయ క్షేత్రం మరియు పరిసర ప్రాంతాల్లో నేలకోత నివారణ, వర్షపు నీటి సంరక్షణ, వాటర్ షెడ్ నిర్వహణ చర్యలు అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులకు నేల నీటి వనరుల సంరక్షణ ప్రాముఖ్యతను అధికారులు వివరించారు. ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్ర 2020 లాంఛనంగా ప్రారంభమైంది. పవిత్ర గుహాలయంలో ప్రథమ పూజను ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కార్యక్రమంలో పాల్గొని యాత్ర సన్నాహకాలకు అధికారికంగా శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జులై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28 శ్రావణ పౌర్ణమి రక్షాబంధన పండుగలతో ముగుస్తుంది. మొత్తం 57 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మినిట్స్ 7 సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. మంచి ప్రశ్నలు వేశారు మేడం, పాటలు కూడా అన్ని బాగున్నాయంటూ థ్యాంక్ యూ సో మచ్ అని రామలింగప్ప కోసిగి మండలం కర్నూలు జిల్లా నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షో సూపర్ గా ఉంది అంటూ శ్రోతలందరినీ గుర్తు చేసుకున్న ఆకాశవాణి అందరికీ కూడా సిబ్బంది అందరికీ ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం వివిధ ప్రోగ్రాంలోకి అయితే వచ్చేసాం కదా, మరి మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్గా ఈరోజు ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా కంపోజ్ చేసినటువంటి పాటలు బ్యాక్ టు బ్యాక్ మీకోసం వచ్చేస్తాయి. ముందుగా భారతీయుడు చిత్రం నుంచి హరిహరన్ హరిణి పాడినటువంటి భువనచంద్ర గీతం ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ప్రేమికుడు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా రాజశ్రీ. గీతం విన్న తర్వాత 4 hours 20 minutes 9 seconds లో ఉంది వీబీ క్లాక్ అండ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఉదిత్ నారాయణ్ తో కలిసి పాడిన పాట విన్నారు ప్రేమికుడు చిత్రం నుంచి. అండ్ మనమైతే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం వివిధాలు. తర్వాత వినబోతున్న పాట ప్రేమతో. ఈ చిత్రానికి శ్రీకుమార్ చిత్ర పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఒకే ఒక్కడు చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ కవితా సుబ్రహ్మణ్యం పాడిన బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు. అండ్ నెక్స్ట్ మీరు వినబోతున్న పాట నువ్వు నేను ప్రేమ ఈ చిత్రం నుంచి. నరేష్ అయ్యర్, శ్రేయా ఘోషల్ పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

బాంబే మూవీ నుంచి చిత్ర గారు పాడినటువంటి వేటు సుందరామూర్తి గీతం విన్నారు. 4 hours 46 minutes లో ఉంది వీబీ క్లాక్. వినబోతున్న తర్వాతి పాట ఏ మాయ చేశావే. ఈ చిత్రానికి దేవన్ చిన్మయి పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం.

స్టూడియోలో సమయం 4:50 గా వస్తుంది. ఇప్పుడు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ్ భారతి FM 101.3.

Hello, dear friends. Welcome to Vanilla Program with me, your RJ Chetan. Urugula Paragula Jeevitamlo Enno Anarogya Samasyalu Ventaadutunnayi. Saraina Aharanni Teesukokapovadam Valla Enno Anarogya Samasyalu Vastunnayi. Aithe Mukhyanga Nilva Unchina Aharanni Asale Teesukokoodadu Antunnaru Vaidya Nipunulu. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు. అయితే ఇది కొంతమందికి తప్పదు.

0: నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయండి.

0: చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డకట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డకట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డకట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజు తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో?
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలాఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది.

0: గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బందే. కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిత ఆహార పదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెలా ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెలా ప్రోగ్రాం మీ చేతంతో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
2: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. మీరు ఇంతవరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు రిలే విన్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం సాయంత్రం 5 గంటలు. ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఇప్పుడు గాలివాన నాటిక ప్రసారం అవుతుంది. పాలగుమ్మి పద్మరాజు గారి కథానికకు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, నిర్వహణ కేజీ పాండురంగ, కలగ కృష్ణమోహన్, సహకారం శ్రీ కోకా సంజీవరావు. వినండి గాలివాన నాటికా.

0: Amiga Deniz, tatil.
1: Potter?
2: Ayya. Ee bandi kalalani?
1: Rajamundri boye bandi. Ayyo ee saman isko. Aa gori getla ivvali mattukunta. Avunu late emaina unda?
2: 2 gantala late andi.
1: 2 gantale? Cha cha. Em railo em lokam. సరే పద పద ఇగో ఇంటర్ క్లాస్ లో పెట్టాలి.
2: అలాగేనండి.

0: ఓ రమణయ్య, బాగున్నావా?
1: బాగున్నానండి. ఎక్కడికో ప్రయాణం అనుకుంటాను. అనుకుంటా ఎక్కడికో
0: ఎక్కడికో ప్రయాణం లేకుండా రైల్వే స్టేషన్కి ఎందుకు వస్తామయ్యా?
1: మరేనండి, అనుకున్నా ఎక్కడో ఉపన్యాసం ఇవ్వటానికే బయలుదేరి ఉంటా.
2: బాబు, ఎయిటింగ్ రూమ్లో కూర్చుని కానీ రండి, సామాన్లు ఇక్కడ పెట్టేస్తాను, బండి దాగానే వచ్చి లోపలికి ఎక్కిస్తానండి.
0: సరే సరే. రమణయ్య
1: అయ్యా,
0: నువ్వెందాక
1: పవర్ ప్యాట్ వెళ్ళాలండి.
0: రా, కాసేపు కూర్చుందాం.
1: లేదండి, మా అమ్మగారిని ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టి వచ్చాను. మీరు కనిపిస్తే పలకరించాను, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుందండి.
0: ఎందుకో?
1: 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, మీరేమీ చెక్కు చెదరలేదండి. ఆ నల్లని జుట్టు, ఆ బింకం, మీరేమనుకున్నా సరే పిన్ని గారు మీకంటే వయస్సులో పెద్దనిపిస్తారనుకోండి.
0: అలాగే ఆవిడ వింటే కర్ర పుచ్చుకోగలదు. జాగ్రత్త,
1: పెద్దవారు పడితే దెబ్బలు పడతాం ఉన్న మాట అన్నాను. మీ క్రమశిక్షణ, ఆహార విహారాలు, తామరాకు మీద నీటి బొట్టులా మీ నిర్లిప్తత, మనస్సు స్వచ్ఛంగా ఉంటే వయస్సు కనపడదండి.
0: రమణయ్య, పొగడ్తలకి ఏం కానీ సంపాదించింది ఏదో సంపాదించాం. ఎంతకాలం సంపాదిస్తే తృప్తి? దీనికి అంతమేది?
1: మాకు తెలీదా? మీరు దలుచుకుంటే మరో 10 ఏళ్ళు వకీలుగా మీకు తిరుగులేదు. అయినా దర్జాగా పెద్దబ్బాయికి ప్రాక్టీస్ అప్పగించేశారు, ఆధ్యాత్మిక ధ్యాసలో పడ్డారు. అలా చెయ్యాలని ఉన్నాయి, ఎంతమందికి సాధ్యమవుతుంది చెప్పండి.
0: చూడు రమణయ్య, ఒక్కటి చెప్తాను విను. విస్తారంగా మాట్లాడడం నా పద్ధతికి వ్యతిరేకం. మనిషి అన్నాక జీవితంలో కొన్ని నియమాలు పాటించాలని నా మతం. వాటిని అతిక్రమించకుండా జీవించడం సాహసమే, అది నాకుంది. మనిషి నడవడిని దిద్దడానికి నియమాలు లేకపోతే ఎలా?
1: అవునవును, మీరు వాచాచి చెప్పాలా ఏమిటి? పిల్లల్ని మీరు పెంచిన తీరు, నియమాలు విధిస్తూనే మనోవికాసానికి మీరు ఇచ్చిన విలువ, మేము కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటాం ఈనాటికి.
0: నా విధి నేను నెరవేర్చాలనుకున్నాను, నెరవేర్చాను. ఆధ్యాత్మికంగా నేను అనుభవంలోకి తెచ్చుకున్న 4 మంచి మాటల్ని ఇతరులకు చెప్పాలని తహతహ పడుతున్నాను. ఇది నా విధి అని అనుకుంటున్నాను.
1: అవునవును, రసవంతంగా మాట్లాడగలరు. మీకి అయినా ప్రయాణం రాజమండ్రికేనా?
0: ఆ కాదు, గోదావరి ఇవతలే. ఆస్తిక మహాసమాజం అని ఒక సంస్థ, సామ్యవాదము రమ్య రసామోదము అని విషయం.
1: ఓహో, దివ్యంగా ఉంది. సామ్యవాదం రసాత్మ అనే విరుద్ధమైనవైనా మీరిచ్చే సమన్వయం బాగుంటుంది. ఉపన్యాసం వినే అదృష్టవంతుల్ని అభినందించాలి.
0: చూడు రమణయ్య, 5 దశలు దాటాను. లౌకికంగా సాధించింది ఏదో సాధించాను, ఆత్మనిష్ట ఆవశ్యకం గ్రహించాను. ఇంతకంటే తృప్తి ఏం కావాలి చెప్పు.
1: రావు గారు, ఎవరికైనా ఇంతకు మించి ఇంకేం కావాలి చెప్పండి. మరి నేను వెళ్ళరానా?
0: మంచిది మంచిది, మాటల్లో పడి ఇక్కడే ఉండిపోయావు. పెద్దవాడు మీ అమ్మగారికి ఏం కావాలో చూడు.
2: పదండి బాబు, రైలు వచ్చింది.
0: సామాన్ పట్టుకో. ఆ గొడుగు, ఆ గొడుగు రైలు.
2: ఇదే, ఈ పెట్టలో ఎక్కండి బాబు.
0: ఇదిగో ఇదిగో కూలి. ఏ ఇంటర్ క్లాసో ఏమో, ఏమిటి మనుషులు? సామాన్లు సర్దిన తీరు చూస్తే బాగా దూరం వెళ్ళేలా ఉన్నారు. ఉన్నది 4, ఏమిటిది? నన్ను శత్రువులా చూస్తున్నట్టుంది వీళ్ళ వైఖరి. ఆ పెద్ద మనిషి పరిచయ పరుపు కాస్త మడిచి చోటిచ్చాడు. అదే ఇప్పటికి చాలు. చచ్చా, దిక్కుమాలిన సిగరెట్ పొగ వీడు. పక్కన భార్య ఉంది కదా, తోటి ప్రయాణికులు ఉన్నారు కదా, వాడి 50 వాడిది కానీ పక్కవాడిని పట్టించుకోని వాడు మనిషి.

0: చూడు చూడ పెద్ద మనిషి 50 ఏళ్ళలో ఉంటాయి, నా వయసు ఉంటుంది. డిటెక్టివ్ నవల ఎంత ఆపగా చదువుతున్నాడు, పక్కన వెలుగు తగ్గిపోతుంది.
1: ఏంటి హఠాత్తుగా ఇంత చీకటి పడిపోయింది? బాగా సాయంత్రం అయిందంటారా మాస్టరు? టైం ఎంత ఉంటుంది?
0: 3 గంటలు కావచ్చు.
2: బాగా గాలేస్తుంది. ఏమండి ఆ కిటికీ వేసేద్దరు.
1: ఇదిగో సిగరెట్ అయిపోయిందిగా, వేసేస్తా. ఈ ఒక్క తలిపే అన్ని కిటికీలు వేసేయాల్సిందే.
3: షబ్బా, జల్లు కూడా ప్రారంభమైంది.
0: అబ్బా చలి.
2: చుట్టూ మనుషులు, జరగండి, నేనే జరుగుతా.
1: దారుణంగా ఉంది గాలివాన.
2: చూడబోతే తుఫాన్లా ఉంది వరస.
4: ఎవరది ఇది? పరుపుల పెట్టి అని తెలియదు
5: బాబు. తాతగారు ముష్టముడకి కాస్త నిలబడ్డానికి సోటివరా తాతగారు.
4: ఎక్కడి సంతరా బాబు?
5: దయగల బాబులు, బిడ్డల కన్న తండ్రులు. ముష్టిముండతో కాని పారైలు బాబు. ఆకలి కడుపులో స్విచ్ ఆడుతుంది బాబులు. గొప్ప గొప్ప బాబులు, డబ్బున్న బాబులు, గొప్ప పిబులే అంటారు. పేదముండలు ఇలా ఆకలితో చచ్చిపోయేవారు బాబులు.
0: చూడు ముష్టి, దరిద్ర ముష్టి. దీని కడుపు నిండా తిండి లేకపోతే పోవచ్చు, కానీ ఇది ఆకలితో చచ్చిపోతున్న మాట మాత్రం అబద్ధం. చూడు ఆ కళ్ళల్లో దైన్యం ఉందా, ఆ కళ్ళల్లో తడుక్కు చూడు. ముసలిం మతుకే కాదు, రోగిష్టి అంతకంటే కాదు. పోని పసిదా? 30 ఏళ్ళు ఉండవు. ఆ చూపు చూడు, తింగరిగా లేదు, తింగరి.
1: కాళ్ళ దగ్గరలే ముందు.
4: ఏమిటే ఏమిటి నీ గోళ? వెళ్ళు వెళ్ళు.
5: అలాగనకండి తాతగారు, ఆ బాబు అంత రాతిగుండు కాదు బాబు. మీది ఆ బాబుగారికి ఇంత మాత్రం జాలేదు. ఆకలితో చచ్చిపోతున్న ముండలు ముష్టి అడిగితే పో అన్నాడా బాబు.
4: ఏమిటే ఏమిటంటావు? ఏం లేదు, వెళ్ళు వెళ్ళమంటుంటే.
5: ఇందులో డబ్బు ఉన్న ధరలు ఉన్నారని, నా వాటి ముష్టిమున్న ఆకలితో చచ్చిపోనివరని ఎంతో ఆశగా ఈ పెట్టులోకి వచ్చాను రా దేవుడా. ఈరోజు తిండికి సరిపడా ఆడుకుందాం అనుకున్నాను, ఎంత మోసం అయిపోయింది రా దేవుడా. ఆ 3వ క్లాస్ పెట్టులో పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకే ఎక్కువ జాలి ఈ బాబుల కంటే. నా కట్టం అంతా వాళ్ళకి తెలుస్తుంది. డబ్బున్న బాబులంతా రాతి గుండోళ్ళని తెలుసుకోలేకపోయాను రా దేవుడు. అవతలేమో గాలోనా, రైలు నడుస్తా ఉంది. ఇక్కడి నుంచి ఎలాగ పోను ఆ దయగల బాబులు ఉన్న చోటికి? ఎలా పోను?
1: మనది ఏ ఊరమ్మి?
5: ఓ ఊరేటి, ఓ పల్లెటి బాబు. మాలాంటి పేదవాళ్ళకి తాము కోటి పెబులకి చెప్పుకోడానికి ఊళ్ళు ఉంటాయి, పెద్ద పెద్ద లోగిళ్ళు ఉంటాయి. గేటు ముందు బంట్రోతులు కూసుని ముష్టోళ్ళని రానియకుండా తరివేయిస్తారు బాబులు. నా కోటి పేదముండక ఊరేటి, ఓ పల్లెటి.
1: ఓహో, వెరీ షార్ప్ టంగ్.
5: ఇంగ్లీషులు ఎందుకు బాబు తిడతారు? నాకేమన్నా తెలిసొచ్చునా ఏమన్నా? ఏమీ తెలియని ముండను పేద

0: ఏమిటి బ్రతుకు? చూడు, మనిషి వాడి మీద ప్రకృతి తిరగబడితే ఎంత ఆస్తికమా? సమాజం వాళ్ళు స్టేషన్కి వస్తారంటావా? నా మొహం ఏమొస్తారు? అయితే ఎలా ఈ సామాను వేసుకొని ఈ బీభత్సంలో ఆ స్టేషన్లో దిగడం? ఎవరో ఒకరు సాయం చేయకపోతారా ఏమిటి? ఎంతైనా మనిషికి మనిషి తోడు అన్నారు. పెట్టెలో వెచ్చగానే ఉంది, దిగితేనే దిగితే నాకు అదేమిటి?
1: అమ్మో, నా సిట్టి తల్లి గారు ఉన్నారు ఇక్కడ. చిట్టి బాబు గారు కూడా ఉన్నారు ఇక్కడ. ఇంకే చూడలేదు, ఎల్లిమొండనే. చిట్టి తల్లి గారు, చిట్టి తల్లి గారు, చిట్టి బాబుతో చెప్పి ఓ డబ్బు ఇప్పించు తల్లి. ఎందుకు తల్లి అలా మొఖం తిప్పేసుకున్నావు? ఏ, చిట్టి తల్లికి చిట్టి బాబుకి చిట్టి తగదా వచ్చిందా? చిట్టి బాబు గారు అత్తమానం సిగరెట్లు తాగుతారు, చిట్టి తల్లి తాగనీయకూడదు. అబ్బో అబ్బో అబ్బో, చిట్టి తల్లికి నవ్వుతా ఉంది.
2: మాతో కూడా నువ్వు వచ్చేయకూడదు, పని పాట చేస్తూ ఉండు గాని తిండి గుడ్డ ఇస్తాం.
3: ఏదో ఇచ్చి పంపేరా దాన్ని, మాటలు ఎందుకు?
1: నాకు తెలుసు, చిట్టి తల్లి గుండె జాలి గుండె. తాతగారు నాకు ఇప్పుడు అనాకి తక్కువ, మీరు నాకు తెలుసు.
4: అబ్బా ఏమిటే
1: ఎర్రిముండని, ఆ బాబుకి అంత శ్రీకాకు వచ్చేలాగా చేయకూడదు. తాతగారు అంత మంచి బాబు ఎక్కడా ఉండరు. తాతగారు జాలి గలపేబు.
4: లేచారు బాబు, ఇక్కడ దిగాల.
0: మరేనండి, సమయానికి వర్షం.
1: ఎడక్కి తిరిగిపోయింది గొడుగు, సామాన్యం చేస్తా.

చూడు ఆ సామాను ఆ మూల పెట్టు. ఇందా ఇగో డబ్బులు తీసుకో. ఏం చలి, ఏం గాలి, ఏమనా. ముందు ఈ తడి బట్టలు విడిచి పొడి బట్టలు మార్చుకోవాలి. సూట్ కేస్ తాళం ఏది? ఇదిగో అమ్మా, ఏం చీకటిది, కళ్ళున్న గుడ్డివాళ్ళ. ఇదిగో తాళం విడింది. అరే బ్యాటరీ లైట్ కూడా వేసింది ఇల్లాలు. భేష్, ఆహా, ఇలా వెలుగొచ్చే వీరుంటే ప్రస్తుతం చాలు. ఇదిగో పంచె చొక్క స్వెట్టరును. అమ్మయ్యా, హాయిగా వెచ్చగా ఉంది. ఈ మఫ్లర్ కూడా తలకి బిగించినట్లయితే దివ్యంగా ఉంటుంది. ఈ రైలు చివరంతా వెళ్ళాను, మధ్యలో ఆగాను, ఏదో ఒక తీరం చేరాను. అదే 10,000. రైలు వెళుతోంది అంటే ఈ స్టేషన్కు సంబంధించిన ఏ సమ్ కానీ మరెవరైనా కానీ ఉండే ఉండాలి.

0: ఏమండి? హలో, మిమ్మల్ని మీరు?
1: నేను ఈ స్టేషన్ ఏసండి, చెప్పండి.
0: నేను ఊళ్ళోకి వెళ్ళాలి.
2: చాలా కష్టం అండి, రోడ్డు మీద అడుగడికి చెట్లు పడి ఉన్నాయి.
1: ఒక చోటు నుంచి మరో చోటు కబురు తెలియడం కూడా కష్టం. ఏం గాలివానో ఏమిటో, ఈ రైలు నెక్స్ట్ స్టేషన్ లో ఆగిపోతుందండి.
2: ఈ గాలివాన 36 గంటల దాకా తగ్గదంటున్నారని మా కబురు వచ్చిందండి.
0: 36 గంటలే? కానీ కానీ ఈ స్టేషన్ లో ఎవరు లేరు.
1: నేనేం చేస్తాను చెప్పండి, ఎలాగో ఇక్కడే ఈ రాత్రి గడపండి.
2: లోపలికి వెళ్ళి కూర్చోండి.
0: ఏం పరీక్ష పెట్టేవరా తండ్రి, ఈ పడక కుర్చీలో ఇంకా 8 గంటలు జాగారం తప్పదులాగా ఉంది. ఏమిటా తోని? అయ్యో, ఈ గాలి ఏమిటి చంపిస్తుందా? ఏమిటి ఏమిటి విభత్సం? మనిషి నిర్మించినవి, దేవుడు సృష్టించినవి ఒక్కసారిగా ధ్వంసం చేయడానికి ఏ క్రూర శక్తులు విజృంభించలేదు కదా. ఏమిటో, ఈ స్థితి నుంచి మనిషిని రక్షించే వేదాంతం ఏది? మానవాతీతమైన కొన్ని శక్తులు విజృంభించడం తటస్థిస్తే క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ అర్థరహితం. ఏమి సందేహం లేదు, మనసు ఏదో పీడకల్లో చిక్కుకున్నట్లుంది.

0: ఎవరా మూల? ఎవరది? ఎవరది? నువ్వా? నువ్వు ఇక్కడ ఉన్నావా?
1: బాబుగారు, ఆ తల పోయలేదేం బాబు, కాస్త ఎచ్చగా ఉండేది కదా.
0: అవును, మరే అవును కదా. లేదు, ఇదిగో ఈ బల్ల, ఆ బీరువ, అదిగో ఆ కుర్చీ, తలుపేసి తనుగా బాబా నిలవచ్చు. అయ్యా,
1: ఏసిన తలుపులు ఇప్పుడు నిలిచాయి బాబు. ఎచ్చగంది బాబు గది.
0: ఏమిటిది? ఏమైనా పడిపోయిందేమో.
1: ఏటైనా అయి ఉంటది బాబు. గాలి, ఏం వాన! నేను పుట్టినాటి నుంచి ఇంత గాలి వాన చూడలేదు బాబు.
0: ఆమె ఓమే, ఇదిగో ఈ పంచి తీసుకో, తడిబట్ట విడిచి పొడిబట్ట కట్టుకో. అన్నట్టు మర్చిపోయాను, ఆకలిస్తుంది. బిస్కెట్లు తింటావా? బిస్కెట్లు ఇవే ఉన్నాయి తినడానికి. అసలు ఏం దానికంటే నేను కదూ. గుడ్డిలో మేళ ఎవరూ లేకపోవడం కంటే ఎవరో ఒకరు తోడుండడం కొంత నయం. ఇదే మనిషి ఇంత బీభత్సం దీనికేం పట్టినట్లేదు. జీవితంలో కష్టనిష్ఠురాలు బాగా పడి ఉంటుంది, అందుకే అది ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలదు. కంగారు కంగారు ఏమీ ఉండవు. చూడు, ఊళ్ళోకి వెళ్ళాలంటే కనీసం 2 మైళ్ళు. ఈ గాలి వరుస చూస్తే గంటకి 100 మైళ్ళు ఉండొచ్చు. అంటే ఈ గది కూలిపోవచ్చు. అప్పుడు ఎలా?

0: బయటకు పరిగెత్తడానికి కూడా లేకుండా తలుపుకు అడ్డంగా బీరువులో బెల్లా కుర్చీలు తన్నుబెట్టున్నాయే. అమ్మి అమ్మి, ఇల్లు కూలిపోతుందంటావా? ఇల్లు కూలిపోతుందంటావా?
1: ఎవరు చెప్పగలరు బాబు, గట్టిగానే ఉన్నట్టుంది. ఇలా గాలి బలం ఎక్కువైతే ఏం ఆగుద్ది బాబు? బాబు దగ్గరగా ఒక్కరు ఉండండి, మీరు అక్కడ నేను ఇక్కడ, మా తినబడటం లేదు.
0: గాలివాన ఎంత ముదిరిపోతుంది అనుకోలేదమ్మి.
1: ఎందుకు బాబు అలా భయపడతారు? ఒకరు ఉండే కంటే ఇద్దరు ఉన్నాం కదా.
0: ఎవరు?
1: అదే బాబు వాటి కటకనట్రు బయటకల్లా యారం తిప్పేశాడు. ఏడు సైడు ఇక్కడ ఉండిపోయాను. ఆయన నాకేటి బెంగ బాబుగారు చుట్ట పెట్టుకోవడానికి పడుకొండి ఇచ్చారు. ఏదో కసింత ఆకలికి మేత వేశారు. వచ్చే టేషన్లో ఈ పాడు సుఖమైనా ఉంటుందని ఏమనుకోగలరు? ఉన్నంతలో సుఖంగా ఉండాలి బాబు గారు. అది లేదని ఇది లేదని సికాకు పడితే ఏం లాభం బాబు?
0: అమ్మే, నీకెవరు చుట్టాలు లేరా?
1: మాట వినపడడం లేదు, కసింత దగ్గరగా జరుగుతూ ఉంటాడు బాబు. ఏంటి బాబు చుట్టాలా? చుట్టాలా అందరికీ ఉంటారు బాబు, కానీ ఏం లాభం బాబు? మా అయ్య తాగుతాడు, ఆడే మా అమ్మని చంపేశాడంటారు. నాకు మనువు అవ్వలేదు బాబు. కానీ బాబు గారు మా దొంగ ముండావాడితో సేవితం కలిసిందండి. నాకు ఇద్దరు పిల్లలండి బాబు గారు. ఆడికి జోదం తాగుడు అలవాటు అయిపోయాయండి. డబ్బులు ఎగుతానండి కానీ పోతుందండి. ఏ చెయ్యను బాబు గారు, ఇంట్లో తిండికి తిప్పలకి నా సంపాదనే. పిల్లలు ఇంకా చిన్నోళ్ళు అడుక్కోడానికి, మా వాడికి రోజుకో పావలా ఇస్తానండి తాగడానికి. ఆడికి దాన్ని చూస్తే ఆడాలి బాబు. తాగుడు లేకపోతే నా ఎదురుగా నిలబడి తట్టుకోలేనండి. అందుకే తాగుతాడు బాబు గారు. అసలు అందరికి తాగుడు అలాగే అలవాటు అవుతుందండి.
0: నువ్వే మాత్రం సంపాదిస్తావు.
1: ఒకరోజు 5 రూపాయలు దాకా దొరుకుతుంది బాబు, కానీ ఒకరోజు కాని కూడా ఉండదండి. అయినా బాబు నేను అడిగితే ఎవ్వరు లేదనండి, మీరు తప్ప. కొంతసేపు ఆడితో సరదాగా మాట్లాడితే ఎవరైనా ఇచ్చేస్తారండి.
0: ఎవరినైనా ఇది కింద మీద పెట్టేయగలుగుతాం. దీనికి లోతుగా మనసులో పెద్దగా ఇష్టానిష్టాలు లేవు. జరుగుతున్న క్షణంతోనే దీనికి అనుబంధం. నడవడిని నిర్ణయించే సూత్రాలు కానీ ఆ సూత్రాలలో నిషేధాలు కానీ దీనికి లేవు. నిత్యం ధర్మాధర్మ చింతనతో బాధపడే అంతరాత్మ కానీ, నాగరీకులకు సహజమైన సంకీర్ణ మనస్తత్వం కానీ దీనికి లేవు. ఏం కొంటితనం దీనికి? చూడు చూడా చిరునవ్వు చూడు.
1: ఏంటి బాబు పరాకా పరాసికమా? బ్యాటరీలంటే నా మొఖం వేసి నా కేసు అలా సోతూ ఉండిపోయారటి. మునుకున్నంత రంగుగా ఇప్పుడు లేనండి.
0: నీ వేపు చూడడం లేదు నేను. ఈ దీపం అర్పడం మర్చిపోయాను. అమ్మి, నా గుండె బద్దలైపోతుంది. అమ్మి
1: ఇదిగో కావులించుకున్నారుగా బాబు, ఇక బయలుదేరుగా.
0: అమ్మి నిన్ను ఇలా కౌగలించుకుని అయినా నేను వదిలి ఏమిటో ఏమిటో తెలియని భయం.
1: భయం ఎందుకు బాబు, సరిగ్గా కూకుని నా చుట్టూ చేతులు వేసుకోండి, కొంత ఎచ్చగా ఉంటుంది. బాబుగారు ఉనికిపోతున్నారు.
0: ఏమిటి మనస్సు, ఒరే ఏమిటి అశ్లీల భావాలు, నా ఒళ్ళు ఈ ముష్టిది, నా మోకాళ్ళు కానుకొని దీని గుండెలు. అయ్యో
1: బాబు, మిమ్మల్ని

0: ఏంటి ఇదేంటి అనుకుంటున్నారా? ఇక్కడ ఈ గది మూల బయలుదేరండి. బాబు గారికి చక్కని కూతుళ్ళు ఉంటారు ఇంటికాడ. బాబుగారు ఆర్ని తలుచుకుంటున్నారు అనుకుంటాను. అవునా?
1: మా గుడిసె ఎగిరిపోయి ఉంటుందండి.
0: నా పిల్లలు ఏమయ్యారో ఏటో. ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తూ ఉంటారులేండి. మా ఊరు ఎవరండి
1: సిత్తుగా తాగిపడి ఉంటే గుడిసె ఎగిరిపోతే ఆడికే తెలుస్తుందండి.
0: పిల్లలు అట్టా ఉన్నారో ఇక్కడే ఉన్నాయా బాబు? అంత గట్టిగా కాగలించుకున్నారు. ఆడపోతాను బాబు.

0: వచ్చింది. గాలివాన వెలిసినట్లుంది. ఏది ఇదేది? అమే అమే, అరే నా జేబులో పర్సేది? దొంగ పేనుక, దొంగ. అది దొంగ కాదు, ఎక్కడికో వెళ్ళి ఉంటుంది.
1: బయట చూస్తే అరే ఇదేదో గది కూలిపోయింది. టిక్కెట్ల గది. అవును, వెయిటింగ్ రూమ్ కూలిపోతే నా గతి ఏమయ్యేది? అమ్మో, ఈ గదిలో సామాను కాబోలు విరిగిపోయి. అరే ఎవరి గూడు కింద సామాను ముక్కల మధ్య? అరే అమ్మి అమ్మి అమ్మి అమ్మి, ఈ గాలివానలో గుండె ఊగిపోయి బేజారై చచ్చిపోవలసిన నాకు ఆత్మస్థైర్యాన్నిచ్చావు, శాంతినిచ్చావు. నాకు జీవితంలో మిగిలింది ఒక్కటే ఒక్కటే ఆనందం. అది కాస్త పోయింది, శాశ్వతంగా పోయింది. అమ్మీ, ఎవరూ నువ్వు వచ్చినంత దగ్గరగా నా జీవితంలోకి రాలేదు. అమ్మీ, నువ్వు నా పర్సు దొంగిలించావు అనుకోను, డబ్బు దొరుకుతుందేమోనని ఈ టిక్కెట్ల గదిలో చొరబడ్డావని నిందించను. అమ్మి, ఎంత చిలిపిదానివే, ఎంత కొంటిదానివే. గాలివాన నుంచి నన్ను కాపాడి ఈ గాలివానకే బలైపోయావటే. దేవుడు, నువ్వు ఈ మనిషికి ప్రాణం పోయి ప్రాణం పోయి చాలు. అన్ని విలువలు, నియమాలు, ధర్మచింత, వేదాంతం అన్నీ చేయిస్తా. దేవుడు, ఈ ఒక్క సహాయం చెయ్యి, ఈ ఒక్క సహాయం చెయ్యి. అమ్మి, ఈ పర్స్

0: Sono inceti, non ci discone. Cari, indro non appiero una cardua di matron di scontare. Lega poti, andrò ninnu dongan tare, ninnu dongan contare. Paolo, ane contare, a me.
1: మీరింతవరకు గాలివాన నాటిక విన్నారు. పాలగుమి పద్మరాజు గారి కథానికకు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, నిర్వహణ కేజీ పాండురంగ, కలగ కృష్ణమోహన్, సహకారం శ్రీ కోకా సంజీవరావు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం సంధ్యారాగం.

ఎంత కాదనుకున్నా గుర్తుంచుకోవాల్సిన రోజు, ఆచరించవలసిన పర్వదినం, అతి ముఖ్యమైన రోజు ఈరోజు. సాధారణంగా మనం మత సంబంధమైన పండుగలు, జాతీయ పండుగలు, పూజలు, నోములు, వ్రతాలు ఇలా అనేకం చేసుకుంటూ ఉంటాం కదా. కానీ రైతులకు మాత్రమే ఒక ప్రత్యేకమైన పండుగ ఉంది. ఆ పండుగ విశేషాలేంటో, అది ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం ఈ సంధ్యా సమయంలో.

రోళ్లు పగిలి రోహిణి కార్తె వెళ్ళి తొలకరి చినుకుల్ని తెచ్చి మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేది ఈ రైతుల ప్రత్యేకమైన పర్వదినం ఏరువాక పౌర్ణమి. వర్షాకాలం మొదలయ్యేటప్పుడు రైతులు నాగలిని పూజించి వ్యవసాయ పనులు ప్రారంభించడమే ఈ ఏరువాక పౌర్ణమి ప్రత్యేకత. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటాం. ప్రతి సంవత్సరం ఈ జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమిగా జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఏరు అంటే నాగలి, ఏరువాక అంటే దుక్కి ప్రారంభించడం అని అర్థం. ఈ ఏరువాక పౌర్ణమి రోజున కర్షకులు ఉదయాన్నే లేచి ఎడ్లను కడిగి గజ్జెలు గంటలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తారు. అలాగే పొలాలకు వెళ్ళి భూమి పూజలు నిర్వహిస్తారు. భూమాతను తమ పాడి పంటలు సమృద్ధిగా ఫలించాలని పూజిస్తారు.

వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఈ ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. వ్యవసాయానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పండుగ ఇది. రైతులు తమ బసవన్నలను ముస్తాబు చేసి నాగలిపై వాటితో పాటు పొలంలో చిందులు వేస్తూ పసందైన పంటలను పండించేందుకు సన్నాయత్తం అయ్యేటటువంటి అద్భుతమైన రోజు ఇది. ఆ మబ్బుల మాటను దాగిన తొలకరి చినుకులు పొడుమిని తాకిన వేళ ఊరి జనమంతా ఉల్లాసం ఉత్సాహంగా చిందులు వేసే సమయమిది. రాళ్ల సీమ కూడా రతనాల సీమగా మారే తరుణమిది.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: దేశానికి పల్లెలు పట్టుగొమ్మలైతే ఆ పల్లెలకే రారాజు మన రైతన్న. ఈ ఏరువాక పౌర్ణమి రోజున రైతులు భూమిని పూజించటం ద్వారా ప్రకృతిని కూడా గౌరవిస్తారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకుంటారు. ఈ పండుగ రైతులకు ఒక ఆశాభూమిగా మారుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాగలి సారించి పనులు ప్రారంభమయ్యే రోజుగా భావించి రైతులు ఈ రోజును చాలా చక్కగా పర్వదినంగా జరుపుకునే ఉంటారు కదండీ.

అలాగే ఈ ఏరువాక పౌర్ణమి రోజు ఈరోజు సాయంత్రం రంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి డప్పులు మేళతాళాలతో ఊరేగిస్తారు. అనంతరం ఎడ్లు అంటురోగాల బారిన పడకుండా వాటి ఆయుర్వేద మందుల్ని వాటికి నూనెలను తాగించి రైతులు తమ జీవకారుణ్యాన్ని చూపుతారు. ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే ఈరోజు సాయంత్రం వేళల్లో గ్రామంలో ఊరి ముంగిట గోవు నారతో చేసిన తోరణాలను కడతారట. అలాగే ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడ జిలేబీలు, గారెలు, కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారట. దీనిని ఏరువాక తోరణం అంటారు. రైతులు తమ తమ పశువులను ఈ ఏరువాక తోరణం కిందుగా పరుగులు పెట్టిస్తారు. అప్పుడు వారు ఏరువాక తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకుని వెళ్తారు. వారికి దొరికిన దానిని వారు అత్యంత పవిత్రంగా భావించి తమ పొలాల్లోని ధాన్యాగారంలో దాచి ఉంచుతారట. ఇలా చేయటం వలన పంటలు సమృద్ధిగా పండి కరువు ఉండదు అని రైతులు విశ్వసిస్తారు.

మరి ఈ ఏరువాక పౌర్ణమి పండుగ కేవలం రైతులదేనా అంటే కాదండి, ఇది మనందరి పండుగ కూడా. అన్నదాతగా మారిన రైతు బాగుంటేనే కదా దేశం బాగుంటుంది. దేశం అంటే మనమందరం కదా. అందుకే ఈ పండుగ మనందరికీ కూడా పర్వదినమే. ఈ పండుగ ప్రాముఖ్యత మనందరికీ తెలియవలసిన అవసరం, ఆవశ్యకత, గుర్తు చేసుకోవలసిన విధి మనకుంది. మరి ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మనందరం ఈ పండుగ సంబరాలు వేడుకల్లో పాలుపంచుకుందామా? సర్వే జన సుఖినో భవంతు.

ఇది ఇవాల్టి సంధ్యారాగం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం ప్రసార వివరాలు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్. కర్నూలు ఎఫ్ఎం ఈ పూట ప్రసారం చేయనున్న కార్యక్రమంలో 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 రేపటి ప్రసార వివరాలు తెలుసుకుంటారు. అనంతరం 6:25 అభిరుచి, 7:00 కుటుంబ సంక్షేమ గీతం ఉంటుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఈ రాత్రి 8:00 మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమంలో మహిళా సాధికారత ఈ అంశం గురించి శ్రీమతి బుగ్గా శ్రావణి గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం 8:15 చిత్రసీమ తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక 8:30 తెలుగులో జాతీయ వార్తలుంటాయి విజయవాడ కేంద్రం నుండి. 8:40 లలిత గీతం, 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 9:30 హలో కర్నూలు ఎఫ్ఎం ఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఇక రాత్రి 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో శ్రీ

0: శ్రీరామ్ మూవీస్ వారి నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 ఆపాత మధురాలు, అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇక రాత్రి 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలోనూ వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మీరు ఈ పూట కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు.

మంచి పనిని ఎప్పుడు వాయిదా వేయకూడదు, చెడు పనిని ఎప్పుడు తలపెట్టకూడదు. ఇది రామాయణ సూక్తి. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Responding to questions, Mr. Misri said, such interactions are neither new nor recognized by the Indian government. Foreign Secretary said that as far as the Indian government is concerned, there is no official participation, support or involvement in events like these. Commerce and Industry Minister Piyush Goyal is leading a high-level Indian business delegation to Athens in Greece after concluding his visit to the United Kingdom. Mr. Goyal met the Development Minister of Greece, Takis Theodorakakos, today. Mr. Goyal said they discussed strengthening the India-Greece economic partnership through greater trade, investment, industrial cooperation, and resilient supply chains. He added that they also explored opportunities to deepen collaboration in manufacturing, startups, and emerging technologies for the shared prosperity of both the nations. India's industrial output growth, as measured by the Index of Industrial Production, or IIP, expanded by 5.1% in May this year on an annual basis. As per the data released by the Ministry of Statistics and Program Implementation, or MOSPI, growth in the electricity and gas supply sector expanded by 9.9% during the last month. Manufacturing, as well as water supply, sewerage and waste management sectors posted a 5.5% growth. However, mining and quarrying sector proved to be a laggard, decelerating by 1.6%. An Indian Army field hospital deployed in earthquake-hit Venezuela under Operation Amistad has become fully operational. It is providing free, round-the-clock medical services to the people of Venezuela. The Indian Embassy in Venezuela said an Indian medical team comprising experienced doctors has established a camp at the International La Rinconada racetrack in Caracas. It said the medical camp is now fully operational and services are open 24/7. Benchmark domestic equity indices ended almost 0.5% down today. Sensex fell 372 points to close at 76,728, while Nifty also dropped to settle at 23,946. And that is the end of this news bulletin.
1: తొందరగా టిఫిన్ ప్యాక్ చేయండి రాజు. మొబైల్ వదిలే
2: అక్క, బ్యాంక్ నంబర్ కావాలి. రిఫండ్ రాలేదు. దొరికింది, ఇప్పుడే కాల్ చేస్తానక్క.
1: నెంబర్ గురించి తెలుసుకోకుండా తరచూ మోసగాళ్లు నకిలీ బ్యాంక్ వెబ్సైట్ మరియు మోసపూరిత నెంబర్లతో డబ్బు కాల్ చేస్తారు.
2: మరైతే సరైన నంబర్
1: బ్యాంక్ ఆఫీషియల్ వెబ్సైట్ లేదా కార్డ్ పైన.
2: మీరు నన్ను కాపాడారక్క.
1: పని నుండి కాదు,
2: చేస్తాను. ఆర్బీఐ చెబుతుంది
3: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. వివరాలు. విశాఖపట్నంలో జరగబోయే సిఐఐ భాగస్వామ్య సదస్సులో ప్రభుత్వ విధానాలపై కీలక చర్చలు జరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ ఏడాది నవంబర్లో నిర్వహించే 31వ సిఐఐ సదస్సుపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంత్రులు టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, పొంగూరు నారాయణ, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. నవంబర్ 12-13 తేదీల్లో విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. భాగస్వామ్య సదస్సు కంటే ముందుగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతి నగరాల్లో ప్రాంతీయ భాగస్వామ్య సమావేశాలు నిర్వహించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వ్యాపారాలు, పెట్టుబడులు వంటి అంశాల మీద కాకుండా వినూత్న ఆలోచనలు పంచుకునేలా సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రాంతీయ సదస్సుల్లో కూడా ఎంఓయూలు కుదుర్చుకునేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నంలో రేపు జరగనుంది. నగరంలోని ఒక స్థానిక హోటల్లో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ మదన్లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ ఆచార్య టి శ్రీనివాస్

0: స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను ఈరోజు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, విశిష్ట అతిథులు కూడా హాజరు కానున్నట్టు తెలియజేశారు. 2020 నుంచి 2025-26 విద్యా సంవత్సరాల వరకు వివిధ కోర్సులు పూర్తి చేసిన మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేసి సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్తరాంధ్రలో రేపు పర్యటించనున్నారు. పర్యటనలో ముందుగా రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ మోడల్ పాఠశాలను రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో కలిసి సందర్శించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం విశాఖ బీచ్ రోడ్లోని నోవాటెల్ హోటల్లో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో భోగాపురం మోడల్ స్కూల్లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పూర్తిగా తనిఖీ చేసిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ విబిజీ రామ్జీ యోజనకు నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు బడ్జెట్ కేటాయింపులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశంసించారు. జూలై 2వ తేదీన తిరుపతి నుంచి విబిజీ రామ్జీ పథకం ప్రారంభోత్సవం జరుగుతుందని, ఈ జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను ఎంపిక చేశామని శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రియం గ్రామ్ సడక్ యోజన నాణ్యతలో అత్యుత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు స్థానం దక్కిందని తెలిపారు. గ్రామీణాభివృద్దిలో రాష్ట్రాల సమన్వయంతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాధ్యపడుతుందని శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో 380 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఈరోజు ఆయన స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, ఒంగోలులో 7.50 కోట్ల వ్యయంతో సెమీ ఇండోర్ సబ్స్టేషన్ నిర్మిస్తున్నామని, మరో 2 నెలల్లో దాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 25 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడిస్తూ,
1: మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 25 సబ్స్టేషన్లు కట్టాం. లో వోల్టేజ్ ఉండకూడదనే దానికోసం ఈ కార్యక్రమం చేస్తున్నాము. అదే కాకుండా 220 kV సబ్స్టేషన్ ఎర్రగొండ పాలనలో చాలా పెద్ద ఎత్తున 65-75 కోట్ల రూపాయలతో చేస్తా ఉన్నాం. అదొకటి సూర్యగారి ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఎస్సీ ఎస్టీలు ఇళ్లమైన 200 కిలోవాట్లు వాడే వాళ్ళందరూ కూడా ఉచితంగా సోలార్ ఇవ్వాలనుకున్నాం. 1.25 లక్షల ఖర్చు పెడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అవి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో విద్యుత్ వాడకం పెరుగుతుంది కాబట్టి దాని అనుగుణంగా లో వోల్టేజ్ కానీ వీటన్నింటిని కూడా అధిగమించాలంటే ఇవన్నీ కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది.
0: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాయణ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ గ్రామంలో ఈరోజు నిర్వహించిన ఏరువాక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పొలంలో విత్తనాలు వేసి సాగు పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సాగు చేసుకునేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు పెట్టుబడే దేశ భవిష్యత్తుకు పునాదని విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు మతుకుమల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. నగరంలోని చినగదిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 40 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన 3 అదనపు తరగతి గదులతో పాటు ఇతర అభివృద్ది పనులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎంపీలకు కేటాయించే నిధులు పరిమితంగానే ఉన్నప్పటికీ వాటిని అత్యంత బాధ్యతతో దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా వినియోగిస్తున్నట్టు చెప్పారు. రోడ్లు ఇతర సాధారణ పనుల కంటే సమాజ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్య, వైద్యం, క్రీడలు, గ్రంథాలయాల అభివృద్దికే ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులు కల్పించాలనే సంకల్పంతో తన పార్లమెంటు స్థానిక ప్రాంత అభివృద్ది నిధులను వినియోగిస్తున్నట్టు భరత్ వెల్లడిస్తూ,
2: మీరు కష్టపడి మీరు కమిటెడ్ గా చేస్తేనే ఈ స్కూల్ బాగుంటుంది. ఐఎమ్ అప్రిషియేటింగ్ ఆల్ ఆఫ్ యూ. రిజల్ట్స్ బాగా వస్తున్నాయి, నంబర్స్ పెరగడం అంటే సమాజంలో మీ మీద నమ్మకం పెరిగింది. చుట్టుపక్కల ప్రైవేట్ స్కూల్స్ మేము చేయలేము, ఈ గవర్నమెంట్ స్కూల్ అంత బాగా చేస్తుందనే ఒక పేరు మీరు తెచ్చుకోవాలి. 40 లక్షలతో చేశారమ్మా ఇది, ఇది మీ దేవాలయం. మీరు మీ స్కూల్ ని మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. మీరందరూ డిసిప్లిన్డ్ గా స్కూల్ కు వస్తున్నారని వింటే నాకు హ్యాపీగా ఉంది. మేక్ ద

0: మోస్ట్ ఆఫ్ యువర్ టైం.
1: ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా నమోదు ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నరసాపురంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఈరోజు పరిశీలించిన ఆయన, మ్యాపింగ్, డిజిటలైజేషన్ పనుల పురోగతిని బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలను అడిగి తెలుసుకున్నారు. 2002 ఓటర్ల జాబితాతో సరిపోల్చి మ్యాపింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఓటర్ల నమోదులో పూర్వీకుల వివరాల ఆధారంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలియజేశారు. ఉత్తర తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ఉత్తరాంధ్ర జిల్లాలు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ సీఐఏ భాగస్వామ్య సదస్సుకు ముందుగా రాష్ట్రంలోని పలు నగరాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశాఖపట్నం వేదికగా రేపు జరగనుంది. వీబీజీ రామ్జీ పథకాన్ని తిరుపతి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో ప్రారంభించనున్నామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కర్నూలు ఎఫ్ఎం రేపు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుంటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: రేపు ఉదయం ప్రసారంలో 6 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 6:05కు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల ఆలపించిన శ్రీరామ గానామృతం భక్తి గీతాలు వింటారు. ఇక 6:30కు సూక్తి సుధ కార్యక్రమంలో కోపం గురించి శతావధాని శ్రీ మద్దూరి రామ్మూర్తి గారి హితోక్తులుంటాయి. 6:35కు పొలం పనులు, 6:45కు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55కు ప్రసార వివరాలు. ఇక రేపు ఉదయం 7:00కు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:15కు కాంతిరేఖలు కార్యక్రమంలో ముందుగా పత్రికా సమాచారం, అనంతరం వికసిత్ భారత్ 2047లో భాగంగా పీఎం సూర్యఘర్ యోజన పథకం గురించి ఇందిరాగాంధీ మున్సిపల్ పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీమతి పసుపులేటి నీల్మగారితో పరిచయం ప్రసారమవుతుంది. చరిత్రలో ఆ రోజు విశిష్టతలు తెలుసుకుంటారు. ఇక రేపు ఉదయం 8:00 హిందీలో, 8:15కు ఆంగ్లంలోనూ వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 8:30కు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 8:35కు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం అభిరుచి ఉంటుంది. ఇక 9:30కు చిన్నారి లోకం కార్యక్రమంలో భాగంగా డోన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక రేపు ఉదయం ప్రసారంలో 10:00 ఆకాశవాణి విజయవాడ కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 11:00 వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక 12:30కు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 12:40కు

వివిధ భారతి విజయవాడ కేంద్ర మరి కార్యక్రమాలు తిరిగి కొనసాగుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 1:30 వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. 2:00 నేషనల్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి, 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 5:00 మీరు మేము ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం సంధ్యారాగం. 6:00 ప్రసార వివరాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 6:20 ప్రసార వివరాలు. అనంతరం అభిరుచి. ఇక సినీ గీతం ఉంటుంది. 6:30 లండన్ ది ఓవల్ గ్రౌండ్ నందు జరిగే ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 7:00 కుటుంబ సంక్షేమ గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో భాగంగా మెట్ట ప్రాంతంలో సేంద్రీయ ఎరువుల్లో నాడెప్ కంపోస్ట్ తయారీ విధానం ఉపయోగాల గురించి వ్యవసాయాధికారి శ్రీ జె సుందరం గారి ప్రసంగం వింటారు. ఇక 7:45 లండన్ ది ఓవల్ గ్రౌండ్ నందు జరిగే ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. ఇక తిరిగి 8:40 క్రికెట్ మ్యాచ్ కొనసాగుతుంది. 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 9:15 తిరిగి లండన్ ది ఓవెల్ గ్రౌండ్ నందు జరిగే ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 9:30 హలో కర్నూల్ ఎఫ్ఎం. 10:00 ఏకచిత్రగానం కార్యక్రమంలో యోగి చిత్రం నుంచి పాటలుంటాయి. 10:30 అలనాటి మధుర గీతాలు. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. మీరింతవరకు రేపు కర్నూలు ఎఫ్ఎం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు అభిరుచి. కార్యక్రమంలో ముందుగా కబడ్డీ కబడ్డీ చిత్రం కోసం రవివర్మ కౌసల్య ఆలపించిన గీతం ఇది. చక్రి సంగీత సారథ్యంలో పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల గ్రామం దగ్గర నుండి మారెల్ల యాదయ్య, చంద్రకళ, రాధిక, రజిత, సునీత, చిట్టి, రిక్కీ వారి కుటుంబ సభ్యులు, అలాగే తెలంగాణ జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నర్సయ్య, పద్మ, శ్రీహర్షిణి, నరేందర్, శ్యామల, భారతి, ఆనంద్, సరోజిని, కిషోర్, హరిప్రియ, వర్షిణి, జోగి, నర్సయ్య, లక్ష్మి, అద్వైత్ వారి బంధుమిత్రులు అంటూ కోరారు. వీరందరి కోసం ముందుగా ఈ పాట.

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
3: అభిరుచిలో తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం ఇది. వసంతం చిత్రం కోసం ఎస్సీ రాజ్ కుమార్ సంగీతం అందించారు. పాటను వినిపించమంటూ వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కరీంనగర్ జిల్లా అమనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, నంగి రామకృష్ణయ్య, పెరుక కొమరయ్య,

శ్రోతలు అభిరుచి వింటున్నారు మీ అభిమాన కేంద్రం కర్నూలు ఎఫ్ఎం నుండి. తర్వాత జీవితంలో వసంతం, ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సాహిత్యం వీటూరి, సంగీతం చలపతిరావు. పాటను వినిపించమంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నంబర్ బస్తీ నుండి భారత్లాల్, పరదేశి, భారతిబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారత్,

భరత్ వారి కుటుంబ సభ్యులు. ఇంకా సికింద్రాబాద్ బురదగడ్డ ఆర్యనగర్ సమాజ్ శ్రోతలు సక్కుబాయి నరసింహాయల్లమ్మ, గండయ్య, ముత్తమ్మ, నిర్మల, నరేందర్, శాంతి, రేణుక, లావణ్య, స్వరూప, శిరీష, వివేక్, రజిత, విమల, శ్రీనివాస్, రాజ్కుమార్, లలిత, శ్రీజ, అభిలాష్ కోరుతున్నారు. వీరందరి కోసం పాట.

0: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటలలోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0851825938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
1: తర్వాత నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం సాతపూర్ నుండి లక్ష్మయ్య బాలేశ్వరమ్మ శివశంకర్ భరత్సింహ యమున లొంభిన్ కుమార్ సిద్ధార్థ స్వామి వెన్నెల తేజ గౌతమ్ కుమార్ అధీర త్రివర్ణ చేతన్ సింహ విక్రమ్ సింహ వారి కుటుంబ సభ్యులు ఇంకా కర్నూలు జిల్లా కర్నూలు బి క్యాంప్ నుండి శ్రీహరి గీత యశ్విన్ యశ్విత శేఖర్ లక్ష్మి గురునందన్ మోక్షిత రవిచంద్ర దివ్య మద్దయ్య సాలమ్మ అంటూ కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం ఘంటసాల పిసుశిల ఆలపించిన ఈ గీతం

అభిరుచిలో తర్వాత గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట, సంగీతం బప్పిలహరి. పాటను వినిపించమంటూ జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు నుండి రాజగోపాల్, సువర్ణ, నాగన్న, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్, మారుతమ్మ వారి కుటుంబ సభ్యులు, అలాగే మేడ్చల్ జిల్లా మల్కజ్గిరి మండలం సాయిపురి కాలనీ నుండి వనమ, శేఖర్, రేఖ, లక్కీబాబు, అవ్య, నవీన్ కుమార్, అశోక్ బాబు, బ్లెస్సీ, శ్యామ్, వెంకటేష్, బాబు అఖిల, పన్నపురం, దశరథ్, వనజ, బాలనరసింహ, మొహమ్మద్ సన్నతుల్లా, మొహమ్మద్ సుభాన్, మొహమ్మద్ రజాక్ అంటూ కోరారు. వీరందరి కోసం పాట విందాం.

తర్వాత అనుజ్ అంజన సౌమ్య ఆలపించిన గీతం ఇది. అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో ప్రేమ కావాలి చిత్రం కోసం పాటను వినిపించమంటూ రాజుల నుండి జయన్న, మేఘనాథ్, పాపన్న, సంధ్య వారి మిత్రులు, ఇంకా వెల్దుర్తి మండలం రామలకోట నుండి దుబాయ్ పాషా, ముబిన్ బేగం, అబ్దుల్ మన్నాన్, సైమా మహబూబ్ పాషా, మిన్నత్ బేగం వారి గ్రామ ప్రజలు అంటూ కోరారు. వీరందరి కోసం ఈ పాట. Listen to my heart, it's beating for you. Listen to my heart.

0: you are my girl.
1: అభిరుచి కార్యక్రమంలో చివరిగా బీరువా చిత్రం నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. పాపిల్ మండలం జలదుర్గం నుండి మహమ్మద్ రఫీ, రజియా మహమ్మద్ బి, శేషావలి శేషావలి వారి కుటుంబ సభ్యులు, అలాగే కర్నూలు మద్దూర్ నగర్ నుండి కాటిగారు ధర్మరాజు, లక్ష్మీబాయి, లక్ష్మీనారాయణ, బాలాజీ, లక్ష్మణ్, శారద, విజయ, వాసవి, వైష్ణవి, ఉదిత్, ప్రణీత్, విష్ణుప్రసాద్, చంద్రిక, చార్విక్, విజయకృష్ణ, శాంతి, ఉపజ్ఞ, నవిజ్ఞ.

0: మీరు విన్న ఈ పాటతో ఇవాళ అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు కుటుంబ సంక్షేమ గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

శ్రోతలు కుటుంబ సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 వ్యవసాయ పాఠశాల విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ముందుగా తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నర్అప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వాద్రా, లెఫ్టినెంట్ జనరల్ మోహిందర్ పాల్ సింగ్లు అతి విశిష్ట సేవా మెడల్ అందుకున్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం, తిరుగుబాట్లను అణిచివేయడంలో సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు చూపిన అసాధారణ ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఈ అవార్డులు అందజేశారు. వైమానిక, నౌకాదళ కార్యకలాపాలు, మానవతా దృక్పథంతో చేపట్టిన సహాయక చర్యల్లో ప్రదర్శించిన అసమాన శౌర్యాన్ని కూడా ఈ సందర్భంగా పురస్కారాలతో గౌరవించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభృతులు పాల్గొన్నారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. బ్రిక్స్ వాణిజ్య పరిశ్రమల సమాఖ్య ప్రతినిధి బృందం ఈరోజు న్యూఢిల్లీలో మంత్రితో సమావేశమైంది. ఇన్నోవేషన్, స్టార్టప్లు, ఎమర్జింగ్ టెక్నాలజీస్, పరిశోధనల్లో బ్రిక్స్, బ్రిక్స్ ప్లస్ దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అంతరిక్షం, బయోటెక్నాలజీ, కృత్రిమ మేధస్సు, డీప్ టెక్నాలజీ రంగాల్లో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించిందన్నారు. భారతదేశ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రతిపాదనలతో కలిసి పనిచేయాలని బ్రిక్స్ ప్రతినిధి బృందాన్ని కోరారు.

0: తన సీషెల్స్ పర్యటన ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. తమపై చూపిన ఆదరాభిమానాలకు గాను సీషెల్స్ అధ్యకులు డాక్టర్ ఫ్యాట్రిక్ హెర్మనీకి, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత 50 ఏళ్లుగా ఇరు దేశాల మధ్య నమ్మకం, పరస్పర పురోగతితో సంబంధాలు కొనసాగాయని, రాబోయే 50 ఏళ్లు ఆవిష్కరణలు, సుస్థిరత, ఉమ్మడి శ్రేయస్సుకు చిహ్నంగా నిలుస్తాయని సామాజిక మాధ్యమంలో మోదీ పేర్కొన్నారు. రక్షణ రంగంలో కొత్త నిబంధనల వల్ల సరికొత్త సాంకేతికత, వ్యవస్థల ఉత్పత్తి, సైన్యంలోకి వాటి చేరిక వేగవంతమవుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు డిఆర్డీఓ ఆర్థిక అధికారాల వికేంద్రీకరణ నిబంధనలను ఆయన విడుదల చేశారు. వివిధ స్థాయిల్లో క్రియాశీల అధికారాలు పెంచడం, ప్రయోగాలు, పరీక్షల కోసం ప్రత్యేక నిధులను కేటాయించడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్నాథ్ సింగ్, ఈ నిబంధనల వల్ల పరిశ్రమలు, విద్యా సంస్థలతో భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తూ ఆత్మ నిర్భర్ భారత్ రక్షణ సన్నద్దతకు దోహదపడుతుందన్నారు. వ్యూహాత్మక పరిశోధన, అభివృద్ది ప్రాజెక్టుల సమర్థత, జవాబుదారీతనం సకాలంలో అమలును పెంచడానికి సంస్కరణలు చేపట్టినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ సిబ్బంది అధిపతి జనరల్ ఎస్ఎన్ రాజా సుబ్రమణి, డిఆర్డీఓ చైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ ఆయన, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ వైద్య కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వైపు మరింత ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయని ఆ శాఖ పేర్కొంది. రాబోయే 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళలో, అలాగే రాబోయే 3 రోజుల్లో బీహార్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అండమాన్ నికోబార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్ పరిసరాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, పిడుగుపాట్లు పడతాయని హెచ్చరించింది. అలాగే ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరప్రదేశ్లో రేపటి వరకు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. యుఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ రన్నరప్గా నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన ఫైనల్ పోటీలో చైనీస్ తైపీకి చెందిన సూ లింగ్ యాంగ్ చేతిలో 15-21, 21-16, 9-21 స్కోర్తో శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. ఆయన చివరిసారిగా 2017లో బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్ కింద ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు ఆయనకు అంతర్జాతీయ టైటిల్ ఏదీ దక్కలేదు. దేశ సమగ్రాభివృద్దికి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థాపన ప్రస్తుత కాలపు

అవసరమని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు. ఇది రైతులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, యువతకు సుస్థిర వృద్దిని చేకూరుస్తుందని అన్నారు. యువత ఉద్యోగాలు వెతికేవారిగా కాకుండా ఉద్యోగాలు సృష్టించేవారిగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. ఫర్వణిలో వసంతరావు నాయక్ మరఠ్వాడా కృషి విద్యాపీఠ్ ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కళాశాలలో ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తుల పరిశ్రమల క్రమబద్దీకరణ పథకం కింద ఏర్పాటు చేసిన కామన్ ఇంక్యుబేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. పంట చేతికొచ్చిన తర్వాత జరిగే నష్టాలను తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల విలువను పెంచడానికి ఫుడ్ ప్రాసెసింగ్ను ప్రోత్సహించాలని ఆయన పునరుద్ఘాటించారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో 2026 నాటి రెండవ రక్షణ పురస్కార ప్రదానోత్సవంలో శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. భారత్ ప్రపంచ ఇన్నోవేషన్ హబ్గా ఎదుగుతోందని, అంతర్జాతీయ భాగస్వామ్యాల నిర్మాణానికి ఇది సరైన అవకాశమని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ శ్రేణి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: పాఠశాల వింటారు. నిర్వహణ గుంటూరులా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ సివి చంద్రమోహన్ రెడ్డి.
1: అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోతున్నటువంటి అంశము చాలా ఆసక్తికరమైనది, మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ఎంతో ఉపయోగకరమైనది. అదే ఖరీఫ్ సీజన్లో చిరుధాన్యాలను పండించి ఆ తర్వాత రబీలో శనగ పంటను సాగు చేయడం. అంటే ఒకే భూమిలో సంవత్సరములో రెండు పంటలు, రెండూ లాభదాయకమైనవి కావడము, రెండూ ఆరోగ్యకరమైనవి, రెండూ నేలకు మేలు చేసేవి. ఈ పంట విధానము క్రాపింగ్ సిస్టమ్ నుండి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఈ రోజుల్లో చిరుధాన్యాలకు మంచి మార్కెట్ డిమాండ్ అనేది ఏర్పడుతోంది. 2023వ సంవత్సరాన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సిరిధాన్యాల సంవత్సరముగా ప్రకటించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా వీటి యొక్క ప్రాముఖ్యత అనేది బాగా పెరిగింది. మరోవైపు మన రాష్ట్రంలో శనగ 300,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉండడము, తర్వాత శనగకు మంచి ధర ఉండడం అనేది ఉంది. ఈ రెండింటినీ కలిపి సాగు చేస్తే రైతులకు ఏడాది మొత్తము ఆదాయము వస్తుంది. ఇవి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ పంట విధానము ఎందుకు ముఖ్యమనేది ఇప్పుడు తెలుసుకుంటాం. ముందుగా ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన అనంతపురము, కడప, చిత్తూరు, కర్నూలు, అలాగే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో పొడి భూముల్లో నైరుతి ఋతుపవనాల వర్షపాతము చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో దీర్ఘకాలిక పంటలు పండించడము చాలా కష్టము, నష్టము అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే చిరుధాన్యాలు ఇక్కడ ఎంతో అనుకూలము, తర్వాత సిఫారసు చేస్తూ ఉంటారు. ఈ సిరిధాన్యాలు 70 నుండి 90 రోజుల్లో కోతకు వస్తాయి. అంటే జూన్ జూలై నెలల్లో విత్తితే సెప్టెంబర్ చివరికి లేదా అక్టోబర్ ఆరంభానికి పంట చేతికి వస్తుంది. ఆ తర్వాత నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను ఉపయోగించుకొని అదే నేలలో శనగను విత్తుకోవచ్చు. ఇదే ఈ పంట విధానం యొక్క గొప్ప సందేశం. భూమి ఖాళీగా ఉండదు మరియు రెండు పంటలు చేతికి వస్తాయి. ఇంకో ముఖ్యమైనటువంటి విషయము ఏంటంటే, శనగ అనేది లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట. అంటే గాలిలోని నత్రజనిని భూమిలో నిల్వ చేస్తుంది, అలాగే ముందు పండించే చిరుధాన్యాల వల్ల

భూమి లోపల పోషకాలు తగ్గినట్లయితే శనగ ద్వారా నేల తిరిగి సారవంతమవుతుంది. ఇది శాస్త్రీయంగా నిరూపితమైనటువంటి క్రాప్ రొటేషన్ యొక్క సిద్ధాంతం. ఖరీఫ్లో పండించదగినటువంటి సిరిధాన్యాల విషయానికి వస్తే, ఇప్పుడు ఖరీఫ్లో మనము ఏ చిరుధాన్యాలను పండించుకోవచ్చు అనేది మనం చూద్దాం. ప్రధానంగా 5 రకాలైనటువంటి సిరిధాన్యపు పంటలు ఉన్నాయి. అవి కొర్రలు, సజ్జలు అంటే గంటెలు, అలాగే రాగులు లేక తైదలు, అలాగే సామలు మరియు ఆరికలు. వీటన్నింటినీ షార్ట్ డ్యూరేషన్ మిల్లెట్ క్రాప్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. వీటిని ఒక్కొక్కటి విడివిడిగా ఇప్పుడు మనము తెలుసుకుందాం. కొర్రలు. కొర్రలను ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాము. అలాగే కొర్రలు ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి సిరిధాన్యపు పంట. ఎరువులు లేకుండా తగు మోతాదులో వాడుతూ తక్కువ నీటితో పండేటటువంటి పంట ఇది. విత్తే సమయం విషయానికి వస్తే, జూన్ 2వ పక్షం నుండి జూలై 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు. అలాగే విత్తన మోతాదు ఎకరానికి 3 నుండి 4 కిలోలు. వరుసల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 8 నుండి 10 సెంటీమీటర్ల ఎడమ అనేది ఉంచుకోవాలి. మంచి యాజమాన్యముతో ఎకరానికి 8 నుండి 10 క్వింటాల వరకు దిగుబడిని మనము పొందవచ్చు. కొర్రలకు అనుకూలమైనటువంటి రకాలు మనం గమనించినట్లయితే, సూర్యనంది, ప్రసాద్, అలాగే ఎస్ఐఏ 3156, మహానంది, రేనాడు, గరుడ, ఇలాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలు ఉన్నాయి. ఈ రకాలన్నీ కూడా 75 నుండి 85 రోజుల్లో పక్వానికి వస్తాయి. చీడపీడలు అనేది ఉధృతి తక్కువగా ఉంటుంది. ధర కూడా క్వింటాలకు 3000 నుండి 4000 వరకు మార్కెట్ రేటు ఉంది. అలాగే సజ్జలు లేదా గంటెలు, ఇంగ్లీష్లో పర్ల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. సజ్జలు అత్యంత కరువును తట్టుకునే పంట. ఇది ఇసుక నేలలు, తేలికపాటి ఎర్ర నేలలు, తక్కువ సారం ఉన్నటువంటి భూముల్లో కూడా బాగా పండుతాయి. విత్తే సమయం విషయానికి వస్తే, జూన్ నుండి జూలై మధ్య వరకు విత్తుకోవచ్చు ఖరీఫ్లో. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 1.5 కేజీ నుండి 2 కేజీల వరకు విత్తన మోతాదు అనేది సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్ల ఎడముతో ఈ సాగు అనేది చేస్తూ ఉంటారు. దిగుబడి కూడా ఎకరానికి 10 నుండి 15 క్వింటాళ్ళ వరకు ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు వంగడాలు మన ఆంధ్రప్రదేశ్కు మనం గమనించినట్లయితే, కొత్తగా APHB 126 అనే వంగడము అనంతపూర్ వ్యవసాయ పరిశోధనా స్థానము నుండి విడుదల అయినది. ఇది చాలా మేలైనటువంటి సజ్జ హైబ్రిడ్ రకము. అలానే మనకు HHB 66 ఇంప్రూవ్డ్ అనేసి, తర్వాత ధనశక్తి అని, అలాగే ABV 04 అనే రకాలు రైతులు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. వీటి యొక్క పంట కాలాన్ని మనం గమనించినట్లయితే 75 నుండి 85 రోజులుగా ఉంటుంది. సజ్జలు పోషకాహారం పరంగా చాలా శక్తివంతమైనవి మరియు ఐరను, జింకు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. తర్వాత పంట అనేది రాగులు. ఈ రాగులు చిత్తూరు, అనంతపురము, వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందినటువంటి, ప్రాచుర్యం ఉన్నటువంటి పంటలు. కాల్షియం అనేది పుష్కలంగా ఉంటుంది. విత్తే సమయము జూన్ మధ్య నుండి జూలై చివరి వరకు సిఫారసు చేయడం జరిగింది. నేరుగా విత్తడము లేదా నారు పెంచి నాటడం అనేది రెండు రకాలుగా చేస్తూ ఉంటారు. విత్తనం మోతాదు అనేది నేరుగా విత్తితే ఎకరానికి 4 కిలోలు, నారు పద్ధతి ద్వారా అయితే 2 కిలోల విత్తనముతో మనము సాగు చేసుకోవచ్చు. వీటిలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకాలను మనం గమనించినట్లయితే, వకుల అనేది రాయలసీమ ప్రాంతాలలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రాగి రకం. అలాగే వేగవతి, ఇంద్రావతి, గోస్తని, రత్నగిరి మరియు మారుతి అనే ఈ రకాలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలలో ఎక్కువగా సాగులో ఉంటాయి.
ఈ రాగి పంట యొక్క పంట కాలాన్ని అనేది 100 నుండి 110 రోజులు ఉంటుంది.

దిగుబడి ఎకరానికి 10 నుండి 12 క్వింటాళ్ళు. మధుమేహ రోగులకు అంటే డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు రాగులు అనేటివి చాలా మంచివి. ఈ కారణంగా మార్కెట్లో రాగులకు మంచి డిమాండ్ అనేది ఉంది. అలాగే కనీస మద్దతు ధర కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల రాగుల సాగు అనేది కూడా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది. అలాగే మరి యొక్క పంట అనేది సామలు, ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్ అనేసి అంటూ ఉంటాం. సామలు తక్కువ వర్షపాతంలో పండే అత్యంత మొండి రకానికి సంబంధించినటువంటి పంట. విత్తే సమయము జూను మరియు జూలై. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 3 కిలోలు. పంట కాలం అనేది కేవలము 70 నుండి 75 రోజులు మాత్రమే ఉంటాయి. ఇంత తక్కువ సమయములో పంట చేతికి వస్తుంది కాబట్టే ఈ తర్వాత శనగ సాగుకు సమయం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. సిఫారసు చేయబడినటువంటి రకాలు ఓఎల్ఎం 203, ఓఎల్ఎం 36, జేకే 8. ఇవి ఎకరానికి 6 నుండి 8 క్వింటాళ్ళ వరకు దిగుబడిని ఇస్తూ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సామలు ఆరోగ్యానికి చాలా మంచిదిగా మనకు ఈ కన్జ్యూమర్స్ చెప్తూ ఉంటారు. అలాగే మరి ఒక పంట ఆరికలు. ఈ ఆరికలను ఇంగ్లీష్లో కోడో మిల్లెట్ అనేసి అంటూ ఉంటారు. ఈ ఆరికలు కూడా చాలా తక్కువ వ్యవధిలో పక్వానికి వచ్చే పంట. విత్తే సమయం అనేది జూను మరియు జూలై సంబంధంగా ఉంటుంది. అలాగే విత్తన మోతాదు కూడా ఎకరానికి 4 కిలోలు. పంటకాలము దాదాపుగా 90 నుండి 100 రోజులుగా ఉంటుంది. దిగుబడి ఎకరానికి 6 నుండి 10 క్వింటాలుగా నమోదవుతాయి. ఈ ఆరికలలో ప్రముఖ రకాల మనం గమనించినట్లయితే CO3 అనే రకము, అలాగే JK41 అనే రకాలు ఎక్కువగా రైతులు సాగు చేస్తూ ఉంటారు. ఆరికలు 8 నుండి 10 సంవత్సరాల వరకు కూడా నిల్వ ఉంటాయి, పురుగు అనేది పట్టదు. ఈ ఆరికలకు పైన లేయరు 7 పొరలు ఉంటాయి కాబట్టి వీటికి సాధారణంగా పురుగు నష్టం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఆహార భద్రతకు చాలా ఉపయోగపడుతుంది. చిరుధాన్యాల సాగుకు సాధారణ సిఫారసులను మనం గమనించినట్లయితే ఈ అన్ని చిరుధాన్యాలకు కొన్ని ఉమ్మడి సిఫారసులు ఉన్నాయి. ముందుగా భూమిని తయారు చేసుకోవడము, ఒక లోతైనటువంటి దుక్కి, తర్వాత 2-3 చదును దుక్కులు చేయాలి. అలాగే భూమిలో పూర్తిగా కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరి. తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం కానీ లేదా క్యాప్టాన్తో విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయానికి వస్తే ఆఖరి దుక్కిలో ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేయాల్సి ఉంటుంది. రసాయన ఎరువులు తక్కువ మోతాదులోనే సరిపోతాయి. ఎకరానికి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ అనేది సిఫారసు చేసినటువంటి మోతాదు. విత్తే సమయంలో సగం నత్రజనిని, మొత్తం భాస్వరాన్ని, పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది. మిగతా సగము నత్రజని అనేది విత్తిన 30 రోజుల తర్వాత పైపాటుగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కలుపు నిర్వహణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. విత్తిన 20 నుండి 25 రోజులకు ఒకసారిగా, అలాగే 40 నుండి 45 రోజులకు మరోసారి 2 దపాలుగా కలుపును అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కలుపును తీసుకోవడానికి మనకు యంత్రాలను వాడుకోవడం కానీ, లేదంటే కూలీలతో కానీ, లేకపోతే కలుపు మందులను వాడి ఈ కలుపును తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వీటిలో చీడ పీడలు అనేది పురుగు కానీ తెగులు కానీ పెద్దగా రావు. అయితే కాండము తొలిచే పురుగు, అలాగే పూత పురుగు ఆశించినప్పుడు ఎకరానికి 400 ml అంటే 400 ml క్లోరీపైరిపాస్ కానీ లేదా క్వినాల్ పాస్ కానీ మనం వాటితో మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకు ఈ చిన్నపాటి ఏదైనా పురుగుకు సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నా కూడా మనము నివారించుకోవచ్చు. తర్వాత అంశము చిరుధాన్యాలలో కోత తర్వాత శనగ సాగు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి భాగానికి వద్దాం. చిరుధాన్యాల కోత తర్వాత శనగను ఎలా విత్తాలి? చిరుధాన్యాలను సెప్టెంబర్ చివరి వారం నుండి అక్టోబర్ మొదటి

పక్షం మధ్యలో వేస్తే వెంటనే భూమి సిద్ధం చేసుకొని అక్టోబరు రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి వారం లోపల శనగ విత్తుకోవాలి. ఇది అత్యంత కీలకమైనటువంటి విషయం. శనగ వెంటనే విత్తాలి, ఎందుకంటే భూమిలో తేమ ఉండగానే విత్తితే మంచి మొలక అనేది వస్తుంది. ఆలస్యం చేస్తే తేమ తగ్గిపోయి మొలక సరిగ్గా రాదు, మరియు దిగుబడి మీద కూడా ప్రభావము వస్తుంది. కాబట్టి చిరుధాన్య పంట కోశాక భూమిలో ఉండే వేరు భాగాలు అవశేషాలు భూసారాన్ని పెంచుతాయి, మరియు ఇది శనగకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే భూమి తయారీ చాలా సరళంగా ఉండాలి. చిరుధాన్య పంట అవశేషాలను భూమిలోకి చేరేలా ఒక సన్నని దుక్కి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. శనగకు మెత్తని మృదువైన దుక్కి అవసరం లేదు, కాస్త రాతిగా ఉండే దుక్కి అనేది చాలా మంచిది. ఎందుకంటే వేర్ల ప్రాంతంలో గాలి సరిగ్గా పారాలి, మెత్తని దుక్కిలో వేళ్లకు గాలి అందదు, తర్వాత మొక్క కూడా సరిగ్గా ఎదిగేదానికి అవకాశము ఉండదు. సో కాబట్టి తర్వాత అంశము శనగ రకాలు మరియు విత్తనం విషయానికి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కు అనువైనటువంటి శనగ రకాలు చాలా ఉన్నాయి. అయితే JG11 అనే రకము రాష్ట్రంలో 90% వరకు విస్తీర్ణాన్ని ఆక్రమించి ఉంది. ఇది దేశీ రకము. విత్తిన 95 నుండి 105 రోజుల లోపల పక్వానికి వస్తుంది. ఎండు తెగులును తట్టుకుంటుంది, మరియు దిగుబడి కూడా ఎకరానికి 8 నుండి 12 క్వింటాల వరకు రైతులు తీస్తూ ఉంటారు. ఇతర మంచి రకాలు మనం వాటిని గమనించినట్లయితే NBEZ 3 అనేసి, తర్వాత NBEZ 47, NBEZ 49 లాంటి దేశీ రకాలు, అలాగే CAC 2, NBEZ 119 కాబూలీ రకాలు అనేటివి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నంద్యాల నుండి రైతాంగానికి ఇచ్చినటువంటి రకాలు. అలాగే CAC 2 అనేది పెద్ద గింజలతో కూడినటువంటి రకం. ఇది మంచి మార్కెట్ ధరను పొందుతుంది. విత్తన మోతాదు దేశీ రకాలకు అయితే ఎకరానికి 25 నుండి 30 కిలోలు, అలాగే కాబూలీ రకాలైతే 35 నుండి 40 కిలోలుగా సిఫారసు చేస్తూ ఉంటాము. అలాగే విత్తన శుద్ధి అనేది చాలా తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుంది. కిలో విత్తనానికి 4 గ్రాముల ట్రైకోడర్మా విరిడే కానీ, 3 గ్రాముల థైరం కానీ, అలాగే 1 గ్రాము కార్బండిజంతో కానీ కలిపి విత్తనానికి పూసి విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎకరానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేస్తే వేళ్లకు నత్రజని స్థిరీకరణ అనేది బాగా జరుగుతుంది. సో కాబట్టి మనం ఈ రకంగా చేయడం ద్వారా మనము మొలక శాతాన్ని పెంచుకోగలుగుతాము, మరియు మొక్క కూడా ఆరోగ్యకరంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే శనగ విత్తే విధానాన్ని కూడా మనం గమనించినట్లయితే శనగ వరుసల మధ్య అనేది 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడమును పాటించాలి. అలాగే విత్తనాన్ని 5 నుండి 7 సెంటీమీటర్ల లోతులోనే మనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో ట్రాక్టర్ల ద్వారా ఎక్కువగా విత్తనం అనేది వేస్తూ ఉంటారు, కాబట్టి ఆటోమేటిక్గా ఈ సాలుకు సాలుకు మొక్కకు మొక్కకు మధ్య, అలాగే విత్తనము లోతు కూడా యాంత్రీకరణలో భాగంగా రైతాంగము పాటిస్తూ ఉంటారు. విత్తే ముందు భూమి లోపల తేమ అనేది తగినంతగా ఉండడం అనేది చూసుకోవాలి. తేమ లేకపోతే ఒక తడి నీరు పెట్టి తదుపరిగా మనము విత్తనం వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎరువుల విషయంలో శనగ చాలా తక్కువ అనేది మా రిక్వైర్మెంట్ ఉంటుంది, కానీ రైతులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అవసరం మేరకు ఈ నత్రజని ఆధారిత ఎరువులను మనం వాడుకోవడం అనేది చాలా అవసరం. ఇది నత్రజనిని తనకు తానే తయారు చేసుకుంటుంది, కాబట్టి లెగ్యూమ్ జాతికి చెందినటువంటి పంట కాబట్టి మనము తగు మోతాదులోనే మనము విత్తే సమయంలో ఎకరానికి 8 కిలోల నత్రజనిని, 20 కిలోల భాస్వరము, 8 కిలోల పొటాష్ అనేది సరిపోతుంది. భాస్వరము ముఖ్యమైనది. ఇది మన రూట్ వేరు వ్యవస్థ అనేది పెరుగుదలకు పూత ఏర్పడడానికి బాగా ఉపయోగపడుతుంది. నీటి యాజమాన్యం విషయానికి వస్తే శనగ ప్రధానంగా నేలలో నిల్వ ఉన్నటువంటి తేమను వాడుకొని పెరిగేటటువంటి పంట. ఎక్కువ నీరు అవసరం లేదు. ఒకవేళ నీటి వసతి ఉంటే
రెండు తడులు

మాత్రమే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మొదటిది పూత దశలోను, రెండవది గింజ గట్టిపడే దశలో విత్తనానికి ఒత్తిడి అంటే నీటి సమస్య లేకుండా మనం జాగ్రత్తగా మనము నీటి లభ్యత ఉన్నప్పుడు మనం ఇచ్చినట్లయితే శనగ అనేది పంట ఈ నీటి సమస్యను అధిగమించి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ నీరు ఇస్తే మొక్క బాగా పెరిగి కాయలు తర్వాత గింజలు అనేది తక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీటి తడి యాజమాన్యం అనేది ప్రధానంగా జాగ్రత్తగా మనము చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రధాన చీడ పీడలు తర్వాత వాటి నివారణ విషయానికి వస్తే శనగలో అత్యంత ప్రమాదకరమైన పురుగు శనగపచ్చ పురుగు, తర్వాత దాన్ని పాడ్ బోరర్ అనేసి కూడా అంటూ ఉంటాము. ఇది కాయలను తొలిచి గింజలను తింటుంది. 70-75% వరకు దిగుబడి నష్టం అనేది కలిగిస్తుంది. సో కాబట్టి దీని నివారణకు పూత దశలో ఎకరానికి 5 ఫెరోమోన్ ట్రాప్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే NPV వైరస్ ద్రావణము ఎకరానికి 250 చొప్పున మనము పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నట్లయితే మన క్రిమి సంహారక మందులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇమామెక్టిన్ మెంజోయేట్ అనేసి 100 గ్రాములు ఎకరానికి, లేదా క్లోరాంట్రెన్లిప్రోల్ అనే క్రిమి సంహారక మందును 60 ml ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో మనం కలుపుకొని పిచికారీ చేసినట్లయితే ఈ శనగలో అత్యంత ప్రమాదకరమైనటువంటి శనగపచ్చ పురుగును మనము నియంత్రించుకోగలుగుతాము. అలాగే తెగుళ్లలో కూడా ఎండు తెగులు తర్వాత వేరు కుళ్ళు తెగులు అనేసి 2 రకాలు అంటే కొద్దిగా ప్రమాదకరంగా ఎక్కువగా ఈ పొలాలలో శనగ పొలాలలో ఆశిస్తూ ఉంటాయి. విత్తన శుద్ధితో ఈ సమస్యలను చాలా వరకు మనము నివారించుకోవచ్చు. ఈ తెగుళ్లను తట్టుకునే రకాలను మనం ఎంచుకోవడం అనేది ప్రధానంగా మనం చేయాల్సి ఉంటుంది. వాటిలో JZ11 మరియు NBEZ 47 ఈ రెండు కూడా ఈ తెగుళ్లను తట్టుకుంటాయి. తర్వాత కాస్ట్ బెనిఫిట్, ఆదాయపు లెక్కలు మనం గమనించినట్లయితే ఈ పంట విధానంలో రైతుకు ఎంత ఆదాయం వస్తుందనేది ఒకసారి మనం గమనిద్దాం. ఎకరానికి కొర్ర పంటలో 8 క్వింటాళ్ళు వచ్చినట్లయితే క్వింటాలకు 4,000 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్నట్లయితే దాదాపుగా 32,000 రూపాయలు మనకు వస్తుంది. అలాగే శనగ ఎకరానికి 10 క్వింటాళ్ళు దిగుబడి వచ్చినట్లయితే క్వింటాలకు 5,000 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉందనుకుంటే కూడా 50,000 రూపాయలు మనకు ఒక ఎకరానికి సంబంధంగా దిగుబడి వస్తుంది. మొత్తానికి ఎకరానికి సంవత్సరంలో 82,000 రూపాయలు స్థూల ఆదాయం అనేది ఉంటుంది. అయితే ఖర్చులు 2 పంటలకు కలిపి కూడా సుమారుగా 25,000 నుండి 30,000కు మించి ఉండదు. కాబట్టి నికర ఆదాయం ఎకరానికి 50,000కు పైగా ఉంటుంది. కాబట్టి ఇది దీని యొక్క ఆదాయపు వివరాలు. ఇది ఒకే పంటతో పోలిస్తే చాలా ఎక్కువ. ఒక ఖరీఫ్ పత్తి లేదా వేరుశనగతో అంత ఆదాయం అనేది రాదు. పైగా 2 పంటలు పండించడం వల్ల ఒక పంటలో నష్టం వచ్చినా మరో పంట నుండి ఆదాయం వస్తుంది. కాబట్టి రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే ప్రభుత్వ సహాయాలు తర్వాత ఇటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ సిరిధాన్యాల సాగుకు ప్రోత్సహించడానికి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంది. APMIP అలాగే రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైనటువంటి విత్తనాలు సబ్సిడీ ధరకు అందిస్తూ ఉన్నారు. ఈ సిరిధాన్యాలకు కనీస మద్దతు ధర కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి మనము వాటిని సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మార్క్ఫెడ్ ద్వారా శనగకు MSP ధరకు కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి దానిని కూడా జాగ్రత్తగా మనము యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాగే మీ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించినట్లయితే వీటికి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుస్తాయి. సో ఓవరాల్గా ఏంటంటే రైతు సోదరులకు నేను చెప్పాలనుకునేది ఈరోజు మనము చర్చించుకున్నటువంటి ఖరీఫ్లో సిరిధాన్యాలు అలాగే రబీలో శనగ అనే పంట విధానము ఆంధ్రప్రదేశ్లోని వర్షాధార ప్రాంతాలకు ఇది ఒక వరం వంటిది. తక్కువ నీటితో తక్కువ ఖర్చుతో 2 పంటలతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. భూమి సారవంతత అనేది పెరుగుతుంది. నేలలో తేమ అనేది సద్వినియోగం అవుతుంది. సో కాబట్టి చీడ పీడల ఉధృతి కూడా

తగ్గుతాయి కాబట్టి ఇది మన ఆహారంలో ఒక మంచి పోషకాలను కూడా మెరుగుపరుస్తుంది. ఈ శనగ పంటకు ముందు ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలను సాగును ఎలా చేసుకోవాలనేసి మనము చెప్తా ఉన్నాము. అయితే ఈ పంటలను ఏ ప్రాంతాలలో ఏ పంటలు వేసుకోవచ్చు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశము. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో ఈ సజ్జ పంట మరియు కొర్ర పంట ఈ రెండు ప్రధానమైనటువంటి పంటలు. అలాగే మనకు మార్కెట్లో ఈ ఆరికలు సామలకు సంబంధంగా బైబ్యాక్ సిస్టమ్ ఉన్నట్లయితే మనము ఇటువంటి పంటలను మనము వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా రైతులు పంట పండించి తర్వాత అమ్ముకోవాలన్నప్పుడు కొంత సమస్యాత్మకంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వీటి యొక్క ఈ సిరిధాన్యాల వినియోగం పెరగడము, సిరిధాన్యాల సాగు అనేది కూడా ఎక్కువగా ఉంది కాబట్టి వీటికి సంబంధించి ఒక ఉత్పత్తిదారుల సంఘము అంటే ఎఫ్పిఓ ద్వారా మనము పండించి ట్రేడర్కు మనం అమ్మగలిగితే, లేదా బైబ్యాక్ సిస్టంలో మనము ఏదన్నా వీటికి సంబంధించినటువంటి ఒక మొడాలిటీలో మనము వీటిని సాగు చేసినట్లయితే ఖచ్చితంగా లాభసాటి ధరకు మనము సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కువ మంది రైతులు ఈ సిరిధాన్యాల సాగులో మేము పంట సాగు చేస్తాము, ఎవరు వీటిని కొంటారు అనేది ఎక్కువగా రైతుల నుండి ప్రశ్నలు వింటూ ఉంటాము. సో కాబట్టి మనకు లోకల్గా కానీ తర్వాత మనకు ఏదైనా సరే వీటిని మేము కొంటాము అనే డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే వీటికి వెళ్లాల్సి ఉంటుంది. సిరిధాన్యాల వినియోగం అనేది తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో వీటిని ఎక్కువగా పంట పండించి రిస్క్ అనేది ప్రమాదం అనేది తెచ్చుకోకూడదు. ఎక్కువ వినియోగం ఉంది, సాగు ఉంది అక్కడ, అటువంటి ప్రాంతాలలో మాత్రమే ఈ శనగకు ముందు ఈ సిరిధాన్యాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ శనగకు ముందు కొర్రను ఎక్కువగా సిఫారసు చేస్తూ ఉంటారు. కొర్ర కంటే కూడా ఇప్పుడు సజ్జ పంట అనేది ఎక్కువగా మనకు రైతులు ఇష్టపడతా ఉన్నారు. ఎందుకంటే సజ్జ అనేది నిలకడగా మార్కెట్ ప్రైస్ ఉండడము, తర్వాత ఇండస్ట్రీ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. తర్వాత పౌల్ట్రీ ఇండస్ట్రీలో కూడా ఎక్కువగా వీటికి యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల వీటిని వాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఈ సిరిధాన్యపు పంటలు, తర్వాత వాటితో పాటు జొన్న మరియు సజ్జ పంట, ఇవన్నీ కూడా 9 రకాలైనటువంటి ఈ ముతక ధాన్యపు పంటలు అనేటి వీటిని ఆ యొక్క పంట కాలాన్ని బట్టి మనకు శనగ పంటకు ముందుగా ఈ కొర్రను అలాగే సజ్జను తర్వాత ఆరికలను సామలను సిఫారసు చేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో. సో కాబట్టి ఈ నల్లరేగడి భూములలో ఈ శనగ వేసే రైతాంగము దీని యొక్క సిరిధాన్యాల మార్కెట్ అడ్వాంటేజ్ను తీసుకోవాలనుకుంటే లోకల్గా వాళ్లకు ఏ పంట అనేది డిమాండ్ ఉంది, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అనే దానిని దృష్టిలో పెట్టుకొని పంటను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి. రెండవది, పంటలో కూడా రకరకాలైనటువంటి వెరైటీస్ ఉంటాయి, వీటిలో కూడా స్వల్పకాలిక రకాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సీక్వెన్షియల్ క్రాపింగ్లో ఈ ఖరీఫ్లో పంట కాలము పెరిగితే అది రబీలో శనగ పంట మీద ప్రభావము చూపుతుంది. కాబట్టి ఇక్కడ ఇది కోత, అక్కడ మరియు విత్తనం వేసుకుండే గ్యాప్ అనేది ఎక్కువగా ఉండకపోవడం వల్ల కొంత శనగ రైతులు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని మనకు సజ్జ పంటన అలాగే కొర్రన అలాగే ఏదో ఇతర చిరుధాన్యపు పంటలు వేసుకోవాలా అనేది ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ పంటలను ఒక్క రైతుగా వేసినా కూడా కొన్నిసార్లు సమస్యలు గుర్తిస్తూ ఉన్నాము. వీటిని సంఘటితముగా మనము వేసినట్లయితే, ఉత్పత్తి సంఘాల ద్వారా వీటిని మనం ఛానలైజ్ చేసి ఈ బయర్స్ను మనము అట్రాక్ట్ చేసినట్లయితే లాభసాటి ధరను పొందడానికి అవకాశం ఉంది. వీటిలో విలువ ఆధారిత ఉత్పత్తులకు మంచి గిరాకీ ఉన్నది, కానీ రైతుకు మాత్రము గిట్టుబాటు అంటే లాభసాటి ధర అనేది రావడం లేదు. ఈ గ్యాప్ అనేది, మార్కెట్ గ్యాప్ అనేది ఉండడం వల్ల దీనిని ప్రాపర్గా మనం అడ్రస్ చేసినట్లయితేనే ఇక్కడ సిరిధాన్యాల సాగులో లాభసాటిగా మనము పంటలో ఒక లాభాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. లేదా
ఇటువంటి ఉత్పత్తులు

0: విలువ ఆధారిత ప్రోడక్ట్స్ను మనము అంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ను మనం తయారు చేసుకున్నా కూడా లోకల్గా మంచి మార్కెట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ సిరిధాన్యాలను ఎక్కువగా ఫైబర్ ఉండడము, అలాగే ఇతర పోషకాలు ఆరోగ్య సమస్యలను నివృత్తి చేస్తూ ఉంటాయి కాబట్టి, అలాగే మన రాష్ట్రము అలాగే దేశంలో కూడా సిరిధాన్యాలను సాగు మరియు ఉత్పత్తిని పెంచాలి అనే ఉద్దేశంగా ఈ నల్లరేగడి భూములలో శనగ పంటకు దాదాపుగా 300,000 హెక్టేర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి శనగ పంటకు ముందు ఇటువంటి స్వల్పకాలిక సిరిధాన్యపు పంటలను వేసుకోవడం ద్వారా మనము అదనపు ఆదాయమే కాదు అదనపు భద్రతను కూడా మనం పెంపొందించిన వాళ్ళం అవుతాము, ఆదాయం కూడా రైతులకు అందించిన వాళ్ళము అనే దిశగా ఈ కార్యక్రమం అనేది రూపొందించడం జరిగింది. మీ ప్రాంతానికి అనువైనటువంటి సిరిధాన్యాలు శనగ రకాలు ఏమి అనే విషయాన్ని సందేహాలుంటే మీ సమీప కృషి విజ్ఞాన కేంద్రాన్ని లేదా ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదిస్తే మీకు వివరాలు తెలుస్తాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి కూడా సలహాలు సూచనలు పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
1: శనగ సాగుకు ముందు ఖరీఫ్లో చిరుధాన్యాల సాగు వ్యవసాయ పాఠశాల విన్నారు. నిర్వహణ గుంటూరు లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్
2: ఈగల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ಯುವತೆ ದೇಶ ಭವಿತಾನಿ, ಯುವತೆ ಅಭಿವೃದ್ಧಿ ಅನಿ, ವಿಕಸಿತ್ ಭಾರತ ನಿರ್ಮಾಣಮನಿ, ವಿಕಸಿತ್ ಭಾರತ ನಿರ್ಮಾಣಂಲೋ యువత కీలకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నాయి. విద్యావంతులుగా, శాస్త్రవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఇలా అనేక రంగాల్లో వాళ్ళని తీర్చిదిద్దడంలో ఎంతో కృషి జరుగుతోంది. అలాంటి యువత సన్మార్గంలో నడిచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాలకు, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేలా విశేష కృషి ఎంతో జరుగుతోంది. అందులో భాగంగా భారతదేశాన్ని మాదక ద్రవ్యరహిత దేశంగా, నషాముక్త భారత్గా తీర్చిదిద్దేందుకు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు, గంజాయికి దూరంగా ఉంచేలా ఈగిల్ విభాగం, అంటే రాష్ట్ర ప్రత్యేక పోలీసు విభాగం నిరంతరం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈగిల్ విభాగంలో ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ కె నగేష్ బాబు గారు మన ఆకాశవాణి విజయవాడ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం నగేష్ బాబు గారు.
1: నమస్కారం అండి.
0: నగేష్ బాబు గారు, మన రాష్ట్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ, విక్రయాలు కానీ, నిల్వలు కానీ, వీటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
1: మరి ఒకసారి మీ అందరికీ నమస్కారం అండి. ఈగల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. ఇది 2 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు స్థాపించబడిన సంస్థ. దీని యొక్క ముఖ్య విధి ఏదైతే మాదక ద్రవ్యాలు ఉన్నాయో వాటిని అరికట్టడము, అలాగే ఈ మాదక ద్రవ్యాల బారిన పడిన యువతను రక్షించటము, అలాగే సమాజంలో అవేర్నెస్ క్రియేట్ చేయటము ఈ ఈగల్ యొక్క ముఖ్య బాధ్యత. లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు అవేర్నెస్ను కూడా ఈక్వల్గా తీసుకెళ్తూ వీలైనంత త్వరగా ఈ రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయడానికి స్థాపించబడిన సంస్థ ఈ ఈగల్. అలాగే దీని అక్రమ రవాణాన్ని నిరోధించడానికి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న చెక్ పోస్టులతో పాటు డైనమిక్ చెక్ పోస్టులు కూడా మన అంతర్రాష్ట్ర సరిహద్దుల మీద పెట్టడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ అక్రమ రవాణాని నివారించగలిగాము. అలాగే నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రైట్స్ ద్వారా కంట్రోల్ చేస్తూ వాటిని వీలైనంత త్వరగా సర్టెన్ కమిటీస్ ఉన్నాయి, డిస్పోజబుల్ కమిటీస్ అని, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆ కమిటీస్ ద్వారా వీటన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేయటం జరిగింది. ఇంకా కొంత నిల్వలు ఉన్నాయి, వాటిని కూడా వీలైన త్వరలో డిస్ట్రాయ్ చేయటం జరుగుతుంది.
0: ఎస్పీ గారు, సరే ఎక్కడైనా సాగు జరుగుతోంది, అమ్ముతున్నారు, తీసుకుంటున్నారు అని మీకు

0: సమాచారం తెలియజేయాలంటే ఎలా, ఎవరికి, ఎప్పుడు, ఎట్లా?
1: దీని గురించి టోల్ ఫ్రీ నెంబర్ 1972 ఉందండి. ఎవరైనా సరే ఈ నెంబర్ కాల్ చేసినట్లయితే మీరు ఏదైతే సమాచారం ఇవ్వాలనుకుంటున్నారో ఆ సమాచారం ఇవ్వచ్చు. అలాగే ఈ డ్రగ్స్ బారిన పడిన వారిని రెస్క్యూ చేయడానికి, లేకపోతే రీహాబిలిటేషన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, డిఎడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఈ నెంబర్ ద్వారా మీరు సమాచారం పొందవచ్చు.
0: నగేష్ బాబు గారు, ఇప్పుడు మాదక ద్రవ్యాలకు ఎక్కువగా మనం వింటున్నంతలో యువత బానిస అవుతున్నారు అనేటువంటిది తెలుస్తోందండి అక్కడక్కడ. ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని యువతకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు?
1: లా ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఈ అవేర్నెస్ కూడా చాలా విస్తృతంగా చేస్తున్నామండి. కాలేజెస్లో అయితేనేమండి, అలాగే అసంఘటిత కార్మికుల దగ్గరికి అయితేనేమండి, అలాగే ఎంప్లాయీస్ దగ్గరికి, అలాగే ప్రొఫెషనల్స్ దగ్గరకు కూడా మేము వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు చూసినట్లయితే ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఈగల్ క్లబ్స్ అని పెట్టాం. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే 40,000 ఈగల్ క్లబ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఆ ఈగల్ క్లబ్స్ అంటే ఏంటంటే, ఆ కాలేజీలో 4 మేల్ స్టూడెంట్స్, 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటారు, 2 లెక్చరర్స్ ఉంటారు, 1 మేల్, 1 ఫీమేల్. అట్లా ప్రతి ఇన్స్టిట్యూషన్లో 10 ఈగల్ సభ్యులు ఉంటారు, వాళ్ళని క్లబ్గా ఫామ్ చేశాము. ఈ మాదక ద్రవ్యాల గురించిన సమాచారం కానివ్వండి, లేకపోతే దీని గురించి అవేర్నెస్ కూడా వీళ్ళు క్రియేట్ చేస్తుంటారు ఆ ఇన్స్టిట్యూషన్లో. అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వీళ్ళు ఈగల్కి తెలియజేస్తుంటారు. ఈగల్తో అనుసంధానమై ఈ ఈగల్ క్లబ్స్ పనిచేస్తాయి.
0: విద్యార్థి దశలో విద్యా సంస్థల్లో దీని పట్ల అవగాహనకు కార్యక్రమాలు ఏమైనా చేస్తుంటారా?
1: అవునండి, చాలా రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. ఇప్పటికి వరకు మేము 21,000 క్యాంప్స్ని మేము కండక్ట్ చేయడం జరిగింది. అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద డిస్ట్రిక్ట్స్, అక్రాస్ ది మండల్ లెవెల్ ఆల్సో అన్ని ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఈగల్, డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా చేస్తున్నారు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, అలాగే ఎక్సైజ్ వాళ్ళు చేస్తున్నారు, అలాగే సమ్ ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు. వీళ్ళందరి సహకారంతో కోఆర్డినేట్ చేసుకొని వీలైనంత పెనిట్రేట్ అయ్యి మ్యాక్సిమం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: గంజాయి సాగును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్మూలించింది. అనంతరం మరీ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అక్కడ చోటు చేసుకున్నటువంటి మార్పు ఏమిటి? ఈ గంజాయి సాగును వదిలేసి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి?
1: మీరు అన్నది అక్షరాలు నిజమండి. ఇప్పుడు మన రాష్ట్రంలో గంజాయి సాగు 0 అయిపోయింది. దీన్ని ఎన్సీబీ వారు కూడా ధృవీకరించారు. ఇప్పుడు రాబోయే సీజన్ కూడా హార్వెస్టింగ్ సీజన్. ఈ సీజన్ మీద కూడా ఈగల్ చాలా సీరియస్గా ఫోకస్ చేశాము. ఫర్దర్గా ఎలాంటి కల్టివేషన్ జరగకుండా ఎన్షూర్ చేస్తున్నాము. ఇలా కావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా కోఆపరేషన్ ఉందండి. ఎవరైతే ఈ గంజాయిని పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ను ప్రొవైడ్ చేశారు, ఆల్టర్నేట్ లైవ్లీహుడ్ చూపించారు బై ప్రొవైడింగ్ 200 types ఆఫ్ సాప్లింగ్స్. అలాగే కాకుండా ఇంకా కూడా వాళ్ళు ఫర్దర్ మార్కెటింగ్ కానివ్వండి, ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆఫీసర్స్ కూడా వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించడం వల్ల, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ రావడం వల్ల ఈరోజు గంజాయి సాగు మన రాష్ట్రంలో 0 అయింది.
0: వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం చాలా కల్పిస్తుంది.
1: అవునండి, ప్రత్యామ్నాయంగా చాలా కల్పిస్తుంది. ఆల్టర్నేట్ క్రాప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళలా కాన్ఫిడెన్స్ తీసుకొచ్చారు.
0: నగేష్ బాబు గారు, మాదక ద్రవ్యాలకు బానిసైనటువంటి వారికి, మరీ ముఖ్యంగా యువతకు మీరు ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు? ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డిఅడిక్షన్ కేంద్రాలు కూడా ఉండుంటాయి, వాటి గురించి కూడా వివరించండి. అసలు ఎన్ని ఈ డిఅడిక్షన్ కేంద్రాలు ఉన్నాయి మన రాష్ట్రంలో?
1: మన రాష్ట్రంలో దాదాపు 58 డిఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయండి. అలాగే ఎవరైతే ఈ డ్రగ్స్ బారిన పడ్డారో వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నామో, కౌన్సిలింగ్ మేమే ఉంటుందో పాటు ఎక్స్పర్ట్స్తో డిఅడిక్షన్ సెంటర్లో ఉన్న సైకాలజిస్టులు కానివ్వండి, సైక్రియాటిస్టులు కానివ్వండి, వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నాము. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. వాటి ద్వారా యువతని వీలైన త్వరగా ఈ డ్రగ్స్ బారి నుంచి బయటపడేందుకు ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. చాలామంది యువత వీటి నుంచి బయటపడుతున్నారు కూడా. అవేర్నెస్ వల్ల కానివ్వండి, ఈ కౌన్సిలింగ్ వల్ల కానివ్వండి, మీరు స్టాటిస్టిక్స్ చూస్తే 1-2 సంవత్సరాలకు ముందుకి ఇప్పటికీ చాలా తేడాను మీరు గమనించగలుగుతారు. కాబట్టి ఈ డిఅడిక్షన్ సెంటర్స్ని, రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వాటి యొక్క అవైలబిలిటీ, వాటి యొక్క సర్వీస్ అవైలబిలిటీ కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాము.

0: తద్వారా యువతనే ఈ బారి నుంచి రక్షించడం జరుగుతుందండి.
1: నగేష్ బాబు గారు, ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలకు బానిస అయినటువంటి వారికి, అడిక్ట్ అయినటువంటి వారికి కౌన్సిలింగ్ ఇప్పించి మార్పు తెప్పించినటువంటి యువత గురించి మీకేమైనా అంటే ఫాలోఅప్, మళ్ళీ ఈయన ఏమైనా తీసుకుంటున్నాడా, మళ్ళీ దీనికి ఏమైనా బానిస అయ్యాడా, మనం ఎంతో కౌన్సిలింగ్ ఇప్పించాం కదా అని ఇలా ఫాలోఅప్ ఏమైనా చేస్తుంటారా? వాళ్లల్లో మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్
1: మార్పు వచ్చాక ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని వారు గడుపుతున్నట్లు మీరేమైనా గమనించారా?
0: యా తప్పకుండా అండి. ఎవరైతే ఈ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా బాగుపడి బయటకు వచ్చారో వాళ్ళ మీద కూడా మేము నిఘా పెట్టడం జరుగుతుంది. హౌ దే ఆర్ లీడింగ్ దేర్ లైఫ్ అని. సో మ్యాక్సిమం వాళ్ళు వన్స్ బయటకు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటున్నారు, వాళ్ళ నార్మల్ డే టు డే లైఫ్ని వాళ్ళు మంచిగా లీడ్ చేస్తున్నారు. కొంతమంది హీర్ అండ్ దేర్ కొన్ని రిలాప్సెస్ జరుగుతున్నాయి, వాటిని మళ్ళీ అగైన్ మా వాళ్ళు అటెండ్ అవ్వడం, మళ్ళీ అగైన్ డిఅడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరుగుతుంది. అట్లా ఎవరిని కూడా వదలకుండా కంటిన్యూ మానిటర్ చేస్తున్నాము. పూర్తిగా వాళ్ళ ఈ యొక్క డ్రగ్స్ యొక్క అడిక్షన్ నుంచి బయటపడేదాకా కూడా వాళ్ళని కంప్లీట్గా మానిటర్ చేయడం జరుగుతుందండి.
1: మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని నిర్మించడంలో చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. సమాజం నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది?
0: చాలా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఒకప్పుడు ఈ డ్రగ్స్ గురించి సమాచారం ఎవరికి ఇవ్వాలో తెలియదు, డ్రగ్స్ బారిన పడిన వాళ్ళ పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో తెలియదు, ఒక ప్రాపర్ సిస్టమ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈగల్ అనే సంస్థ వచ్చిన తర్వాత, ఈ 1972 అనే నెంబర్ వచ్చిన తర్వాత ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే వాళ్ళు ఈ నెంబర్ ద్వారా పొందుకోగలుగుతున్నారు. అలాగే ఎలాంటి రెస్క్యూ కావాలన్నా సరే ఈగల్ సిద్ధంగా ఉంది. రెస్క్యూ చేయటం వల్ల ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆర్టీజీఎస్ ద్వారా ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. దానిలో 72% సెడ్ దే ఆర్ హ్యాపీ.
1: నగేష్ బాబు గారు, యువతకి మీరిచ్చేటువంటి సూచనలు ఏంటి?
0: ఈరోజు యువత అనేది దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ చాలా ప్రధానం. కాబట్టి జీవితంలో ఇలాంటి తప్పులు జరిగితే జీవితంలో సర్వస్వం కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రగ్స్ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యువతే కాదు, యువత యొక్క తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి గనక ఈ డ్రగ్స్ బారిన పడితే జీవితం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీని బారిన పడకుండా మన బిడ్డలను చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాగే యువతలో కూడా వాళ్ళ భవిష్యత్తును వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. చిన్న చిన్న తప్పుల వల్ల జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి చెడు అలవాట్లు జోలికి వెళ్లకుండా మంచిగా యోగా అని కానివ్వండి, అలాగే స్పోర్ట్స్ అని కానివ్వండి, అలాగే పాజిటివ్గా లిజనింగ్ టు మ్యూజిక్ అని కానివ్వండి, ఇలాంటి యొక్క మంచి లక్షణాలు ఏర్పరచుకోవడం వల్ల వాళ్ళ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది, వాళ్ళ యొక్క పర్సెప్షన్ లెవెల్ పెరుగుతుంది, వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్ కూడా బాగా పెరుగుతుంది. వాళ్ళు దేశ అభివృద్ధికి కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి కానీ దోహదపడే ఒక చోదక శక్తిగా ఉంటారని భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రగ్స్ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి ఈ సమాజాన్ని మనది, ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, దీని భవిష్యత్తును మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే డ్రగ్స్ని తప్పనిసరిగా మనం కంట్రోల్ చేయాల్సిందే. దానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
1: ధన్యవాదాలు నగేష్ బాబు గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
4: నాన్న.
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటేట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బై.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? బాగో ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా.
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయి వస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యాడు.

0: వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు. లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
1: ఏందయ్యా ఎడిపోతున్నావు?
2: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. ఇప్పుడు మహిళా ప్రభ స్త్రీల కార్యక్రమం.

0: ఇవాల్టి ఈ కార్యక్రమంలో మహిళా సాధికారత గురించి శ్రీమతి బుగ్గా శ్రావణ్ గారి ప్రసంగం ఉంటుంది. ముందుగా ఈ ప్రకటనలు.
1: హలో, నీకు బ్యాంక్ అకౌంట్ ఉందాయా?
2: ఉంది సార్.
1: నీకు ఆన్లైన్ లో 50 లక్షల లాటరీ తగిలిందాయా?
2: అబ్బా సార్, ఎక్కడ రావాలా సార్, ఎప్పుడు ఇస్తారా సార్?
1: దానికంటే ముందు నువ్వు ఒక పని చేయాలి, నీ అకౌంట్ నెంబర్ చెప్పు.
2: సార్ అకౌంట్ నెంబరా సార్? రాసుకో సార్. 1 8 6 7 4 ఉండప్పా, వదిలేసు.
1: 50 లక్షల
2: లాటరీ తగిలిందంట, నీకు 2 లక్షలు ఇస్తాలే. ఉండు సార్. 6 8 సార్.
1: మంచిది. ఆ తర్వాత ఏటీఎం నంబర్ చెప్పు.
2: సార్ ఏటీఎం కార్డు నెంబరా సార్? ఉండప్పా, ఇందాకని సతాయిస్తున్నావు నువ్వు. సార్ ఒక్క నిమిషం, మా ఓబులేస్ ఏమో చెప్తున్నాడు, మళ్ళీ చెప్తాలే సార్.
1: సరే మళ్ళీ నేనే ఫోన్ చేస్తాలే.
2: చెప్పప్ప, ఫోన్ కట్ చేస్తే నాకు డబ్బులు వస్తాయంటే వరుస లేకుండా ఉన్నావు, ఏం చెప్తావు చెప్పు.
3: ఈరన్న, నీకు బ్యాంకులో డబ్బులు ఉన్నాయా?
2: నిన్నే కదా భూమి అమ్మి 10 లక్షలు వేస్తే.
3: అందుకోసం ఫోన్ చేసింది.
2: ఆ ఫోన్కి నా డబ్బులకి ఏమైనా సంబంధం ఉందా?
3: ఆన్లైన్ మోసాలు అంటారు ఈరన్న, నీకు తెలియదు, ఇది పచ్చి మోసం.
2: ఇప్పుడు బ్యాంకు అంత పెద్ద కాపులా ఉంటుంది కదా, మన డబ్బులు ఎట్లా పోతాయి?
3: ఇప్పుడు చూడు ఈరన్న, ఏటీఎం నంబర్ చెప్పిన, ఏటీఎం కార్డు వెనకాల 3 నంబర్లు ఉంటాయి ఈరన్న. ఆ నంబర్ చెప్పిన, మన ఫోన్కి వచ్చే ఓటీపీ నంబర్ చెప్పిన, ఖాతా ఖాళీ గోయిందా గోయిందా.
2: అబ్బా చెప్పి మంచి పని చేసినావు, లేకుంటే నా డబ్బులు అన్ని పోయేటివి.
4: ఓబ్లేసన్నా, సరుకులు పట్టి ఇచ్చింది కట్టినావా?
5: ఎప్పుడో కట్టినానమ్మా, ఎత్తుకోబా.
4: ఎట్లా ఎత్తుకుపోయేది? నువ్వేమన్నా క్యారీ బ్యాగ్ ఇచ్చినావా?
5: క్యారీ బ్యాగులు బ్యాన్ అంట కదమ్మా, అవి ఎట్లా?
4: క్యారీ బ్యాగు 2 రూపాయలు ఖర్చు అవుతుందని కథలు చెప్పాకు. వేలకు వేలు సరుకులు కొంటాం గానీ క్యారీ బ్యాగ్ ఇచ్చేకి బాధ. బ్యాన్ అంట బ్యాన్.
6: చట్టాలు ఎన్ని చేసినా మనం ఆచరించుకుంటే వ్యర్థమే. చిత్తశుద్ధితో క్యారీ బ్యాగుల వాడకం ఆపండి, పర్యావరణాన్ని పరిరక్షించండి.
7: శ్రోతలకు ఒక గమనిక. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858125938 అనే నెంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.
0: మహిళ ప్రభ స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహిళ సాధికారత గురించి శ్రీమతి బుగ్గా శ్రావణ్ గారి ప్రసంగం.
8: అందరికీ నమస్కారం. ఈరోజు మనం సమాజ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అంశమైన మహిళా సాధికారత గురించి మాట్లాడుకుందాం. ఒక దేశం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ దేశంలోని మహిళల స్థితిని పరిశీలిస్తే సరిపోతుంది. ఎందుకంటే మహిళల అభివృద్ధి లేకుండా సమాజ అభివృద్ధి సాధ్యం కాదు. మహిళలకు

0: సమాన హక్కులు, సమాన అవకాశాలు, గౌరవం మరియు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కల్పించడాన్ని మహిళా సాధికారత అంటారు. మన జీవితంలో మొదటి గురువు తల్లి. ఒక చిన్నారికి మంచి విలువలు, క్రమశిక్షణ, ప్రేమ మరియు బాధ్యతలను నేర్పేది తల్లి. అందుకే మహిళలకు కుటుంబానికి పునాది అని అంటారు. మహిళలు కేవలం ఇంటి పనులకు మాత్రమే పరిమితం కాదని, వారు సమాజాన్ని నిర్మించే శక్తి అని మనం గుర్తించాలి. నేటి కాలంలో మహిళలు విద్య, విజ్ఞానం, వైద్యం, క్రీడలు, రాజకీయాలు, వ్యాపారం మరియు అంతరిక్ష పరిశోధన వంటి అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకుంటున్నారు. మహిళా సాధికారతలో విద్యకు అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది. విద్య అనేది ప్రతి మహిళకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చే శక్తి. చదువుకున్న మహిళ తన హక్కులను తెలుసుకుంటుంది, మంచి చెడులను అర్థం చేసుకోగలుగుతుంది. ఒక మహిళ చదువుకుంటే ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా చదువుకున్నట్టే అభివృద్ధి చెందుతుంది. అందుకే ఒక మహిళ చదివితే ఒక కుటుంబం చదివినట్టే అని పెద్దలు చెబుతారు. నేడు గ్రామీణ ప్రాంతాల నుండి కూడా అనేక మంది మహిళలు ఉన్నత విద్యను అభ్యసించి దేశానికి సేవ చేస్తున్నారు. విద్యతో పాటు ఆర్థిక స్వావలంబన కూడా మహిళ సాధికారతకు చాలా అవసరం. ఒక మహిళ తన కష్టంతో సంపాదించి ముందుకు సాగుతుంది. ఉపాధి మహిళకు కేవలం ఆదాయం మాత్రమే కాదు, ఆత్మగౌరవాన్ని కూడా ఇస్తుంది. నేడు మహిళలు ఉపాధ్యాయులు, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పోలీసు అధికారులు, న్యాయవాదులు మరియు వ్యాపారవేత్తలుగా దేశాభివృద్ధిలో భాగ్యస్వాములు అవుతున్నారు. వారు తమ ప్రతిభతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు. మహిళ భద్రత కూడా సాధికారతలో ఒక ముఖ్యమైన అంశం. ప్రతి మహిళ భయం లేకుండా జీవించే హక్కు కలిగి ఉంది. ఆమె విద్యను అభ్యసించటానికి, ఉద్యోగం చేయడానికి మరియు తన కలలను నెరవేర్చుకోవటానికి సురక్షితమైన వాతావరణం అవసరం. మహిళలను గౌరవించటం, వారికి సమానంగా చూడటం మరియు వారి అభిప్రాయాలను విలువైనవిగా భావించటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక మహిళ సురక్షితంగా ఉన్నప్పుడే ఆమె తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించగలదు. నేటి కాలంలో మహిళలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల లింగ వివక్ష, బాల్య వివాహాలు, నిరక్షరాస్యత మరియు అవకాశాల కొరత వంటి సమస్యలు ఇంకా కనిపిస్తున్నాయి. అయితే మహిళలు తమ ఆత్మవిశ్వాసం, కృషి మరియు పట్టుదలతో ఈ సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు. సమాజం కూడా వారికి మద్దతుగా ఇవ్వాలి. కుటుంబ సమీన సభ్యులు, ఉపాధ్యాయులు మరియు యువత మహిళలను ప్రోత్సహించాలి. భారత చరిత్రలో అనేక మంది మహిళలు ఆదర్శప్రాయంగా నిలిచారు. వారు తమ ప్రతిభ, కృషి మరియు ధైర్యంతో సమాజానికి స్ఫూర్తిగా మారారు. వివిధ రంగాలలో విజయాలను సాధిస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు గొప్ప ఉదాహరణ. మహిళలు కుటుంబానికి మాత్రమే కాకుండా దేశ అభివృద్ధికి కూడా ప్రధాన శక్తి. ఒక మహిళ ఆరోగ్యంగా, విద్యావంతురాలిగా మరియు ఆర్థికంగా స్వావలంబిగా ఉంటే ఆ కుటుంబాలతో సమాజం బలపడుతుంది. అలాంటి కుటుంబాలతో సమాజం సంతోషంగా ఉంటుంది. బలమైన సమాజంతో దేశం అభివృద్ధి చెందుతుంది. అందుకే మహిళల అభివృద్ధి అనేది దేశ అభివృద్ధికి బలమైన పునాది. ప్రస్తుతం ప్రభుత్వం మహిళ విద్య, ఆరోగ్యం మరియు ఉపాధి కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. అయితే కేవలం ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. ప్రతి కుటుంబం మహిళలకు గౌరవం ఇవ్వాలి. ప్రతి పాఠశాల అమ్మాయిల విద్యను ప్రోత్సహించాలి. ప్రతి యువకుడు మహిళలను సమానంగా గౌరవించాలి. అప్పుడే నిజమైన మహిళా సాధికారతకు సాధ్యమవుతుంది. మహిళా సాధికారత అనేది ఒక చైతన్యం, సమానత్వం వైపు తీసుకెళ్లే మార్గం. మహిళలు బలహీనులు కాదు. వారికి అవకాశం లభిస్తే వారు ఏ రంగంలోనైనా అద్భుత విజయాలను సాధించగలరు. మన సమాజంలో ప్రతి మహిళ తన కలలను నెరవేర్చుకునే స్వేచ్ఛను పొందాలి. ఆమె ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి. చివరిగా, మహిళలను గౌరవిద్దాం, వారికి సమాన అవకాశాలు కల్పిద్దాం, వారి కలలకు రెక్కలు తొడుగుదాం. మహిళా సాధికారతతోనే సమానత్వం, శాంతి మరియు అభివృద్ధి కలిగిన భారతదేశాన్ని నిర్మించగలం. మహిళల అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం. ధన్యవాదాలు.
1: మీరింతవరకు మహిళా సాధికారత ఈ అంశం గురించి శ్రీమతి బుగ్గ శ్రావణి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

వింటున్న పాట ఎస్పి చరణ్ ఎంఎల్ శృతి పాడింది. అఖండ చిత్రం కోసం కళ్యాణ్ చక్రవర్తి గీత రచనకు ఎస్ఎస్ తమన్ స్వరాలందించారు. వినండి.

0: మీరు విన్న పాట బాబు బంగారం చిత్రం కోసం చిన్మయ్ శ్రీపద యాజిన్ నిజార్ కలిసి పాడింది గిర్బన్ స్వరకల్పనలో.
1: మన్ కీ బాత్ మాననీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారత్ కి జనతా సే సాజా కరేంగే అప్నే మన్ కీ బాత్ రవివార్ సుబహ్ 11 బజే. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से किया जाएगा. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक केंद्रों से किया जाएगा. तो याद रखें, रविवार सुबह 11 बजे मन की बात.
2: శ్రోతలకు ఒక గమనిక, ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమయ్యే మీరు మేము కార్యక్రమానికి ఇక నుండి ప్రతి సోమవారం ఉదయం 12 గంటల లోపు మీ విలువైన అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా 0858182539387

నంబరుకు పంపగలరు. మెసేజెస్ పంపే సమయంలో జరిగిన మార్పును గమనించగలరు. మీరు మేము మీ ఉత్తరాల కార్యక్రమం యథావిధిగా ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రసారమవుతుంది.

ఇంతటితో చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుండి

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. సాయుధ దళాల సిబ్బందికి రెండవ విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇక వివరాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాయుధ దళాల సిబ్బందికి ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారాలను ఈరోజు ప్రదానం చేశారు. దేశ రక్షణలో అసాధారణ ధైర్యం, అంకితభావం, విశిష్ట సేవలందించిన సైనికులు, భద్రతా సిబ్బందిని ఈ పురస్కారాలతో సత్కరించారు. ఎయిర్ మార్షల్ తరుణ్ చౌదరి, లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష, లెఫ్టినెంట్ జనరల్ వికాస్ రోహెల్లా, లెఫ్టినెంట్ జనరల్ హర్బిందర్ సింగ్ వంద్రా, లెఫ్టినెంట్ జనరల్ మహేంద్ర పాల్ సింగ్లకు రాష్ట్రపతి భవన్లో జరిగిన రెండో విడత శౌర్య పురస్కారాల ప్రదానోత్సవంలో అతి విశిష్ట సేవా పథకాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, సాయుధ దళాల ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. సీషెల్స్ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే అనేక కీలక ఫలితాలు అందించిందని ప్రధానమంత్రి ఒక సామాజిక మాధ్యమ ప్రకటనలో తెలిపారు. గత 50 సంవత్సరాల్లో భారత్ సీషెల్స్ దేశాల మధ్య సంబంధాలు ప్రగాఢమైన విశ్వాసం, పరస్పర సహకారం, ఉమ్మడి అభివృద్ధిపై ఆధారపడి కొనసాగాయని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలు ఆవిష్కరణలు, సుస్థిర అభివృద్ధి, పరస్పర శ్రేయస్సు ఆధారంగా రూపుదిద్దుకుంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీషెల్స్ అధ్యక్షులు ప్యాట్రిక్ హెర్మని ఆ దేశ ప్రభుత్వం ప్రజలు చూపించిన ఆత్మీయతకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ సీషెల్స్ మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం భవిష్యత్తులో మరింత విస్తరించనుందని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయిలో ఆరోగ్య సేవలను విస్తరించడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మండలి 16వ సమావేశం ఆయన అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీ వేదికగా జరిగింది. ఈ సందర్భంగా జేపీ నడ్డా ప్రసంగిస్తూ, పౌరులకు, ఆరోగ్య సేవల వ్యవస్థకు మధ్య అనుసంధాన కేంద్రాలుగా పనిచేసేలా దేశవ్యాప్తంగా 186,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన, అందుబాటులో ఉండే ఆరోగ్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేస్తూ,
1: అగర్ హమ్కో డెవలప్డ్ నేషన్ బనానా హై తో హెల్దీ నేషన్ హోనా ఆవశ్యక్ హోగా క్యూంకి హెల్త్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఆఫ్ మేకింగ్ ఎ డెవలప్డ్ నేషన్. ప్రీవియస్లీ వీ వర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ క్యూరేటివ్ పార్ట్, లేకిన్ అబ్ హమ్ ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరేటివ్, ప్యాలియేటివ్, రీహాబిలిటేటివ్, ఇన్ సభీ ఆస్పెక్ట్స్ కే బారే మే ఇన్ టోటాలిటీ మే హమ్ సోచ్ కర్కే ఆగే బడ్నే కా ప్రయాస్ కర్ రహే హై.
0: అంతకుముందు ఆరోగ్య సేతు యాప్ 2.0ను జేపీ నడ్డా ప్రారంభించారు. దీంతో ఒకే యాప్లో ఇకపై అభా ప్రొఫైల్, ఆరోగ్య రికార్డులు, పీఎంజేఏవై సేవలు, సమీప ఆసుపత్రుల వివరాలు లభ్యం కానున్నాయి. గుజరాత్లోని వడోదరలో వైబ్రెంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సును కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్ శాఖల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్,

0: గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మనోహర్ లాల్ దేశ పారిశ్రామిక వృద్ధికి విద్యుత్ రంగం కీలక ఆధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు. బలమైన ప్రణాళికలు, ముందస్తు ఏర్పాట్ల కారణంగా ఈ వేసవిలో దేశం రికార్డు స్థాయిలో 271 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చగలిగిందని తెలియజేశారు. 2014లో దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 236 గిగావాట్లు ఉండగా ప్రస్తుతం అది 542 గిగావాట్లకు పెరిగిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ విస్తరణ కారణంగా విద్యుత్ అవసరాలు పెరగనున్న నేపథ్యంలో 300 గిగావాట్ల వరకు డిమాండ్ను ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: देशभर में लगभग 271 मेगावाट इस पावर की डिमांड हुई, हमने उसको सप्लाई को पूरा किया. हमारी तैयारी 284 गीगावाट तक भी बनी हुई थी ताकि किसी प्रकार की कमी न पड़े. अगले वर्षों में डाटा सेंटर्स, व्हीकल्स हैं, ईवीज, एआई, इसके माध्यम से पावर की डिमांड 30 गीगावाट और बढ़ने वाली है, ऐसा हमारा अनुमान है. तो हमने 300 गीगावाट तक की तैयारी अगले वर्ष की ये कर रखी है.
0: आकाशवाणी జాతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖపట్టణంలో జరిగే కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి రేపు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిగ్రీ, పీజీ పట్టాలు ప్రదానం చేయనున్నారు. ఆ మరుసటి రోజు అనంతపురంలోని కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. గ్రామాలు పురోగతి సాధించకపోతే వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోలేమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీబీజీ రామ్జీ చట్టం అమలుకు సంబంధించి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులతో రాష్ట్రీయ గ్రామీణ వికాస్ సమ్మేళన్ పేరిట న్యూఢిల్లీలో ఈరోజు ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల సమిష్టి కృషితోనే గ్రామీణాభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకాన్ని ఎటువంటి జాప్యం లేకుండా అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని ఆయన స్పష్టం చేస్తూ,
2: వికసిత్ భారత్ జీ రామ్జీ అబ్ యే 1 జులై సే లాగు హోగా. కేంద్ర కి ఓర్ సే ఆప్ జాన్తే 95682 కరోడ్ రూపాయ కి అంతరిమ్ విత్తీయ స్వీకృతి దే ది గయి. రాశి కి పూరి వ్యవస్థ హై. ఐటీ సంబంధిత జితని భీ హమారీ ఔపచారికతా హై వో భీ పూరి కర్ లీ గయి హై. हमने अपने तरफ से ग्रामीण रोजगार गारंटी कार्ड को भी अंतिम रूप दे दिया है और 1 जुलाई से इसको पूरी तरह से धरती पर उतरना है.
0: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ త్రిభాషా విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈరోజు విడుదల చేసింది. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులు కొత్త భాషా విధానాన్ని అనుసరించాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. అలాగే ప్రస్తుతం 7, 8, 9 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతికి వచ్చిన తర్వాత 3వ భాషలో బోర్డు పరీక్ష రాయాల్సిన అవసరం ఉండదని సిబిఎస్ఈ తెలిపింది. ఈ మార్పులు ప్రస్తుతం చదువుతున్న బ్యాచ్లపై తక్షణ ప్రభావం చూపవని పేర్కొంది. ఇప్పటికే 7, 8, 9 తరగతుల్లో 2 విదేశీ భాషలను ఎంపిక చేసుకున్న విద్యార్థులు అదే విధానాన్ని కొనసాగించవచ్చునని, అయితే దానికి అదనంగా ఒక భారతీయ స్థానిక భాషను కూడా అభ్యసించాల్సి ఉంటుందని బోర్డు వెల్లడించింది. త్రిభాషా విధానం ద్వారా భారతీయ భాషల ప్రోత్సాహం, భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు రూపొందించినట్లు సిబిఎస్ఈ పేర్కొంది. జమ్మూకాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర 3 జూలై నుంచి ప్రారంభం కానుంది. 57 రోజుల పాటు సాగే ఈ యాత్ర 28 ముగియనుంది. ఈ నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గుహలోని మంచు శివలింగానికి తొలి పూజ నిర్వహించి యాత్ర ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రత్యేక పూజల అనంతరం మనోజ్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ, యాత్రికులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జమ్మూకాశ్మీర్ పరిపాలన విభాగం, ఆలయ బోర్డు, సైన్యం, పోలీసులు, భద్రతా బలగాలు, స్థానిక ప్రజలు, సేవా సంస్థలు, స్వచ్ఛంద కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. యాత్ర సజావుగా కొనసాగేందుకు రవాణా, వైద్య సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, ఇతర అవసరమైన మౌలిక వసతులను గణనీయంగా పెంచినట్టు చెప్పారు. నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు కదిలేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ విభాగం ఐఎండి తెలిపింది. రానున్న 3 నుంచి 4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లోని కొన్ని ప్రాంతాలు, జార్ఖండ్, బీహార్, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, ఉత్తరాఖండ్ వైపు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. వీటి ప్రభావంతో పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళం,

0: మహే ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. యమునా నదీ జలాల ప్రాజెక్టుపై హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, హోంమంత్రి అమిత్ షాల సమక్షంలో హర్యానా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు న్యూఢిల్లీలో యమునా వాటర్ ప్రాజెక్ట్ తీర్మానానికి సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సాయుధ దళాల సిబ్బందికి 2 విడత శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ దేశ పర్యటన ముగించుకుని భారత్కు తిరుగు పయనమయ్యారు. దేశ ఆరోగ్య వ్యవస్థను గణనీయంగా బలోపేతం చేశామని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 300 గిగావాట్ల విద్యుత్ డిమాండ్ ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కర్నూలు కేంద్రం, లలిత గీతం వింటారు.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి కర్నూలు కేంద్రం. సమయం 8:45 వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం. హలో కర్నూలు ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం.

0: ఫస్ట్ కాలర్ని పలకరిద్దాం. హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నరేష్. మేడం
0: చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారు?
1: మావి చిగురు.
0: అందులో
1: కోదండ రామోదంట అమ్మలాల్ అనే పాట మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, వినేద్దామా?
1: మేడం, నరేష్ రోజా శిరీష వంశర్ లక్ష్మీ.
0: ఓకే అండి, మీ కుటుంబ సభ్యులందరి కోసం, మీ గ్రామస్తులందరి కోసం పాట.
1: థ్యాంక్ యూ సో మచ్.
0: ఓకే అండి, వెల్కమ్.

0: మరికొంచెం త్వరగా పోని. బాడీ మాత్రం బేషుగ్గా కనబడుతుంది, టైర్లు మాత్రం రిటైర్ అయిపోయాయండి.
1: అడపా దడపా గాలి కొడితే సరిపోతుంది, మారుతిలాగా మబ్బుల్లో పరుగెడుతుంది.

0: ఉంటుందంటా గావు కాకలేమిట్రా, వచ్చేది పెళ్లివారేగా.
1: బాగుందయ్యో ఈ ముసలాయన, వచ్చేది మగ పెళ్లి వారు. కబుర్లాడుతూ కూర్చోక ఈ కండువా వేసుకుని వీధిలోకి ఎదురెళ్ళు.
0: అన్ని ఏర్పాట్లు చేసేనే ముసలి, అయినా ఏది ఇంకా రాందే.

0: బాబాయ్ కుర్రాడు కాస్త తొందరపడుతున్నాడు, అమ్మాయిని పిలిపించండి.
1: వధువు వస్తున్నది.
2: వధువు కాదు, అదేదో వింత వస్తువు.
0: బాబాయ్ నీ పీసాల సైడ్కు పెట్టి అమ్మాయిని తీసుకురండి.
1: వధువు వస్తున్నది.
2: కొంచెం ఏజ్డ్గా ఉన్నట్టుంది
0: నీ మొహం. ఆవిడ మా పిన్ని. పిన్ని ఆలస్యం చేస్తే మా వాడు ఆడవాళ్ళందరినీ పెళ్లి కూతురు అనుకున్నట్లున్నాడు. అసలు హీరోయిన్ తీసుకురండి అమ్మా.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. హలో
1: హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం
0: గుడ్ ఈవినింగ్, చెప్పండి. ఎక్కడి నుంచి అండి? విశ్వేశ్వరయ్య గారు, చెప్పండి. ఏ సినిమా నుంచి వింటారని పాట? త్వరగా.
1: మనసులో మనసున్న మహారాజు మేడం.
0: అందులో అండి
1: కొద్ది పాట చెప్పండి మేడం.
0: అల్లరి ప్రియుడా, మాఘమాసమా, నేను గాలి గోపురం.
1: మాఘమాసం మేడం.
0: ఓకే అండి, మీరు కోరిన పాట చేస్తుంది. చెప్పండి. ఓకే అండి, మీకోసం మాకోసం. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్. అయిందండి, పాట చేస్తుందండి, వినేద్దాం.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీరు?
1: బాగున్నా మేడం.
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి అండి?
1: ఇక్కడ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి రాఘవేంద్ర మేడం.
0: చెప్పండి, ఏ సినిమా నుంచి పాట అండి?
1: ఇప్పుడు వచ్చేసి నేను మైసూర్ నుంచి చేస్తున్నాను మేడం.
0: ఓకే అండి, సినిమా పేరు? ఒసే రామలమ్మ.
1: వంద్యమాతర శ్రీనివాస్ బృందం.
0: టైటిల్ సాంగ్ అంటే అందులో అండి రాములమ్మ. ఓ రాములమ్మ సాంగ్? ఓ ముత్యాల కొమ్మ. ఓ ముత్యాల కొమ్మ సాంగ్ అండి. ఓకే అండి, పాట వచ్చేస్తుంది, వినిద్దామండి. ఓకే అండి, అందరికోసం పాట.
1: ఓకే మేడం.
0: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో కర్నూల్ ఎఫ్ఎం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నానండి. మీ పేరండి?
1: నా పేరు అనుమూల మోహన్ మేడం. మాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: ఓకే అండి. చెప్పండి, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
1: మేడం మాకు బలగం సినిమా నుండి.
0: అది లేదండి, బలగం లేదు.
1: లేకుంటే మేడం ఎర్ర సముద్రం సినిమా.
0: ఎర్ర సముద్రం లేదండి.
1: ఎర్రమల్లెలు
0: ఉందండి అందులో. ఓకే అండి. మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామా?
1: మేడం మా కుటుంబ సభ్యులు.
0: ఓకే అండి, చెప్పండి.
1: సుభద్ర, రాజ్కుమార్, వచ్చిన మహిళ మన రేడియో
0: శ్రోతలందరి కోసం. ఓకే అండి, మీ కుటుంబ సభ్యులు, శ్రోతలందరి కోసం పాట. ఓకే అండి.

0: హలో, కర్నూల్ ఎఫ్ఎం.
1: హలో,
0: కర్నూల్ ఎఫ్ఎం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, చెప్పండి.
1: ఈరోజు ఏర్కప్పున్నం సందర్భంగా ఏరువాక సాగారు అనే పాట ఏంటి మేడం?
0: చిత్రం పేరు చెప్పాలండి.
1: చిత్రం పేరు తెల్లడు మేడం నాకు. ఏరువాక సాగారు రన్నో చిన్న అనే పాట మేడం.
0: చూస్తున్నానండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు లక్ష్మణ మేడం.
0: ఎక్కడి నుంచి?
1: కోడుమూరు మండలం తేలకుర్తి గ్రామం మేడం.
0: వింటుంటారండి రేడియో?
1: వింటుంటాం మేడం. ఈరోజు పొద్దున వేశారు మేడం అది పాట.
0: రావట్లేదు.
1: ఏరు ఒక్క సాగారు నాగేశ్వరావు మేడం. నాగేశ్వరావు ఏమబ్బా.

0: ఏ
1: ఓకే అండి, మీరు
0: నోవాస్కా?
1: కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామండి.
0: ఓకే మేడం,
1: ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
0: ఓకే మేడం, గుడ్ నైట్ మేడం.
1: గుడ్ నైట్ అండి.

0: హలో
1: హలో హలో కర్నూల్ ఎఫ్ఎం, హలో చెప్పండి.
0: హలో,
1: మీ పేరండి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి, చెప్పండి మీ పేరు. చెప్పండి.
0: నా పేరు సుంకులమ్మ మేడం.
1: సుంకులమ్మ గారు, ఏ సినిమా నుంచి వింటారండి పాట?
0: జీవన తరంగాలులా.
1: ఈ జీవన తరంగాలలో. ఓకే అండి, మీకోసం మీరు కోరిన పాట. ఓకే అండి. ఓకే అండి, మీ కుటుంబ సభ్యులందరి కోసం పాట వినిద్దామండి.

0: हेलो कर्नूल FM। हेलो हेलो
1: హలో
0: హలో కర్నూల్ FM అండి,
1: నమస్తే మేడం. మేము ఇక్కడ కేవీఆర్ గారి నుంచి మాట్లాడుతున్నాం.
0: చెప్పండి
1: మేడం. మాకు ఇది శ్రీ సత్యనారాయణ స్వామి గృహప్రవేశంలో చూస్తాం
0: మేడం.
1: ఆ పాట ఏంటి
0: సినిమా పేరండి?
1: గృహప్రవేశం మేడం.
0: గృహప్రవేశం. మీ పేరు?
1: శ్రీ సత్యనారాయణ స్వామి పాఠం
0: ఉందండి. పాఠం పాట అయితే ఉంది. మీ పేరు?
1: నా పేరు శ్రీనివాసులు మేడం.
0: శ్రీనివాసులు గారు, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, మరి వినేద్దామండి.
1: సరే మేడం.
0: ఓకే అండి.

ఆకాశవాణి కర్నూలు కేంద్రం ఏకచిత్రగానం. ఇవాల్టి ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీరామ్ మూవీస్ వారి నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు కోటి. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పి చరణ్, టిప్పు హరిహరన్, సుజాత బృందం. వినండి శ్రీ శ్రీరామ్ మూవీస్ వారి నాలో ఉన్న ప్రేమ చిత్రం నుండి పాటలు.

మీరు ఇంతవరకు శ్రీరామ్ మూవీస్ వారి నాలో ఉన్న ప్రేమ చిత్రం నుంచి పాటలు విన్నారు. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన వారు కోటి, గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర ఎస్పి చరణ్, టిప్పు హరిహరన్, సుజాత బృందం. ఇంతటితో ఈనాటి ఏక చిత్రగానం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి కర్నూల్ కేంద్రం అలనాటి మధుర గీతాలు కార్యక్రమంలో ముందుగా ఇద్దరు మిత్రులు చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన గీతం

ఎర్ర గులాబీలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం విన్నారు ఇళయరాజేశ్వర కల్పనలో. కార్యక్రమంలో ఇప్పుడు ఘంటసాల పిసుశీల ఆలపించిన ఈ గీతం వినండి, జమీందార్ చిత్రం కోసం టి చలపతిరావు సంగీత దర్శకత్వంలో.

మీరు విన్న పాట గాలిమేడల చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పేసుశీల పాడింది, టీజీ లింగప్ప సంగీత సారథ్యంలో. అలనాటి మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గజదొంగ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల ఆలపించిన ఈ గీతం వినండి, చక్రవర్తి సంగీత నిర్వహణ.

గండికోట రహస్యం చిత్రం కోసం ఘంటసాల పిసుశీల ఆలపించిన గీతం విన్నారు. టీవీ రాజు సంగీత నిర్వహణలో కార్యక్రమంలో చివరిగా గూడు పుట్టాని చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసుశీల ఆలపించిన ఈ గీతం వినండి. ఎస్పీ కోదన్నపాణి సంగీతం.

మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి అలనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కర్నూలు కేంద్రం, సమయం 11 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో హిందీలో 11:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం